శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 6వ తేదీ, శనివారం. వివిధ భారతిలో సమయం 5:58 సెకండ్లు. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. రాష్ట్రంలో 2047 నాటికి 50% పచ్చదనం సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ నెల 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి సీడ్ బాల్కు ఒక చెట్టును సృష్టించగలిగే శక్తి ఉంటుందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్ల దాఖలు గడువు తేదీలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టపరిచింది. ఈసారి వివిధ వర్గాల పన్ను చెల్లింపుదారులకు వేర్వేరు గడువులను నిర్దేశించింది. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రకటించినట్లుగా ఈ మార్పులు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం జీతాలు పొందే ఉద్యోగులు తమ రిటర్న్లను 2026 జూలై 31 దాఖలు చేయాలి. ఆడిట్ పరిధిలోకి రాని వ్యాపారాలు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా ఆదాయం పొందుతున్న వ్యక్తులు, ట్రస్టుల వంటి వాటికి 2026 ఆగస్టు 31 వరకు గడువును పొడిగించారు. రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనలో 4వ రోజు ఆయన సెయింట్ పీటర్స్బర్గ్లో ప్రపంచ ప్రఖ్యాత అణుశక్తి దిగ్గజం రోసాటామ్ అల్యూమినియం తయారీ సంస్థ రూసాల్ ఉన్నత స్థాయి ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టాలని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరిశ్రమలు స్థాపించాలని వారిని ఆహ్వానించారు. మరోవైపు గ్లోబల్ లాజిస్టిక్స్ సదస్సులో పాల్గొని ఆర్కిటిక్ నూతన జలమార్గం ద్వారా రాష్ట్రానికి కలగనున్న ప్రయోజనాలను ప్రపంచానికి వివరించారు. జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ఎన్డీఏ పెద్దలు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ అభ్యర్థిత్వంపై లింగమనేని రమేష్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు తనకు పదవి కాదు బలమైన బాధ్యతను అప్పగించారని, ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా రాష్ట్రాభివృద్ది కోసం కృషి చేస్తానని తెలిపారు. రాజ్యసభలో సాధారణ పౌరుడి గొంతును వినిపించడమే తన లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. మెగా డీఎస్సీలో హారిజాంటల్ రిజర్వేషన్ను అర్థం చేసుకోలేని వారే ఏదో అన్యాయం జరిగిపోయిందనుకుంటున్నారని, పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా డీఎస్సీ పూర్తి చేశామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన సిద్ధ స్పష్టం చేశారు. మహానది, గోదావరి నదుల అనుసంధానంతో రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ప్రవాహ మార్గంలో అధికారులు మార్పులు చేశారు. ఈ మార్పులతో మహానది నుంచి పోలవరానికి సుమారు 147 టీఎంసీల జలాలు చేరతాయి. ఫలితంగా ఉత్తరాంధ్రకు పలు ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టు స్థిరీకరణకు మహానది జలాలు ఉపయోగపడనున్నట్టుగా తెలిసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో సమయం 6:04. వందన సినీ భక్తి పాటలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం 100,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇక వార్తల్లోని వివరాలు. విశాఖపట్టణాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్పై నిన్న నిర్వహించిన సమీక్షలో పర్యాటక, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్దిపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రే హౌండ్స్కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం, కైలాసగిరిని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడం, బీచ్ వాటర్ స్పోర్ట్స్, వినోద ప్రాజెక్టులకు పెట్టుబడులు ఆకర్షించడం, జంతు ప్రదర్శనశాలకు ఆధునీకరణ చేపట్టాలని సూచించారు. అలాగే ఎర్రమట్టి దిబ్బలు, బౌద్ద క్షేత్రాలు, పాపికొండలు, పోలవరం ప్రాజెక్టు, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో పర్యాటక అభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్వస్థలానికి దూరంగా నివసిస్తున్నప్పటికీ తెలుగు భాష, యాస, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించేందుకు ముంబై తెలుగు సంఘాలు చేస్తున్న కృషి అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ముంబైలో నిన్న నిర్వహించిన తెలుగు సాంస్కృతిక సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: అటువంటి తెలుగు భాషకు సంబంధించి కేవలం ఆంధ్రదేశంలోనూ తెలంగాణలో మాత్రమే కాకుండా ఎక్కడైతే మనం స్థిరపడ్డామో ఆ ప్రాంతంలో సైతం మన భాషని, మన యాసని మనం మర్చిపోకుండా 10 కాలాల పాటు నిలబెట్టుకోవడానికి వీలుగా మనం మాత్రమే కాకుండా మన తర్వాతి తరాల వారు కూడా తెలుగు భాష యొక్క సొగసుని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి బాధ్యతని మనం అందరూ తీసుకోవాలి.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బలమైన ఆర్థిక పునాదులు, సంస్కరణలతో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 7.7% స్థూల దేశీయోత్పత్తి వృద్ది, అలాగే 4వ త్రైమాసికంలో 7.8% నమోదు కావటం భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని, ప్రజల కృషిని ప్రతిబింబిస్తున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. మౌలిక సదుపాయాల అభివృద్దిని మరింత వేగవంతం చేస్తూ, యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తూ, ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగాన్ని సాధికారత కల్పిస్తున్న ఈ సమయంలో సాధించిన విజయాలు, 2004

0: 47 నాటికి వికసిత భారత్ నిర్మాణ లక్ష్య సాధనలో మన సమిష్టి సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మచిలీపట్నం అభివృద్దికి తగిన ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల నుంచి అవసరమైన నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజాదర్బార్లో ప్రజల నుంచి వినతులను మంత్రి స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: రాష్ట్రంతో పాటు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో కూడా చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక ట్రాక్ మీదకి తీసుకొచ్చాం. ఒక మచిలీపట్నం డెవలప్మెంట్ కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానమైనటువంటి పోర్ట్ కానీ, ఆక్వాకల్చర్ కానీ, మనకున్నటువంటి రోడ్డు కనెక్టివిటీస్ కానీ, రైల్వే కనెక్టివిటీస్ కానీ, టూరిజం కానీ, ఇండస్ట్రీస్, ఇదంతా కూడా ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక తయారు చేసుకుని స్థానిక యువతకి దాంట్లో భాగస్వాములు చేయాలి. ప్రధానంగా మహిళలకు ఉమెన్ ఎంపవర్మెంట్ కావాల్సినటువంటి కార్యాచరణను కూడా ఇవాళ దానికి ఒక ప్రణాళిక బద్దంగా టీం వర్క్ చేస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని సచివాలయంలో గృహ నిర్మాణంపై సమీక్షను ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నగరంలో 100,000 ఇళ్లకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చామన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జీవో 77 ప్రకారమే హారిజంటల్ రిజర్వేషన్లను అమలు చేస్తూ పూర్తిస్థాయి పారదర్శకతతో నియామక ప్రక్రియ నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ సర్వీసెస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్, శాప్ వైస్ చైర్మన్ భరణితో కలిసి డీఎస్సీ నియామకాలకు సంబంధించి ఆయన సమగ్ర వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ రావత్ మాట్లాడుతూ,
2: వేకెన్సీస్ లో ఎస్సీ ఎస్టీ బీసీకి ఈడబ్ల్యూఎస్కి ఈ దమాషా ప్రకారం చేయాలని రెగ్యులేట్ చేయడానికి ఈ ఒక 100 పాయింట్ రోస్టర్ చేయడం జరిగింది. వి స్పెసిఫై నంబర్ 1 ఎస్సీ ఎస్టీ బీసీ వచ్చి ఇయర్ మార్క్ చేసేసి వి హ్యావ్ ఫర్ ఎవ్రీ కేటగిరీ ఫిక్స్డ్ రోస్టర్ పాయింట్. దీనివల్ల ఎస్సీకి 15%, ఎస్టీకి 6%, బీసీకి 29%, తర్వాత ఈడబ్ల్యూఎస్కి 10%. ఈ మార్పు వచ్చింది, కొత్త కేటగిరీ కూడా యాడ్ అయింది, స్పోర్ట్స్ పర్సన్ కేటగిరీ స్టార్ట్ అయింది. అది కూడా ఏ దమాషా
0: పన్నెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రాష్ట వ్యాప్తంగా కోటి మందిని యోగా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ నిన్న నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో పరిశీలించారు. కార్యక్రమాల సమన్వయం కోసం వైద్య ఆరోగ్య శాఖలో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. రేపటి నుంచి 21 వరకు రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో చెప్పుకోదగ్గ అభివృద్ది ఏమీ జరగలేదని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు కనిపించడం లేదన్నారు. ఈ కాలంలో ప్రభుత్వం ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకై పరిమితమైందని రాంబాబు విమర్శించారు. వాతావరణం. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరో 3 రోజులు కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 51 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్టణాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం 100,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్,
1: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7-8 వచ్చే కాఫీ టైం వినేసేయండి. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VP తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి. ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్. కహానీ నహీ బదలీ, స్టైల్ గయా హై బదల్. జో కహానియా హమ్ సున్తే ఆయే, దేఖతే ఆయే, అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్.
5: డౌన్లోడ్ వేవ్స్ OTT యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.

తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో సమయం 7:05 కావస్తుంది. హైదరాబాద్ నుండి రిలే వింటారు న్యూస్.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధిని నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్లో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశం 7.7% వృద్ధిని నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం దామన్లో 2,970 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. భారీ మౌలిక సదుపాయాల అభివృద్ది, పేదల సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ సంస్కరణలతో ముందుకు దూసుకుపోతుందని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
3: ఆత్మనిర్భరతా కితనీ జరూరీ హై ఔర్ బీతే 12 వర్షో మే దేశ్ నే జో కెపాసిటీ తయార్ కీ ఉస్కా కితనా బడా మహత్వ హై. 12 వర్ష పహలే భారత్ మే సౌర ఊర్జా కా ఉత్పాదన్ నామ్ మాత్ర కా థా. ఆజ్ హమ్ దునియా కే టాప్ 5 దేశో మే సే ఏక్ హై.
2: గడిచిన దశాబ్ద కాలంలో దామన్ డయ్యూ ప్రధాన పరివర్తన చూస్తుందని మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టులు కేంద్రపాలిత ప్రాంత అభివృద్ధిని వేగవంతం చేయటమే కాకుండా యువత కొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని ప్రధానమంత్రి చెప్పారు.
3: స్వచ్ఛతా ఔర్ సర్కులర్ ఇకానమీ తక్ హి సీమిత్ నహీ హై బల్కి గ్రీన్ గ్రోత్ కే దూసరే మాధ్యమో కా భీ అభూతపూర్వ గతి సే విస్తార్ హో రహా హై. సూరత్ ఐసీ వ్యవస్థా బనానే మే జుటా హై జహాన్ సడకో పర్ చల్నే వాలీ సారీ బసే ఇలెక్ట్రిక్ హోగీ. సాథ్ హీ యహాన్ సూరత్ మెట్రో కా భీ విస్తార్ హో రహా హై. యే సారే కదమ్ హరిత్ శహర్ కే రూప్ మే సూరత్ కీ పెహచాన్ కో ఔర్ సశక్త కరేంగే.
2: లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం కోసం ప్రారంభించిన వివిధ సముద్రయాన ప్రాజెక్టుల ద్వారా బ్లూ ఎకానమీ బలోపేతం అవుతుందని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే దామన్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ప్రారంభించడంతో పాటు నమో హాస్పిటల్ను దేశానికి అంకితం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్లో 5 కోట్లకు పైగా మొక్కలు నాటినందుకు ఆ రాష్ట ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా పోస్ట్ పంచుకుంటూ, ఏక్ పేడ్ మాకే నామ్ అమ్మ పేరిట ఒక మొక్క ప్రచారంతో ప్రజలు పర్యావరణ పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నారనేందుకు ఇదే నిదర్శనమని మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్తో పాటుగా దేశం మొత్తం హరిత భవిష్యత్ సాధించడంలో ఇదెంతో సహాయపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. అలాగే పర్యావరణ దినోత్సవం రోజు అస్సాం ప్రజలు 1 కోటికి పైగా మొక్కలు నాటినట్టు తెలిపిన ఆ రాష్ట ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సోషల్ మీడియా పోస్ట్ ప్రధానమంత్రి పంచుకున్నారు. అస్సాం ప్రజలను, ముఖ్యంగా ఆ రాష్ట నారీ శక్తిని ప్రధానమంత్రి అభినందించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని సమ్మర్ యాన్యువల్ ఎడిషన్ 2026లో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్టపతి భవన్లో అమృత్ ఉద్యానంలో దేశీయ పుష్పజాతికి చెందిన దుపహారియా మొక్క నాటారు. ఈ సందర్భంగా తోటలో అపరాజిత, గుల్ మెహందీ, రుక్మిణితో సహా దాదాపు 27 రకాల పుష్పించే జాతులు నాటుతున్నట్టుగా తెలిపారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో పెరిగే ఈ మొక్కలను వేరువేరు స్థానిక పేర్లతో పిలుస్తారని రాష్టపతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జీవ వైవిధ్యం పెంపొందించడం, భారతదేశ అలంకరణ మొక్కల వారసత్వం పరిరక్షించడం, ఉద్యానవనాల అందాన్ని, పర్యావరణ విలువలను మరింత పెంచడమే ముఖ్య ఉద్దేశమని ముర్ము చెప్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్టపతి భవన్లో కార్గిల్కు చెందిన విద్యార్థులు, దివ్యాంగ పిల్లల బృందంతో సమావేశమయ్యారు. జాతీయ సమగ్రత యాత్రలో భాగంగా ఈ బృందం రాష్టపతి భవన్ సందర్శించింది. ఈ సమావేశానికి సంబంధించి కొన్ని విషయాలు రాష్టపతి సోషల్ మీడియా పోస్టు ద్వారా పంచుకుంటూ విద్యార్థులు, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 7.7% జీడీపీ వృద్ధి రేటు ప్రస్తావిస్తూ ప్రపంచం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ప్రధానమంత్రి విధానాలతో దేశం ప్రతి సవాళ్లు అధిగమిస్తోందని హోంమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని, సమతుల్య ఎరువుల వినియోగం ఈ ప్రచారం ఒక దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలా మార్చిందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేలలు సారవంతం చేయటం, సమతుల్య ఎరువుల వాడకం ప్రోత్సహించడం, స్థిరమైన వ్యవసాయ పద్దతులు పెంపొందించడమే లక్ష్యంగా ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ అభియాన్ కింద ఇప్పటి వరకు 17,800 పైగా అవగాహన కార్యక్రమం నిర్వహించి దాదాపు 6,98,000 మంది రైతులకు చేరువయ్యామని, దీంతోపాటు సుమారు 3,700 శిక్షణ కార్యక్రమం నిర్వహించి 157,000 మందికి పైగా పాల్గొనే వారికి సముద్ర ఎరువుల వినియోగం, నేల ఆరోగ్య నిర్వహణ, శాస్త్రీయ వ్యవసాయ పద్దతులపై సమాచారం అందించామని మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతులకు సేంద్రీయ ప్రత్యామ్నాయ పోషకాల వాడకం, సమగ్ర పోషక నిర్వహణ పద్దతులపై అవగాహన కల్పించేందుకు 8,850 పైగా క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని, ఈ ప్రదర్శనలు రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గించేందుకు దోహదపడతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కి 5వ తరం స్టిల్ట్ యుద్ధ విమానం Su-57 ప్రతిపాదించి ఈ ప్రాజెక్టులో భారత్ను భాగస్వామ్యం చేసేందుకు మాస్కో సిద్దంగా ఉందన్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ అకాడమిక్ ఫోరంలో మాట్లాడుతూ గగనతల రక్షణ వ్యవస్థలతో సహా ఇతర రక్షణ రంగాల్లో కలిసి పనిచేసేందుకు రష్యా ఆసక్తిగా ఉందని తెలిపారు. భారత్ ప్రస్తుతం సుదర్శన్ చక్ర అనే స్వదేశీ రక్షణ వ్యవస్థను అభివృద్ది చేస్తోంది. ఇందులో రష్యాకు చెందిన S-400 క్షిపణి వ్యవస్థలు కీలక భాగం. అమెరికా ఆంక్షలు హెచ్చరికలు ఉన్నప్పటికీ భారత్ $5 బిలియన్తో 5 S-400 యూనిట్లు ఒప్పందం చేసుకోగా ఇప్పటికే 4 సరఫరా అయ్యాయి. మరోవైపు అంతర్జాతీయ సాఫ్ట్వేర్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న భారత ఐటీ రంగాన్ని పుతిన్ కొనియాడారు. పాకిస్తాన్ బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగంలో గిల్గిత్ బాల్టిస్టాన్ అసెంబ్లీకి సాధారణ ఎన్నికలు నిర్వహించాలనే ఆ దేశ ప్రయత్నాలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ ఎన్నికలు ఈ నెల 7వ తేదీన జరగాల్సి ఉంది. 1947 జమ్మూ కాశ్మీర్ పూర్తిగా చట్టబద్దంగా భారత్తో విలీనమైనందున గిల్గిత్ బాల్టిస్టాన్తో సహా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలన్నీ భారత్లో అంతర్భాగమైన పాక్ ఆక్రమిత ప్రాంతాలు జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణచివేత, ఆర్థిక దోపిడీ వంటి ప్రాథమిక సమస్యలు ఈ ఎన్నికలు మరుగున పెట్టలేవని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల్లో భౌతిక మార్పులు తీసుకొచ్చేందుకు పాకిస్తాన్ చేసే ప్రయత్నాలు భారత్ తిరస్కరించింది. ఇలాంటి చర్యలు పాకిస్తాన్ ఆక్రమణను దాచలేవని, ఈ భారత భూభాగాలను పాకిస్తాన్ తక్షణమే ఖాళీ చేయాలని భారత్ డిమాండ్ చేస్తుంది. మధ్యఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి 20,000 చేరవచ్చని అమెరికా ఆరోగ్య అధికారులు అంచనా వేస్తున్నారు. యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కంప్యూటర్ నమూనాల ఆధారంగా ఈ అంచనా వేశారు. ప్రజారోగ్య చర్యలు తీసుకోకపోతే ఈ వ్యాప్తి తీవ్రమవుతుందని సీడీసీ అధికారి డాక్టర్ సతీష్ పిల్లే తెలిపారు. బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన జెన్నిఫర్ నుజో మాట్లాడుతూ సరైన చర్యలు చేపట్టకపోతే ఈ వ్యాప్తి ప్రమాదకరంగా మారుతుందని, వీటిని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫ్రికా సీడీసీ ప్రకారం దాదాపు 400 ధృవీకరించబడ్డ కేసులు, 63 మరణాలు నమోదయ్యాయి. ఇంకా అధికారికంగా నమోదు కాని కేసులు చాలా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేరళ మహిళల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ యానాములో ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆ శాఖ అంచనా వేసింది. గోవా, తమిళనాడులో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాగల 2-3 రోజుల్లో అస్సోం, మేఘాలయ, తీరప్రాంత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్ మహారాజా యదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ తల టెస్ట్ మ్యాచ్ ఆడిన 2018 తర్వాత రెండు జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్లో టీమిండియాకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఉదయం 9:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధి నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 942,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్లో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో సమయం 7:15. భగవద్గీత పారాయణం వింటారు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 33వ శ్లోకం.

పార్థ, ఓ అర్జున, అవ్యభిచారిణ్యా, ప్రక్కదారులకు వెళ్ళి సంచరించనట్టి. యయా, ఏ ధృత్యా, ధృతిచేత అంటే మనస్సును నిలబెట్టే ప్రయత్నం చేత. మనః ప్రాణేంద్రియ, మనస్సు ప్రాణము. క్రియా, ఇంద్రియాలు అనేవాటి యొక్క క్రియలను. యోగేన, ఏకాగ్రచిత్తంతో. ధారయతే, సాధకుడు శాస్త్రోక్త మార్గంలో నిలబెట్టి ఉంచుతున్నాడో. సా, అటువంటి. ధృతిహి, ధృతి సాత్వికి, సత్వగుణ ప్రధానమైనది.

అర్జున, ధృతి అనేది బుద్ధి యొక్క వ్యాపారాలలో ఒకటి. సాధకుడు ఏకాగ్రచిత్తంతో పరమాత్మతత్వాన్ని అనుసంధానం చేస్తున్నప్పుడు అతడి మానసిక క్రియలు, ప్రాణక్రియలు, ఇంద్రియక్రియలు కూడా శాస్త్రోక్తమైన మార్గంలో నిలబడి ఉండాలంటే ఆ సాధకుడి యొక్క ధృతి ఇటూ అటూ చెలించని సుస్థిర స్వభావంతో ఉండాలి. అలా నిశ్చలంగా ఉండేదే సాత్విక ధృతి. ధృతి, ధైర్యము, ధీరత, కారణశక్తి మొదలైనవి సమానార్థకమైన పదాలు. బుద్ధితో ఏ రకమైన ప్రవృత్తి ఉంటే తలపెట్టిన పని విఘ్నాలకు చెడిపోకుండా ముందుకు సాగుతుందో అట్టి బుద్ధి ప్రవృత్తి పేరే ధృతి.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
2: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
3: ఆకాశవాణి.
1: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
2: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
1: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
2: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
3: ఆకాశవాణి.
1: తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
2: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవనధార
3: ఆకాశవాణి.
1: తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
2: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
1: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
3: ఆకాశవాణి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి స్టూడియోలో టైం చూస్తే 7:23 అయితే అయిపోయింది. నేను మీ అజ్జి రాకింగ్ మధు అయితే వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, అందరికీ హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పేస్తూ నేనైతే మరి మన కాఫీ టైమ్ షోని మనమైతే స్టార్ట్ చేసేసుకుందాం. మరి కాఫీ టైంలో ఇవాళ డే స్పెషల్స్ ఏం తీసుకొచ్చేసాడు మధు అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు కదా. మరి

మీకోసం ఇవాళ చాలా డే స్పెషల్స్ అయితే నేనైతే తీసుకొచ్చేసాను. మరి ఇవాల్టి డే స్పెషల్ ఏమిటి అంటే, స్వాతంత్ర ఉద్యమకారుడు అంతేకాదు ఆయన సహాయ నిరాకరణ ఉద్యమంలో లోతుగా పాల్గొనడానికి బోర్డోలో తన న్యాయవాద వృత్తిని కూడా వదులుకున్నారు. మరి ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలు జీవితాన్ని కూడా గడిపారు. మరి భారత స్వాతంత్ర తర్వాత ఒకవైపు చైనా నుండి, మరోవైపు పాకిస్తాన్ నుండి అస్సాం సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్తో కూడా కలిసి పనిచేశారు. అస్సాం మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ లోలేప్రియ గోపీనాథ్ బోర్డోలై నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. ఇంకొన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకున్నాం కాఫీ టైంలో. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఆనంద్ మూవీ నుండి యమునా తీరం అనే పాట అయితే వస్తుంది. హరిహరన్ చిత్ర పాడిన ఈ పాటకు మ్యూజిక్ కేఎం రాధాకృష్ణన్, లిరిక్స్ వేటూరి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వెల్కమ్ బ్యాక్ టు కాఫీ టైం. మరి కాఫీ టైంలో మనమైతే ఉన్నాము. మరి కాఫీ టైంలో ఇంకో డే స్పెషల్స్. మరి ఇవాళ చరిత్రలో చూసుకుంటే గనక ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ రాయగఢ్ కోటలోని శివాజీ మరాఠా సామ్రాజ్యానికి మొదటి ఛత్రపతిగా పట్టాభిషేకం పొంది ఒక స్వాతంత్ర హిందూ రాజ్యాన్ని స్థాపించారు ఈ రోజున. ఇంకొన్ని విషయాలు మనమేదో మాట్లాడుకున్నాం కాఫీ టైంలో విత్ యువరాజ్ రాకింగ్ మధుతో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ అశోక్ మూవీ నుండి, ఒక చిన్న నవ్వే నవ్వే అనే పాట అయితే వస్తుంది. అశోక్ కేకే పాడిన ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము కాఫీ టైంలో.

వెల్కమ్ బ్యాక్ టు కాఫీ టైం. మరి కాఫీ టైంలో మనమైతే ఉన్నాం కదా, మరి ఇవాళ డే స్పెషల్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. మరి అలాగే తెలుగు సినీ పరిశ్రమలో తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించిన ప్రముఖ నటి ఆర్తి అగర్వాల్, మరి ఆమె కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు కూడా పొందారు. చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్గా ఎదిగి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు ఆమె. ఈరోజు ఆమె మన మధ్య లేని రోజు. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం కాఫీ టైంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది నువ్వు లేక నేను లేని మూవీ నుండి ఉషా పడిన. ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వెల్కమ్ బ్యాక్ టు కాఫీ టైం. మరి కాఫీ టైంలో ఇవాళ డే స్పెషల్స్ గురించి మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా. మరి రెండవ ప్రపంచ యుద్ధ చరిత్ర గురించి తెలిసిన ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. సో మరి తప్పకుండా ఉంటారు. ఎవరైనా డీ డే యొక్క ఇంపార్టెన్స్ తెలిసే ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన సైనిక ఆపరేషన్లో ఇది ఒక అత్యంత ప్రమాదకరమైన సైనిక ఆపరేషన్ అట. మరి 1994 జూన్ 6 జరిగిన నార్మండీ ల్యాండింగ్స్ యూరోప్లో జరిగిన యుద్ధానికి ఒక కీలక మలుపు. మరి ఉత్తర ఫ్రాన్స్పై జరిగిన ఈ దాడి ద్వారా మిత్రదేశాల సైన్యాలు భారీ సంఖ్యలో ఆక్రమిత ప్రాంతాల్లోకి వెళ్ళిపోయాయన్నమాట. మరి జర్మనీ లొంగిపోవడానికి

0: దానికి ప్రధానంగా ఈ సంఘటన అయితే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి దీంతో యూరప్లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే పరిస్థితి ఏర్పడింది. మరి డీడే చరిత్రలో ఒక అద్భుతమైన సైనిక కార్యాచరణగా నిలిచిపోయింది. ఇంకా ఇవాళ డే స్పెషల్స్ గురించి మాట్లాడుకుంటే, ప్రజారోగ్యం ఇంకా ఆహార భద్రతను పరిరక్షించడంలో కీటకాల నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి జూన్ 6వ తేదీన అధికారికంగా పాటించే ఒక అంతర్జాతీయ అవగాహన దినోత్సవం ఈరోజైతే మనం జరుపుకుంటున్నాం. మరి ప్రపంచ కీటకాల దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం. మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేసింది చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.
1: పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: సప్నో కో హకీకత్ మే బదల్నే కే లియే సహీ సమయ పర్ సహీ కదమ్ ఉఠానా జరూరీ హై. భారతీయ వాయుసేనా మే కమిషన్డ్ ఆఫీసర్ బన్నే కే లియే AFCAT 2 ఆఫ్ 2026 కే ఆవేదన 20 మే సే ఖులే హై. వివరణ కే లియే విజిట్ కరే afcat.edcil.co.in పర్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వివిధ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM మరి స్టూడియోలో టైం చూసి 7:52 నిమిషాలు అయితే అయిపోతుంది. నేను మీ అజయ్ రాకింగ్ మధుతో మనమున్నాము కాఫీ టైంలో. మరి కాఫీ టైంలో మంచి ఇవాళ డే స్పెషల్స్ గురించి మంచిగా మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా. మరి మీకు తెలుసా, ప్రపంచంలోనే అతిపెద్ద నల్ల ఎలుగుబంట్లు కొన్ని నార్త్ కరోలినా రాష్ట్రంలో ఉన్నాయని, మరి అవి అనేక ప్రపంచ రికార్డులను నెలకొల్పాయని చాలా మందికి అయితే తెలియదు. మరి పుట్టినప్పుడు 1 పౌండ్ కన్నా తక్కువ బరువు, అద్భుతంగా ఈత కొట్టగలవు, ఇంకా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కూడా పరిగెత్తగలవట. మరి అలాగే వాటి పొట్టి పంజాల వల్ల చెట్లు ఎక్కడం చాలా నైపుణ్యం కలిగి ఉంటాయి. మరి ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నామంటే ఈరోజు జాతీయ నల్ల ఎలుగుబంటి దినోత్సవం కాబట్టి. మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం. మరి మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ భీమ్లీ కబడ్డీ జట్టు మూవీ నుండి, నాలో పరుగులు అనే పాట అయితే వస్తుంది. కార్తీక్ చిన్మయ శ్రీపాద పడిన ఈ పాటకు లిరిక్స్ వనమాలి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: వెల్కమ్ బ్యాక్ టు కాఫీ టైం. మరి కాఫీ టైంలో ఇవాళ లాస్ట్ డే స్పెషల్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. మరి రెండు సంకేతాలు అస్పష్టంగా మారే వరకు, మెనూలో అర్థం చేసుకోవడం కష్టంగా మారే వరకు, లేదా అలసిపోయిన నొప్పితో కూడిన కళ్ళతో రోజు ముగిసే వరకు ప్రపంచాన్ని చూడటాన్ని చాలామంది తేలికగా తీసుకుంటారు. మరి చదవడానికి, డ్రైవింగ్ చేయడానికి, పని చేయడానికి, ఇంకా అలాగే సృష్టించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి కళ్ళద్దాలు, కాంటాక్ట్ లెన్స్, ఇంకా రక్షణ లెన్సులపై ఆధారపడే లక్షలాది మంది ప్రజలకు అవి ఎంతగా సహాయపడతాయో మనమే చూస్తున్నాం కదా. మరి ఈరోజు మనమైతే జరుపుకుంటున్నాం జాతీయ కళ్ళద్దాల దినోత్సవం, మనకు గుర్తు చేస్తుంది. సో మరి చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నాం ఇవాళ కాఫీ టైంలో, చాలా విషయాలు అయితే తెలుసుకున్నారు కదా ఇవాళ డే స్పెషల్స్ గురించి. మరి ఇది ఇవాళ కాఫీ టైం, వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.
1: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే

ప్రతి సంవత్సరం జులై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, భారత్ ఆశలు ఆశయాలు నెరవేర్చేందుకు ఏపీ బ్లూ ఎకానమీ దోహదపడుతుందని, వికసిత భారత్ లక్ష్యాలు చేరుకోవటానికి ఇదే కీలకమని, భవిష్యత్ అంతా బ్లూ ఎకానమీదే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సూయేజ్ కాలువతో పోలిస్తే ఆర్కిటిక్ ఉత్తర సముద్ర మార్గం ఆసియా ఐరోపాల మధ్య దూరాన్ని దాదాపు 40% తగ్గిస్తుందని, దీనివల్ల ప్రయాణ సమయం భారీగా తగ్గుతుందని, ఇంధనం ఖర్చులు తగ్గి భారతదేశానికి ఆదా అవుతుందని రాష్ట విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి నీరు అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, భూమిని పచ్చదనాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని, మనం విసిరిన ప్రతి విత్తనం మహావృక్షం కావాలని, పచ్చని ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గ్లోబల్ లాజిస్టిక్స్ లో కొత్త అవకాశాలు, ఆర్కిటిక్ లో లాజిస్టిక్స్ రూపురేఖలు అనే అంశంపై సెయింట్ పీటర్స్బర్గ్ లో జరిగిన సదస్సులో రష్యా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ప్రతి చిన్నారికి జీవితంలో అత్యుత్తమ ఆరంభాన్ని అందించాలనే ఉద్దేశంతో నవచేతన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. 6 ఏళ్ల వయసు చిన్నారుల్లో మానసిక ఎదుగుదల తీరును కృత్రిమ మేధ ద్వారా గుర్తించేందుకు ప్రత్యేక యాప్ను రూపొందించామన్నారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సెర్ప్ జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో రాష్ట పౌర సరఫరాల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మహిళా సాధికారత సమృద్ది సమాజానికి పునాది, మన డబ్బులు మన లెక్కలు, సూపర్ నారి గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఎలాంటి ఆరోపణలకు తావివ్వకుండా రాష్ట్రంలో బీసీ హాస్టళ్లు గురుకులాలను పకడ్బందీగా నిర్వహించాలని, పనితీరు ఆధారంగా వాటికి గ్రేడింగ్లు ఇవ్వనున్నామని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఏలూరు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంపై పాఠశాల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద వివిధ నియోజకవర్గాల్లో ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. దేశంలో ప్రస్తుతం వరి ఉత్పత్తి అవసరాలకు మించి పెరిగిందని, రాష్ట అవసరాలకు కేవలం 55 లక్షల టన్నుల బియ్యం సరిపోతాయని, కానీ మన రాష్ట ఉత్పత్తి అంతకుమించి 90 లక్షల టన్నులకు పైగా ఉన్న వరి సాగు విస్తీర్ణాన్ని క్రమంగా తగ్గించి ఆ స్థానంలో నూనె గింజలు, పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పాలడు సత్యనారాయణ తెలిపారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
2: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
1: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
2: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
1: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
2: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
1: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి. స్వరాల విరిబోణి.

0: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి షెడ్యూల్లో టైం చూస్తే 8:09 దాటి 40 సెకండ్లు. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాళ పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ ఎలా ఉన్నాయని ఎదురు చూస్తున్నారు కదా. మరి ఇవాళ పెట్రోల్ లీటర్ ధర వచ్చేసరికి 117.68 రూపాయలు అయితే ఉంది. అలాగే ఇంకా డీజిల్ ధర వచ్చేసరికి 105.36 రూపాయలు అయితే ఉంది. ఇంకా అలాగే గోల్డ్ రేట్స్ చూసుకుంటే కనుక ఇవాళ గోల్డ్ వచ్చేసరికి 24 క్యారెట్స్ గోల్డ్ గ్రామ ధర వచ్చేసరికి 15,572 రూపాయలు అయితే ఉంది. ఇంకా అలాగే సిల్వర్ రేట్ చూసుకుంటే కనుక ఇవాళ సిల్వర్ గ్రామ ధర వచ్చేసరికి 279.90 రూపాయలు అయితే ఉంది. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
4: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
5: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी.
4: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से लगातार चल रहे हैं. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాళ వెదర్ అప్డేట్ ఎలా ఉందని ఎదురు చూస్తున్నారు కదా. మరి మీకోసం నేనైతే వెదర్ అప్డేట్ అయితే తీసుకొచ్చేసాను. సో మరి ఇవాళ వెదర్ అప్డేట్ ఏంటి అంటే 31 డిగ్రీల నుండి 38, అలాగే 39-40 డిగ్రీల దాకా కూడా కొంచెం ఎండగానే ఉంటుంది. అక్కడక్కడ కొంచెం క్లౌడ్గా ఉంటుంది. సో మరి జాగ్రత్తగా ఉండండి, తప్పకుండా సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకోండి, తప్పకుండా ఎండబారిన పడద్దు. సో మరి చాలా జాగ్రత్తగా ఉండండి, ఎంతో అర్జెంట్ తప్ప బయటికి అయితే రావద్దు. సో మరి సేఫ్గా ఉండండి, అలాగే వాతావరణానికి తగ్గట్టుగా వెళ్ళాలి అనుకుంటే, ఆ వాతావరణం బాగుంది అనుకుంటే వెళ్ళేసి వచ్చేసేయండి త్వరగా. ఓకే, ఇంకా వెదర్ అప్డేట్ అయితే అయిపోయింది. మరి ఇంకొన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకుందాం. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ రామారావు ఆన్ డ్యూటీ మూవీ నుండి సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను. సొట్టల్ల బుగ్గల్లో అనే పాట అయితే వస్తుంది. హరిప్రియ, నకుల్, అభయంకర్ పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా, అవసరమైన

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూసి 8:23 అయితే అయిపోయింది. మరి మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాళ ట్రాఫిక్ అప్డేట్స్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. మరి ఇవాళ ట్రాఫిక్ అప్డేట్ అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయింది. సో మరి తప్పకుండా నేనైతే అప్డేట్ ఇచ్చేస్తున్నాను. అచ్యుతరామయ్య స్ట్రీట్లో నుంచి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది విజయవాడలో. ఇంకా రైల్వే స్టేషన్ రోడ్డు చిన్న చిన్నగా ట్రాఫిక్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే ఆంధ్ర రత్న రోడ్డు కూడా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. సో మరి ఆ రోడ్స్ అవాయిడ్ చేసి మరి వేరే రోడ్స్ నుంచి తప్పకుండా వెళ్ళండి. ఇంకా అలాగే పింగళి స్వామి స్ట్రీట్ కూడా ట్రాఫిక్ అయితే చూపిస్తుంది అన్నమాట. అలాగే బెంజ్ సర్కిల్ దగ్గర కూడా ట్రాఫిక్ చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి అందరూ సేఫ్టీగా వెళ్ళండి. సో మరి ఓవర్ స్పీడ్ అయితే వద్దు, అస్సలు హెల్మెట్ అయితే తప్పకుండా ధరించండి. అలాగే సీట్ బెల్ట్ కంపల్సరీగా పెట్టుకోండి. సో మరి సెల్ ఫోన్ డ్రైవింగ్ అయితే అస్సలు చేయొద్దు. మరి ఏదైనా అర్జెంట్ అయితే తప్ప, పక్కన ఆపి మాట్లాడండి తప్ప, డ్రైవ్ చేస్తూ అస్సలు మాట్లాడొద్దు. మరి ఇది ఇవాళ ట్రాఫిక్ అప్డేట్. మరి ఇంకా అలాగే మీకోసం ఎంప్లాయ్మెంట్ న్యూస్ కూడా నేనైతే తీసుకొచ్చేసాను. మరి ఇవాళ ఎంప్లాయ్మెంట్ న్యూస్ మీకోసం, ఎస్బీఐ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 ఎస్బీఐ అప్రెంటిస్ అయితే ఉంది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఇంకా అలాగే వేకెన్సీస్ వచ్చేసరికి 7,150 వేకెన్సీలు అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసరికి 15,000 పర్ మంత్ ఉండొచ్చు. ఇంకా అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 8 జూన్ 2026 వరకు ఉంది. సో మరి తప్పకుండా వెబ్సైట్లో చెక్ చేసుకోండి, తప్పకుండా వెబ్సైట్లో చెక్ చేసుకొని మరి అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే, ఇంకా యూపీఎస్సీ ఎన్డీఏ 2 2026 రిక్రూట్మెంట్ అయితే ఉంది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి 12th పాస్ అయి ఉండాలి. అలాగే వేకెన్సీస్ వచ్చేసరికి 394 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇంకా శాలరీ వచ్చేసరికి 56,000 నుండి 177,000 వరకు ఉండవచ్చు. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 9th జూన్ 2026. మరి 9వ తారీఖు వరకు ఉంది ఈ నెల 9వ తారీఖు వరకు. మరి తప్పకుండా వెబ్సైట్లో చెక్ చేసుకోండి. అలాగే ఎవరైనా మిస్ అయి ఉంటే తప్పకుండా వెబ్సైట్లో చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. మరి ఇది ఇవాళ ఎంప్లాయ్మెంట్ న్యూస్. మరి మీకోసం నెక్స్ట్ సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది క్రిమినల్ మూవీ నుండి, తెలుసా మనసు అనే పాట అయితే వస్తుంది. ఎంఎం కీరవాణి పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూస్తే 8:33 అయితే అయిపోయింది. నేను మీ ఆర్జీ రాకింగ్ మధుతో మరి మనమైతే ఉన్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాల్టి కోట్ ఏంటని ఎదురు చూస్తున్నారు కదా. మరి ఇవాల్టి కోట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ ఇస్ ద మేనిఫెస్ట్.

మానిఫెస్టేషన్ ఆఫ్ ద పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్. సో మరి ఎడ్యుకేషన్ అంటే కేవలం పాఠశాల చదువు, మార్కులు, డిగ్రీలు, పుస్తక జ్ఞానమే అనే కాదు. స్వామి వివేకానంద గారి దృష్టిలో విద్య అంటే మనలోని ప్రతిభను వెలికితీయడం, మంచి ఆలోచనలను పెంచుకోవడం, అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం. మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది మనసారా మూవీ నుండి, పర్వాలేదు అనే పాట అయితే వస్తుంది. గీతామాదిరి పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

ఉన్న శక్తిని వ్యక్తీకరించడం. ఉదాహరణకి ఒక విత్తనంలో పెద్ద చెట్టు దాగి ఉంటుంది, నీరు వెలుతురు అందితే ఆ చెట్టు బయటకు వస్తుంది. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం ఈ కోట్ గురించి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ కరెంట్ మూవీ నుండి, టైటిల్ సాంగ్ అయితే వస్తుంది బెన్నీ డయల్ పాడిన ఈ పాటకు లిరిక్స్ రామజోగ శాస్త్రి. వింటూ వెంచు చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్, అంత డబ్బా?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్, 2 లక్షలు
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
3: ఆర్బీఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
8: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాళ కోవిడ్ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఒక విత్తనంలో పెద్ద చెట్టు దాగి ఉన్నట్టే నీరు వెలుతురు అందితేనే ఆ చెట్టు బయటకు వస్తుంది కదా. మరి అలాగే ప్రతి మనిషిలో ప్రతిభ, జ్ఞానం, ధైర్యం, మంచితనం ఇప్పటికే ఉంటాయి. మరి విద్య వాటిని బయటకు తీసుకురావాలి. ఇంకా ఇక్కడ ప్రొటెక్షన్, ఇక్కడ పర్ఫెక్షన్ అంటే పర్ఫెక్ట్గా ఉండడం కాదు. అసలు అర్థం మనిషిలోని గొప్ప శక్తి, ఉన్నత గుణాలు, మంచి స్వభావం, అపారమైన సామర్థ్యం కలిగి ఉండడం అన్నమాట. మరి ఒక మంచి గురువు విద్యార్థిలో జ్ఞానాన్ని నింపడు, అతనిలో ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీస్తాడు. మరి నిజమైన విద్య అంటే పుస్తకాల జ్ఞానం మాత్రమే కాదు, మరి ప్రతి మనిషిలో ఇప్పటికే ఉన్న ప్రతిభ, జ్ఞానం, ధైర్యం, మంచితనాన్ని వెలికితీయడం అన్నమాట. సో మరి ఇవాళ్టి కోడ్ గురించి మనమైతే సూపర్గా మాట్లాడుకున్నాం కదా. మరి ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మెన్. మరి ఎడ్యుకేషన్తోనే మనలో ఉన్న శక్తి, సామర్థ్యం అన్నీ బయటకు వస్తాయి. ఆ విద్య అలాగా వస్తుంది కాబట్టి సో మరి తప్పకుండా మనం విద్యనైతే తప్పకుండా నేర్చుకోవాలి, అలాగే ఉన్నత శిఖరాలకు ఎదగాలి. ఇంకొన్ని విషయాలు, మరి ఇది అయితే ఇవాల్టి గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమైతే మాట్లాడుకుందాం కదా. మళ్ళీ నెక్స్ట్ మనమైతే కలుసుకుందాం జోరుగా హుషారుగాలో. అందులోకి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది ప్రస్థానం మూవీ నుండి. బెదరో అంటూ పాట అయితే వస్తుంది దీపు పాడిన. ఈ పాటకు లిరిక్స్ చైతన్య ప్రసాద్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
4: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
3: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
4: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
3: మానవులను సృష్టించేది బ్రహ్మ,
4: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
5: భగవద్గీత పారాయణం.
6: శ్రీమద్ భగవద్గీత.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కి స్వాగతం. నేను మణిశ్రీ. విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మచిలీపట్నం అభివృద్దికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆర్కిటిక్ ఉత్తర సముద్ర మార్గం ద్వారా ఆసియా ఐరోపా మధ్య దూరం దాదాపు 40% తగ్గి ప్రయాణ సమయం ఇంధన వ్యయాలు గణనీయంగా ఆదా అయ్యే అవకాశం ఉందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రష్యా పర్యటనలో భాగంగా సెయింట్ పీటర్స్బర్గ్లో నిన్న నిర్వహించిన ఒక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో 22A నిషేధిత జాబితా నుంచి 1749 మంది లబ్ధిదారులకు చెందిన 917 ఎకరాల భూములను తొలగించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి నిర్వహించిన 2 మెగా గ్రీవెన్స్ డేలు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు. స్వస్థలానికి దూరంగా నివసిస్తున్నప్పటికీ తెలుగు భాష, యాస, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించేందుకు ముంబై తెలుగు సంఘాలు చేస్తున్న కృషి అభినందనీయమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ముంబైలో నిర్వహించిన తెలుగు సాంస్కృతిక సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో చెప్పుకోదగ్గ అభివృద్ది ఏమీ జరగలేదని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు అన్నారు. మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, జీవో నెంబర్ 77 ప్రకారమే హారిజాంటల్ రిజర్వేషన్లను అమలు చేస్తూ పూర్తిస్థాయి పారదర్శకతతో నియామక ప్రక్రియ నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ సర్వీసెస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలిపారు. బీసీ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలను పకడ్బందీగా నిర్వహించాలని, పనితీరు ఆధారంగా గ్రేడింగ్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. 12వ అంతర్జాతీయ మెగా దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. గ్రామ, వార్డు, సచివాలయాల ద్వారా రాష్ట వ్యాప్తంగా కోటి మందిని యోగా కార్యక్రమాల్లో భాగస్వాములు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టీటీడీ ఆసుపత్రుల్లో శ్రీవారి వైద్య సేవా కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్ను ఈవో ఎం రవిచంద్ర ఆవిష్కరించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం. మన ఆకాశవాణి సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూసే 9:05 అయితే అయిపోయింది. మనమైతే ఎంటర్ అయిపోతున్నాము మన ఫేవరెట్ షో జోరుగా హుషారుగాలోకి. మరి జోరుగా హుషారుగాలో ఇవాళ టాపిక్ ఏం తీసుకొచ్చాడు రాకింగ్ మధు అని చెప్పి అన్నారు. ఎదురు చూస్తున్నారు కదా, మరి మీకోసం సూపర్గా టాపిక్ అయితే నేనైతే తీసుకొచ్చేసాను. మరి ఇవాళ జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకున్నాం మన శరీరంలో గూస్ బంప్స్ ఎందుకు వస్తాయి. మనకు భయం వేసినా, చలిగా ఉన్నా, లేదా చాలా ఎమోషనల్గా ఫీల్ అయినా చేతుల మీద చిన్న చిన్న ముళ్ళలా చర్మం పైకి లేస్తుంది. మరి వీటినే గూస్ బంప్స్ అంటారు. మరి ఈ అసలు గూస్ బంప్స్ ఎందుకు వస్తాయి అనే దాని గురించి మనమైతే మాట్లాడుకున్నాం మీకోసం. మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ గ్రీక్ వీరుడు మూవీ నుండి, వచ్చిన బంగారం అనే పాట అయితే వస్తుంది. హేమచంద్ర ఎంఎం మానసి పాడిన ఈ పాటకు లిరిక్స్ అనంత శ్రీరామ్. వింటూ స్టేట్ యూన్ టూ వివిధ భారతి 101.3 FM.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వెల్కమ్ బ్యాక్ టు జోరుగా హుషారుగా. మరి జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకున్నాం కదా, అసలు గూస్ బంప్స్ ఎందుకు వస్తాయి అని చెప్పి. మరి పూర్వకాలంలో మనుషులు శరీరంపై ఎక్కువ వెంట్రుకలు ఉండేవి. భయం వచ్చినప్పుడు లేదా చలి వేసినప్పుడు ఆ వెంట్రుకలు నిటారుగా లేచి శరీరాన్ని వేడిగా ఉంచేవి అన్నమాట. మరి శత్రువులకు పెద్దగా కనిపించేలా వేసవి. ఇప్పుడేమో మనకు ఎక్కువ వెంట్రుకలు లేకపోయినా ఆ పాత రియాక్షన్ ఇంకా మన శరీరంలో అలాగే ఉంది. సో మరి ఇంకో ఆసక్తికర విషయం ఏమిటి అంటే, మీకోసం ఈ పాట తర్వాత నేను చెప్తాను ఆ ఆసక్తికర విషయం గురించి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది బాద్షా మూవీ నుండి, జూన్ జూలైలో అనే పాట అయితే వస్తుంది. రంజిత్ రాహుల్ నంబియార్ నవీన్ పాడిన ఈ పాటకు లిరిక్స్ కృష్ణ చైతన్య. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
4: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी.
3: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से लगातार चल रहे हैं. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.

వెల్కమ్ బ్యాక్ టు జోరుగా హుషారుగా. మరి జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, అసలు గూస్ బంప్స్ ఎందుకు వస్తాయి అని చెప్పి. మరి మనకు ఇష్టమైన పాట వినినా, అలాగే ఎమోషనల్ సీన్ చూసినా కూడా గూస్ బంప్స్ అయితే వస్తాయన్నమాట. మరి ఎందుకంటే మన మెదడు ఆ ఫీలింగ్కి బలంగా స్పందిస్తుంది కాబట్టి. సో మరి మన శరీరం ఇప్పటికే వేల సంవత్సరాల క్రితం ఉన్న మనుషుల గుర్తులను మోస్తుంది. మరి గూస్ బంప్స్ దానికి ఒక చిన్న ఉదాహరణ. మరి జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకుందాం కదా, మరి గూస్ బంప్స్ ఎందుకు వస్తాయి. మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మాట్లాడుకుందాం. చిన్న సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది అపరిచితుడు మూవీ తర్వాత. నేనైతే ఇంకో టాపిక్ అయితే మీతో మాట్లాడతాను. మరి అపరిచితుడు మూవీ నుండి నీకు నాకు నోకి అనే పాట అయితే వస్తుంది, కునాల్ వసుంధరా దాస్ పాడిన. ఈ పాటకు మ్యూజిక్ హరీష్ జయరాజ్, లిరిక్స్ భువన చంద్ర. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: నువ్వా?
1: నేనే. నా డబ్బు సౌండ్ వినొచ్చావు కదా.
0: అసలు నువ్వు అంటే నేను వచ్చేదాన్ని కాదు.
2: అయితే బయలుదేరు.
0: వెళ్తున్నాను.
2: ఎల్లు.
0: అయ్యో రామా, వెళ్తున్నాను కదా. ఏంటి నన్ను అడక్కి డప్పేస్తున్నావు?
1: లేదు, నా డప్పుకే నువ్వు నడుస్తున్నావు.
0: ఇదిగో నువ్వు ఇట చేసావంటే నేను అసలు వెళ్ళను.
2: వెళ్ళమాక, ఉండు, హాయిగా చూసుకుంటా.
0: ఇగో అట్ట అన్నా ఉంటే వెళ్ళిపోతాను.
2: సరే వెళ్ళు.
0: వెళ్తున్నాను. అసలు ఏమనుకుంటున్నాడు వీడు?
3: నడుమే ఉయ్యాలా.

కింగ్ మధుతో మరి మీరైతే ఉన్నారు జోరుగా హుషారుగాలో, మరి జోరుగా హుషారుగాలో మరి నెక్స్ట్ టాపిక్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. మరి నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే కొబ్బరి చెట్టులోకి నీరు ఎలా వస్తుంది, మరి కొబ్బరి చెట్టు ఎలా పెరుగుతుంది, కొబ్బరి చెట్టు ప్రకృతిలో ఒక అద్భుతం కదా. మరి ఒక చిన్న కొబ్బరికాయ నుంచి భారీ చెట్టు పెరుగుతుంది. మరి కొబ్బరి చెట్టు ఎలా పెరుగుతుంది అంటే పండిన కొబ్బరికాయను నేలలో పెడితే దానిలో ఉన్న గింజ మొలకెత్తుతుంది అన్నమాట. సో మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం జోరుగా హుషారుగాలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది బన్నీ మూవీ నుండి టిప్పు పడిన. ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వెల్కమ్ బ్యాక్ టు జోరుగా హుషారుగా. మరి జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి కొబ్బరి చెట్లోకి నీరు ఎలా వస్తుంది అని చెప్పి. మరి మొలకెత్తిన దానిలో ఉన్న గింజ మొలకెత్తింది అనమాట. ఆ తర్వాత కొద్ది రోజులకు మొదట చిన్న వేరు బయటకు వస్తుంది అనమాట. తర్వాత చిన్న మొక్క పైకి పెరుగుతూ ఉంటుంది. సంవత్సరాలు గడిచే కొద్దీ అది పొడవైన కొబ్బరి చెట్టుగా మారుతుంది అనమాట. సాధారణంగా కొబ్బరి చెట్టు కాయలు ఇవ్వడానికి 5 నుండి 7 సంవత్సరాలు పడుతుంది అనమాట. ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేసింది చంద్రముఖి మూవీ నుండి, అందాల ఆకాశం అంతా అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు మ్యూజిక్ విద్యాసాగర్, లిరిక్స్ శుద్ధాల అశోక్ తేజ. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 FM లో మనమున్నాము జోరుగా హుషారుగాలో.

0: Tech Bharati FM 101.3. హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:17.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800

వింటూ వింజ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము జోరుగా హుషారుగాలో. మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి కొబ్బరి చెట్లు కొబ్బరికాయల్లోకి నీరు ఎలా వస్తుంది అని చెప్పి. యాక్చువల్లీ కొబ్బరి చెట్టు కాయలు ఇవ్వడానికి 5 నుండి 7 సంవత్సరాలు పడుతుందని చెప్పి మనం అయితే మాట్లాడుకుందాం. మరి కొబ్బరికాయలో నీరు ఎలా తయారవుతుంది అంటే, చెట్టు వేర్లు నేల నుంచి నీరు, ఖనిజాలు, పోషకాలు తీసుకుంటాయన్నమాట. అవి చెట్టు ద్వారా కాయలోకి చేరుతాయన్నమాట. మొదటి కొబ్బరికాయలో పూర్తిగా నీరే ఉంటుంది. తర్వాత క్రమంగా తెల్లటి కొబ్బరి గుజ్జు ఏర్పడుతుందన్నమాట. నీరు కొంచెం కొంచెంగా, ఆ గుజ్జు ఏర్పడే కొద్దీ నీరు కొంచెం కొంచెంగా తగ్గుతుందన్నమాట. సో మరి ఎండ్ ఆఫ్ ది డే మనకైతే కొబ్బరికాయ అయితే లోపల కొబ్బరి ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైం మరి నీళ్లు కూడా ఉంటాయన్నమాట. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఛత్రపతి మూవీ నుండి, జెసీ గిఫ్ట్ నిరప్పల్ చిత్రపడిన. ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వెల్కమ్ బ్యాక్ టు జోరుగా హుషారుగా. మరి జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకుందాం కదా, మరి కొబ్బరి చెట్టులోకి నీరు ఎలా వస్తుంది అని చెప్పి. ఒక చిన్న కొబ్బరికాయలో కొత్త చెట్టు జీవం కూడా ఉంటుందన్నమాట. మనం తాగే తీయని నీరు కూడా ఉంటుంది, అదే ప్రకృతి మహిమ. మరి ఇది వాళ్ళ జోరుగా హుషారుగాలో మరి చాలా విషయాలు అయితే మనం మాట్లాడుకున్నాం కదా. మరి సూపర్గా ఎంజాయ్ చేశారు, మరి అలాగే సాంగ్స్ అయితే సూపర్గా వినేశారు. మరి మీకోసం లాస్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది గజనీ మూవీ నుండి, ఒక మారు కలిసిన అందం అనే పాట అయితే వస్తుంది. కార్తిక్ పాడిన ఈ పాటకు లిరిక్స్ వేటూరి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కి స్వాగతం. నేను మణిశ్రీ. జేఈఈ పరీక్షల్లో ర్యాంకు సాధించి ఇంజనీరింగ్ యూజీ కోర్సుల్లో ప్రవేశానికి కావలసిన

కనీస అర్హత మార్కులు పొందని విద్యార్థులు కూడా కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చని ఐఐటీ రూర్కీ ప్రకటించింది. వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. సదరు విద్యార్థులు జూలై 15లోపు తమ రివైజ్డ్ స్కోర్ కార్డును సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. దేశంలో తొలిసారిగా ఏకకాలంలో 4 రాష్ట్రాల హైకోర్టులకు మహిళలు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్నారు. ఉన్నత స్థాయి న్యాయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందనడానికి ఇది సూచికగా నిలుస్తోంది. జస్టిస్ మీనాక్షి మదన్ రాయ్ పాట్నా హైకోర్టుకు, జస్టిస్ సునీత అగర్వాల్ గుజరాత్ హైకోర్టుకు, జస్టిస్ రేవతి మోహితే డేరే మేఘాలయ హైకోర్టుకు, జస్టిస్ లీసా గిల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్నారు. కృత్రిమ మేధ అనేది ఇకపై ఊహాజనిత సాంకేతికత కాదని, అదొక కార్యాచరణ వాస్తవం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. సాంకేతికత, అధికారం, స్వేచ్ఛ, న్యాయం మధ్య భవిష్యత్తు సంబంధం ఈ దశాబ్దంలో మనం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2047 నాటికి 50% పచ్చదనం సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ నెల 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి సీడ్ బాల్కు ఒక చెట్టును సృష్టించగలిగే శక్తి ఉంటుందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువు తేదీలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈసారి వివిధ వర్గాల పన్ను చెల్లింపుదారులకు వేర్వేరు గడువులను నిర్దేశించింది. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రకటించినట్లుగా ఈ మార్పులు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం జీతాలు పొందే ఉద్యోగులు తమ రిటర్నులను 2026 జూలై 31లోగా దాఖలు చేయాలి. ఆడిట్ పరిధిలోకి రాని వ్యాపారులు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా ఆదాయం పొందుతున్న వ్యక్తులు, ట్రస్టుల వంటి వాటికి 2026 ఆగస్టు 31 వరకు గడువును పొడిగించారు. రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనలో 4వ రోజు ఆయన సెయింట్ పీటర్స్బర్గ్లో ప్రపంచ ప్రఖ్యాత అణుశక్తి దిగ్గజం రోసాటం అల్యూమినియం తయారీ సంస్థ రుజాల్ ఉన్నత స్థాయి ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టాలని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరిశ్రమలు స్థాపించాలని వారిని ఆహ్వానించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

భారతి ఎఫ్ఎం 101.3. గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట. నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట. అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం. ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది. లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండిటైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.

మరి మీరైతే ఎంటర్ అయిపోతున్నారు హరివిల్లులోకి. మరి హరివిల్లులో మీకోసం క్వశ్చన్స్ నేనైతే రెడీ పెట్టేశాను. ఇంకెందుకు ఆలస్యం, మరి క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. మన శరీరంలో ఉన్న రక్తనాళాలన్నిటినీ కలిపితే ఎన్ని లక్ష కిలోమీటర్లు పొడవు ఉంటుందన్నమాట? మన శరీరంలో ఉన్న రక్తనాళాలన్నిటినీ కలిపితే ఎన్ని లక్ష కిలోమీటర్లు పొడవు ఉంటుంది? ఆన్సర్ తెలిస్తే కనుక 8662438114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది. మజా మూవీ నుండి ఐఆర్ఐ టు నాటు వేసి అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనురాధ శ్రీరామ్ పడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వెన్నెలకంటి లిరిక్స్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: సప్నో కో హకీకత్ మే బదల్నే కే లియే సహీ సమయ పర్ సహీ కదమ్ ఉఠానా జరూరీ హై. భారతీయ వాయుసేనా మే కమిషన్డ్ ఆఫీసర్ బన్నే కే లియే AFCAD 2 ఆఫ్ 2026 కే ఆవేదన 20 మే సే ఖులే హై. వివరణ కే లియే విజిట్ కరే afcad.edcil.co.in పర్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూస్తే 10:12 అయితే అయిపోయింది. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి మీరైతే ఉన్నారు హరివిల్లెలో. మరి హరివిల్లెలో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మన శరీరంలో ఉన్న రక్తనాళాలన్నిటినీ కలిపితే ఎన్ని లక్ష కిలోమీటర్లు పొడవు ఉంటుంది అని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. కనకారావు పెడ నుండి హాయ్ మధు గారు 72 కిలోమీటర్లు ఉండవచ్చు అని చెప్పి అన్నారు. 8 లక్ష కిలోమీటర్లు ఉంటుందని చెప్పాను. సో మరి ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు మెసేజ్ పంపించారు, 96,000 కిలోమీటర్లు ఉండవచ్చు అని చెప్పి. ఇంకా కడప వినయ్ శ్రీదేవి శైలజ 1 లక్ష కిలోమీటర్స్ ఉండొచ్చు అని చెప్పి మెసేజ్ పంపించారనమాట. చూద్దాం ఎవరిది రైట్ ఆన్సర్ అవుతుందో. ఇంకా రాజేష్ హిందూపూర్ నుండి 175,000 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు అని చెప్పి మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి అనురాధ 96,000 నుండి 1,00,000 వరకు సుమారు 1,00,000 కిలోమీటర్లు ఉండవచ్చు అని చెప్పి మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా గుడ్ మార్నింగ్ మధు గారు అంటూ కుసుమ అంబటినగర్ ఆన్సర్ ఇస్ 96,000 కిలోమీటర్లు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా 9,60,000 నుండి 1,00,000 అని పెట్టారు. సో మరి 96,000 పెట్టబోయి 9,60,000 పెట్టినట్టున్నారు. గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అరవిల్ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి కూడా 100,000 కిలోమీటర్లు అంటూ 60,000 మైళ్ళు అంటూ మెసేజ్ పంపించారు అనమాట. చూద్దాం రైట్ ఆన్సరో కాదు. ఇంకా మానవ శరీరంలో ఉన్న రక్తనాళాలన్నిటినీ కలిసి దాదాపు 1 లక్ష కిలోమీటర్లు పొడవు ఉంటాయంటూ పోలవరం నుండి భాస్కర్రావు రాణి మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే గుడ్ మార్నింగ్ సార్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి 100,000 కిలోమీటర్లు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ మెసేజ్ పంపించారు, కానీ ఇంకా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించలేదు, ఆన్సర్ అయితే పంపించలేదు, ఓన్లీ గుడ్ మార్నింగ్ మాత్రమే పంపించేశారు. సో మరి ఆన్సర్ కూడా ఈసారి తప్పకుండా అయితే పంపించేసేయండి. మరి ఆన్సర్ నేనైతే రివీల్ చేసినాను, 1 లక్ష కిలోమీటర్లు పొడవు అంటే అది భూమిని 2 సార్లు చుట్టినంత దూరం అనమాట. సో మరి మన శరీరంలో ఉన్న రక్తనాళాలన్నిటినీ కలిపితే 1 లక్ష కిలోమీటర్లు పొడవు అయితే ఉండవచ్చు. సో మరి చాలామంది ట్రై చేశారు, కొంతమంది అయితే రైట్ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ పంపిస్తున్నందుకు అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ పంపించిన వాళ్ళు కూడా ఈసారి రైట్ ఆన్సర్ పంపిస్తారు, ట్రై చేద్దాం చూద్దాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం అయితే వచ్చేస్తుంది హరివిల్లులో. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, మన కళ్ళు జీవితాంతం దాదాపు ఒకే సైజులో ఉంటాయి, కానీ మన తల చుట్టూ ఉండే ఏ 2 ఆర్గాన్స్ అయితే పెరుగుతుంటాయి. మరి తెలిస్తే కనుక, ఆన్సర్ తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మన

కళ్ళు జీవితాంతం దాదాపు ఒకే సైజులో ఉంటాయి, కానీ మన తల చుట్టూ ఉండే ఏ రెండు ఆర్గాన్స్ పెరుగుతూ ఉంటాయి? మరి ఆన్సర్ తెలిస్తే కనుక వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఫలక్ నుమా దాస్ మూవీ నుండి అరరే మనసు అనే పాట అయితే వస్తుంది, సిద్ధి శ్రీరామ్ పాడిన. ఈ పాటకు మ్యూజిక్ వివేక్ సాగర్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: వింటూ ఏం చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి షెడ్యూల్లో టైం చూసే 10:26 అయితే అయిపోయింది. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మన కళ్ళు జీవితాంతం దాదాపు ఒకే సైజులో ఉంటాయి కానీ మన తల చుట్టూ ఉండే ఏ రెండు ఆర్గాన్స్ పెరుగుతూ ఉంటాయని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. హాయ్ గుడ్ మార్నింగ్ మధు గారు అంటూ పోరంకి నుండి వీర రాఘవమ్మ రేఖ సాయి మౌనిక మెసేజ్ పంపించారు. మరి ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా కనకారావు పెడన్ నుండి చెవులు అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సరో కాదు. ఇంకా పెడన్న జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు చెవులు అంటూ మెసేజ్ పంపించారు. అలాగే ఇయర్స్ అండ్ నోస్ అంటూ ఫ్రమ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా మెసేజ్ పంపించారు. ఇంకా చెవులు అనుకుంటున్నాం అంటూ గనగలూరు నుండి రామకృష్ణారెడ్డి కర్ణాటక అంటూ మెసేజ్ పంపించారు. అలాగే స్కల్ అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు అనమాట. ఇంకా కుస్మ అంబటి నగర్ నుండి ఇయర్స్ నోస్ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ గారు చెవులు ముక్కు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర పెడన్ నుండి కూడా చెవులు మరియు ముక్కు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి కూడా నోస్ ఇయర్స్ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే రేడియో మిత్రులకి శుభోదయం అంటూ ఇయర్స్ అండ్ నోస్ అంటూ పారేపల్లి బెనర్జీ మురళి సువర్ణ లేఖ్య రాజ్విక ఇంకా వేద్విక నందిగం నుండి అంటూ మెసేజ్ పంపించారు అనమాట. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి చెవులు మరియు ముక్కు అంటూ మెసేజ్ పంపించారు. అలాగే హెయిర్ ఐస్ బ్రోస్ ఐబ్రోస్ అంటూ పోలవరం నుండి భాస్కర్రావు రాణి మెసేజ్ పంపించారు. అలాగే చెవులు అంటూ సంగీత మలయాళ ముంబై నుండి మెసేజ్ పంపించారు అనమాట. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి చెవులు ముక్కు అనమాట. ముక్కు చెవులు అనేది ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది. మనం సైజు కళ్ళు మాత్రం నార్మల్ సైజులో ఉన్నా సరే చెవులు ముక్కు మాత్రం పెరుగుతూ ఉంటుంది అనమాట. సో మరి చాలామంది ట్రై చేశారు, కొంతమంది అయితే రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది హర్విల్లులో. మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం నేనైతే అడిగేస్తున్నాను. సిటీ ఆఫ్ కెనాల్స్ అని ఏ నగరాన్ని అంటారు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సిటీ ఆఫ్ కెనాల్స్ అని ఏ నగరాన్ని అంటారు? ఆన్సర్ తెలిస్తే కనుక 8662488114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ రెడీగా ఉంది. ఫ్రమ్ ద మూవీ గ్యాంగ్ లీడర్ మూవీ నుండి హొయినా హొయినా అనే సాంగ్ అయితే వస్తుంది. ఇన్నో గంగా పడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత ఈ సాంగ్ అయితే వచ్చేస్తుంది.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:15.
6: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
7: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
6: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
7: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
6: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
7: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య

పరిచయం గుర్తుంచుకోండి. ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ 8 మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
5: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी.
4: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से लगातार चल रहे हैं. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: నవపదులు నిండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
9: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
8: మన ఆకాశవాణి
9: భరతావనికే
8: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
9: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, సిటీ ఆఫ్ కెనాల్స్ అని ఏ నగరాన్ని అంటారు అని చెప్పి. మరి ఎంతమంది రైడర్స్ మెసేజ్ పంపించారో చూద్దాం. కనకారావు పెడన్ నుండి వెనీస్ ఇటలీ అంటూ మెసేజ్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ ఇటలీలోని వెనీస్ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే రేడియో మిత్రులకి శుభదినం అంటూ వెనీస్ నగరం అంటూ కోట శ్రీమన్నారాయణమూర్తి, సుజాత, సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుండి మెసేజ్ పంపించారు. ఇంకా అల్లపూజ కేరళ నుండి పంపించారు. అల్లపూజ అంటూ కేరళ స్టేట్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా షేక్ మొహమ్మద్ రఫీ ఫ్రమ్ విశాఖపట్నం నుండి వెనీస్ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా కేరళ నుండి కేరళ అంటూ గుడ్ మార్నింగ్ సార్ అంటూ దుర్గా, సునీత, ప్రీతి ఫ్రమ్ బెల్లారి కర్ణాటక నుండి మెసేజ్ పంపించారు. అలాగే సుందరి ఫ్రమ్ పెనంబలూరు నుండి వెనీస్ అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం. ఇంకా వెనీస్ ఇటలీ అంటూ బెనర్జీ, మురళి, సువర్ణ, లేఖ్య, రాజ్విక, వేద్విక అంటూ మెసేజ్ పంపించారు నందిగామ నుండి. ఇంకా భాస్కర్ పెడన్ నుండి ఇటలీలోని వెనీస్ నగరం అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం. ఇంకా మల్లికార్జున గారు కేశవ నగర్ నుండి మెసేజ్ పంపించారు. వెనీస్ ఇటలీ అంటూ ఇంకా కుసుమ అంబటి నగర్ నుండి మెసేజ్ పంపించారు. వెనీస్ నగరాన్ని అంటూ మెసేజ్ పంపించారు అన్నమాట.

కాలనీ నుండి అప్పలరాజు మెసేజ్ పంపించారు ఇటలీలోని వెనీస్ అంటూ. ఇంకా చైనా దేశంలో నుండి గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి చైనా దేశంలో ఉంది అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా చైనా అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి కృష్ణమ్మ మధురవి నవీన రాధిక త్రిలోక్ శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిక్విత్ ఇన్ని పేర్లు అయితే పెట్టేశారనమాట. సో మరి సింపుల్గా ఫ్యామిలీ మెంబర్స్ అని పెట్టేసేయండి సార్ నెక్స్ట్ టైము. ఇంకా అలాగే వెనీస్ ఇటలీ అంటూ కడప నుండి వినయ్ ఆదిత్య మధు మెసేజ్ పంపించారు. ఇంకా సో మరి వీళ్ళ వరకు అయితే ఆన్సర్లు పంపించారు. మరి చాలా వరకు అయితే ట్రై చేశారు అందరూ, కొంతమంది చాలా వరకు రైట్ ఆన్సర్లు మెసేజ్ పంపించేశారు. మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి వెనీస్ నగరం అనమాట, ఇటలీలోని వెనీస్ నగరం, సిటీ ఆఫ్ కెనాల్స్ అని పిలుస్తారనమాట. సో మరి ఇది ఇవాల్టి హర్విల్లు సూపర్గా షో వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ బ్రో మూవీ నుండి జానువులే అనే పాట అయితే వస్తుంది. తమ్మన్ ఎస్ఎస్ ఇంకా కే ప్రణతి పాడిన ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: స్టూడియోలో టైం చూసే 10:45 అయింది. స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వింటారు. షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం నిర్వహణ డాక్టర్ డి అనుష, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య

0: సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
1: డాక్టర్ డి అనుష గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ అనుష గారు, మీరు విజయవాడలో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ప్రధానంగా షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వారికి తగిన విధంగా వాళ్ళకి అవగాహన కల్పించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ గారు, ఈ డయాబెటీస్ విషయంలో రకరకాలుగా అభిప్రాయాలు ఉన్నాయండి. ఎలా ఉన్నా వైద్యులు, ముఖ్యంగా నిపుణులు, ఆ ప్రోటోకాల్ ప్రకారంగా మీరు వైద్యం అందిస్తూ దాన్ని కంట్రోల్లో ఉంచుతూ చక్కగా ఆరోగ్య సూత్రాలు అందిస్తుంటారు. అసలు ఏంటి డాక్టర్ గారు, షుగర్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలండి ప్రాథమికంగా?
2: నమస్కారం అండి. మెయిన్ మనం షుగర్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే దానికంటే, మనకు మెయిన్ కరెక్ట్ గా డైట్ మెయింటైన్ చేయాలి, రెగ్యులర్ గా మెడిసిన్ వేసుకోవాలి, తర్వాత రెగ్యులర్ గా ఒక డాక్టర్ని కలిసి రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలండి. ఇవి చేసినప్పుడు ఏంటంటే మనకి కాంప్లికేషన్స్ అలాంటివి లేకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం కామన్ గా, ఇప్పుడు ఇది ఎండాకాలం, మనకి ఎక్కువగా ఈ మ్యాంగోస్ దొరికే సీజన్ అండి. ప్రతి పేషెంట్ మనల్ని అడుగుతారు, నేను మామిడికాయ తినొచ్చా, నా షుగర్ కంట్రోల్గానే ఉంటుంది కదా, నేను మామిడి పండ్లు తినొచ్చా అని. మామిడి పండు అనేది దాంట్లో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఇవన్నీ ఉంటాయండి. కాకపోతే అందరూ ఏంటంటే ఇవి ఉంటాయి కదా, సో అది న్యాచురల్ ఫ్రూటే కదా, సో తిన్నా ఏం కాదు అని జనరల్గా అనేసుకుంటారు. అనేసుకొని కొంతమంది పాపం బాగా తినేస్తారు నార్మల్గా తిన్నట్టుగా. కాకపోతే దీనివల్ల వచ్చేది ఏంటంటే, ఇది న్యాచురల్ ఫ్రూట్ అయినా దాని నుంచి వచ్చే షుగర్ వల్ల మనకి షుగర్ అనేది కొంచెం పెరుగుతుంది. సో డయాబెటీస్ వాళ్ళు పూర్తిగా తినకూడదా అంటే, తినకూడదు అని మనం చెప్పం కాదండి, కాకపోతే లిమిట్ చేసుకోవాలి. దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అంటే డైలీ తీసుకోకుండా ఉండటం, ఎప్పుడు వారానికి ఒకటి రెండు రోజులు తీసుకోవడం, ప్లస్ కాయంతా తినకుండా జస్ట్ ఒక చిన్న కప్పు తీసుకోవటం, తర్వాత తీసుకుంటున్నప్పుడు రెగ్యులర్గా మనం షుగర్ చెక్ చేసుకోవడం, ఒకవేళ షుగర్ పెరుగుతుంది అంటే మానేయటం మంచిది. లేదు షుగర్ ఓకే నార్మల్గానే ఉంది అంటే, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తీసుకున్నప్పుడు నార్మల్గానే ఉంది అంటే ఓకే తీసుకోవటం. కాకపోతే మనకు కంపల్సరీగా ఎప్పుడు మనం తీపిగా ఉన్నది ఏ ఫ్రూట్ అయినా మనకి షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతాయి, దానికి తగ్గ జాగ్రత్తలు మనం తీసుకో. ఇప్పుడు మ్యాంగోస్లో మనం తీసుకోగలిగిన జాగ్రత్తలు ఏంటంటే, చాలా మందికి మన ఏరియాలో అన్నంతో పాటు తీసుకునే అలవాటు ఉంటుంది, అది అంత మంచిది కాదు. రైస్ తిన్న తర్వాత ఫుల్గా తిన్నాక మ్యాంగో తినటం అనేది కరెక్ట్ కాదు, అది మానేసేయాలి. తర్వాత ఇప్పుడు మనం ఈవినింగ్ స్నాక్ అనో లేకపోతే మిడ్ మార్నింగ్ స్నాక్లో ఏదో ఫ్రూట్ అనో అంటాం కదా, అప్పుడు ఒక చిన్న కప్పు మ్యాంగో ముక్కలు తీసుకోవడం మంచిది, అది కూడా వీలైనంత వరకు తొక్కతో పాటు తీసుకోవటం. అంటే నీట్గా వాష్ చేసుకొని, ఇప్పుడు కెమికల్స్ అనేవి మోస్ట్లీ తీసేస్తున్నారు, కాకపోతే నీట్గా వాష్ చేసుకొని తొక్కతో పాటు తీసుకోవడం, మరీ పండిపోయినవి కాకుండా కొంచెం పచ్చిగా, అంటే కొంచెం కరకరలాడేలాగా ఉండే మామిడికాయలు అంటే చాలా ఇష్టం, తినడం ఆపలేను అనుకునే వాళ్ళకి అలా కాకుండా ఈ రకంగా తీసుకుంటే కొంచెం షుగర్ పెరుగుదల అనేది కొంచెం తగ్గుతుంది. ఆ పీచుతో పాటుగా తీసుకున్నప్పుడు ఒకేసారి పెరగకుండా కొంచెం అదుపు చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నప్పుడు చాలా ఇష్టం కాబట్టి ఇంక మళ్ళీ తర్వాత దొరకదు అనే, అంటే తినలేకపోతున్నాను అనే ఎక్కువ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి దానికి అంత బాధపడకుండా ఉండడానికి ఇలాంటి జాగ్రత్తలతో తీసుకోవచ్చండి ఈ మామిడి పండ్లు అనేది. తర్వాత మెయిన్ మనం ముఖ్యంగా ఈ డయాబెటీస్లో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ అంటాం, ఇవి క్లుప్తంగా చెప్తానండి. మనకి డయాబెటీస్ ట్రీట్మెంట్లో మనకి మెయిన్ డూస్ అండ్ డోంట్స్ అంటే, మెయిన్గా రెగ్యులర్గా షుగర్ చెక్ చేసుకోవటం, తర్వాత డైలీ ఎక్సర్సైజ్, 30 మినిట్స్ వాకింగ్ కానీ, లేదా కొంతమందికి జిమ్ అని, కొంతమందికి వేరే స్విమ్మింగ్ అని రకరకాల అలవాట్లు ఉంటాయి, ఇలా ఏదో ఒక రకమైన ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం డైలీ, ప్లస్ రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకోవటం, ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ మెడిసిన్ తీసుకోవటం. హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, నీరు కూడా తగినంత నీరు తీసుకోవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ షుగర్ పేషెంట్స్కి. తర్వాత ఈ సంవత్సరానికి ఒక్కసారైనా మనం కంప్లీట్ చెకప్స్, అంటే ఒక డాక్టర్ దగ్గర రెగ్యులర్గా ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారు, లేదు అన్నప్పుడు కూడా మనం కంప్లీట్గా ఒకసారి యాన్యువల్ చెకప్స్ అని ఉంటాయి, అంటే కిడ్నీ, కంటివి, హార్ట్వి అన్ని అన్ని చెకప్ చేసుకోవటం. ఈ ఐదు ఏంటంటే మనం ఖచ్చితంగా పాటించాల్సినవండి. షుగర్ చెయ్యకూడనివి, ఈ చెయ్యకూడనివి ఏంటి అంటే అండి, మీల్స్ స్కిప్ చేయటం, అంటే షుగర్ ఉన్న వాళ్ళు మీల్స్ అనేది స్కిప్ చేసినప్పుడు, ఎందుకంటే మార్నింగ్ టాబ్లెట్ వేసేసుకుంటారు, ఇంకా లంచ్ ఏదో కారణంతో స్కిప్ చేసినప్పుడు 2 కానీ 3 o'clock అలా ఆ టైంకి షుగర్ డౌన్ అయ్యి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మీల్స్ స్కిప్ చేయటం అనేది అస్సలు జరగదు.

0: పెట్టకూడదండి ఈ డయాబెటిక్ పేషెంట్స్లో. అంటే అది ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్, అంటే ఇప్పుడు ఉపవాసం ఉంటాను అట్లా అనుకున్నప్పుడు, ప్రీ ప్లాన్డ్ అయినప్పుడు ఆ ట్యాబ్లెట్ వేసుకోకుండా చేయటం, లేదంటే తీసుకునే ఇన్సులిన్ తీసుకోకుండా చేయటం, ఒకసారి డాక్టర్ని అడిగి చేయటం, ఇలాంటివి చేయాలి తప్ప. కాకపోతే మీల్స్ని టోటల్గా స్కిప్ చేయటం చేయకూడదు. ఏదైనా మీల్ ఆ టైంకి తీసుకోవడం కుదరదు అనుకున్నప్పుడు ఏదో ఒక ఆల్టర్నేటివ్ మన దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే షుగర్ పెరిగితే ఎంత నష్టమో, షుగర్ మనకి డౌన్ అయినా, అంటే హైపోగ్లైసీమియా అంటాం, హైపోగ్లైసీమియా అనేది వచ్చినా కూడా అంతే నష్టం, అది ఇంకా డేంజర్ అండి మనకి. ఆ హైపోగ్లైసీమియా అనేది ఆ షుగర్ డౌన్ అవటమే కదా అనుకుంటాం, కాకపోతే ఒక్కొక్కసారి ఫిట్స్లా ప్రజెంట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి స్పృహ తప్పి పడిపోవచ్చు, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీల్స్ని స్కిప్ చేయటం అనేది జరగకూడదు. ఏదో ఒకటి ఆల్టర్నేటివ్, అంటే మీలే తినలేకపోతే ఇంకేదో ఫ్రూట్ తింటామో ఏదో ఒకటి చేయాలి. తర్వాత మెడిసిన్ కూడా స్కిప్ చేయకూడదండి. మనకి మోస్ట్లీ మనం వాడే మెడిసిన్స్ 12 అవర్స్ పనిచేస్తాయి, లేదా మ్యాక్సిమం 24 అవర్స్ పనిచేస్తాయి, అంతకుమించి వాటి యాక్షన్ ఉండదు. సో మనం ఈ మెడిసిన్ని కూడా ఎప్పుడూ స్కిప్ చేయకూడదు. షుగర్ డౌన్ అయినా షుగర్ పెరిగినా రెండూ కూడా ప్రమాదమే మనకి, నరాలకి వీటన్నిటికీ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇంకో మూడోది, మనం చిన్న చిన్న దెబ్బలే కదా, అంటే కాళ్ళకి ఏదో చిన్న చిన్న దెబ్బలు అలా తగులుతాయి, ఆ ఏముందిలే అనేసి అశ్రద్ధ చేస్తారు. కాకపోతే షుగర్ పేషెంట్ అస్సలు అశ్రద్ధ చేయకూడదండి. ఆ చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు మరీ చిన్నవైతే డైలీ చూసుకోవటం, అంటే ఏదైనా పెరుగుతోందా మాంతుందా లేదా అనేది చూసుకోవడం, లేదు కొంచెం పెరుగుతోంది పెద్దగా అవుతోంది అంటే వెంటనే డాక్టర్ని కలవటం, లాంటివి చేయాలి. అంతేగాని ఆ చిన్న దెబ్బే కదా ఏదో తగిలింది అనేసి వదిలేయకూడదు. ఇంకోటండి, మెయిన్గా ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ మంది సోషల్ మీడియాలో చెప్పే ప్రతీదీ గుడ్డిగా నమ్మేస్తున్నారు. అంటే అన్నీ తప్పు అని నేను అన్నండి, ఎందుకంటే కొన్ని కరెక్ట్గా మనకి చాలా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవి కూడా ఉంటాయి, కాకపోతే ఒక్కసారి అది చెప్పేది కరెక్టా కాదా, వాళ్ళు చెప్పేది నిజంగా ఉపయోగపడుతుందా లేదా, మనం అది ఫాలో అవ్వచ్చా లేదా అనేది ఒక్కసారి మీ డాక్టర్ గారిని కలిసి ఇలా విన్నాను చెయ్యొచ్చా నేను చెయ్యొచ్చా లేదా అనేది కనుక్కో. ఎందుకంటే ఎవ్రీ పేషెంట్ అనేది డిఫరెంట్ అండి, అందరికీ ఒకటే రకంగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం షుగర్ పేషెంట్ అన్నప్పుడు రకరకాలు ఉంటారు అందులో, కొంతమంది కిడ్నీ ఎఫెక్ట్ ఉంటుంది, కొంతమందికి హార్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, కొంతమందికి ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకు వాళ్ళు సోషల్ మీడియాలో చెప్పేది ఏంటంటే జనరల్గా చెప్తారు, అవి అందరూ ఫాలో అవ్వకూడదు. అది గుడ్డిగా నమ్మకుండా ఉండడం అనేది మెయిన్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది కాబట్టి గుడ్డిగా నమ్మేసి పాపం ఇబ్బంది పడుతున్నారు. నమ్మొద్దు అనను కానీ ఒక్కసారి దాన్ని కనుక్కొని ఫాలో అవ్వండి. తర్వాత షుగర్స్ మనకి నార్మల్ అయిపోతే ఇంకా ట్రీట్మెంట్ ఆపేయచ్చు అనే అపోహ చాలా మందిలో ఉంటుంది, అది కూడా కరెక్ట్ కాదండి. షుగర్స్ కంట్రోల్ ఉంది అంటే మన ట్రీట్మెంట్ మనకి సరిగ్గా సరిపోతుంది అని మాత్రమే తప్ప, లేదా డాక్టర్ని అడిగితే ఇంకొంచెం తగ్గించడం లాంటిది లేకపోతే మార్చడం లాంటిది చేస్తారు తప్ప, పూర్తిగా ఆపేస్తే మటుకు మళ్ళీ కంట్రోల్ తప్పుతుంది, పెరిగిపోతుంది షుగర్. ఇవి మనకి మెయిన్గా చేయకూడని తప్పులు. తర్వాత మనకి కామన్గా ఉండే అపోహలు, ఇప్పుడు మనకి షుగర్ బదులు, అంటే షుగర్ పేషెంట్స్ ఈ చక్కెర బదులు తేనె తీసుకోవచ్చు లేదా బెల్లం తీసుకోవచ్చు అని చాలామంది అపోహపడుతున్నారండి. మనకి తేనె కానీ బెల్లం కానీ ఏదైనా సరే షుగర్ పెంచుతుంది. అంటే షుగర్ వద్దు, షుగర్ లేని టీ తాగాలి అని చెప్తే ఏది వేయకూడదు, తేనె వేయకూడదు, బెల్లం వేయకూడదు, ఇంకే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా మాక్సిమం అలవాటు అయ్యే వరకు ఏదో కొద్ది రోజులు, వారం 10 రోజులు మాత్రమే తప్ప, అది మనం సంవత్సరం పొడుగుతా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ మీద ఆధారపడటం కూడా అంత మంచిది కాదండి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా వాటి రిస్క్ వాడుకుంటుంది. సో అందుకని ఏది లేనిది అలవాటు చేసుకోగలగడం మంచిది, ఈ టీ కానీ కాఫీ కానీ. తర్వాత ఫ్రూట్స్ అనేవి అస్సలు తినకూడదు అనే అపోహ చాలా మందిలో ఉంటుంది, షుగర్ వస్తే ఇంక ఫ్రూట్స్ అనేది తినకూడదు అని. అది కూడా పెద్ద అపోహేనండి. ఈ షుగర్ పెరగని ఫ్రూట్స్ చాలా ఉన్నాయి మనకి, ఇప్పుడు యాపిల్ కానీ లేకపోతే పచ్చి బొప్పాయి కానీ ఇవన్నీ తీసుకోవచ్చు. ఎందుకంటే మన బాడీకి ఈ విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి కూడా కావాలి. ఇవి ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్లోనే దొరుకుతాయి మనకి. సో ఫ్రూట్స్ అనేది పూర్తిగా మానేయాలనేం కాదండి, కాకపోతే చిన్న సైజ్ తీసుకోవాలి. ఒక కప్పు తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకుండా ఒక కప్పు దానిమ్మ తీసుకుంటే ఒక చిన్న కప్పు గింజలు అంతే, అలా తీసుకోవాలి. తర్వాత డయాబెటీస్ మెడిసిన్స్ వల్ల కిడ్నీలు పాడైపోతాయి అనే అపోహ చాలామందికి ఉంటుందండి. మెడిసిన్ నేను రోజు వాడితే కిడ్నీలు పాడైపోతాయి, సో నేను వాడను, నేను ఆపేస్తాను అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు. మనం ప్రిస్క్రైబ్ చేసినప్పుడు కూడా నేను ఇన్ని మెడిసిన్ వాడితే నా కిడ్నీలకు ఎఫెక్ట్ ఉంటుంది కదా అని అడుగుతారు. సో ఇదేంటంటే అండి, మనకి షుగర్ వల్ల కిడ్నీలు పాడవుతాయి కానీ షుగర్ మెడిసిన్ వల్ల కిడ్నీలు పాడవండి. మీకు చూసే డాక్టర్ గారు అవన్నీ చూసుకొని బేరీజ్ వేసుకునే మనకి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఆల్రెడీ కిడ్నీ ఎఫెక్ట్ ఉంటే ఇవ్వాల్సినవి ఇవ్వకూడనివి కూడా ఉంటాయి. కొన్ని మెడిసిన్స్ మనం కిడ్నీ పేషెంట్స్కి ఇవ్వం. అదేంటంటే మనకి డాక్టర్ గారు ఒకసారి చెకప్ చేసి మీరు వాడచ్చా లేదా ఏవి వాడచ్చు అనే దాన్ని బట్టి చూసి ఇస్తారు. అంతే తప్ప డయాబెటీస్ మెడిసిన్ వల్లే కిడ్నీలు పాడవటం అనేది పెద్ద అపోహ. తర్వాత మనకి ఈ డయాబెటీస్ మేనేజ్మెంట్ అంటే, మనకి డయాబెటీస్ పేషెంట్ డయాబెటీస్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ డయాబెటీస్ ట్రీట్మెంట్ అంటే ఓన్లీ షుగర్ కంట్రోల్, ఆ షుగర్ వాల్యూస్ ఆ నెంబర్స్ కంట్రోల్గా ఉంటే చాలు అని చాలామంది అనుకుంటారండి. ప్లస్ ఆ షుగర్ నెంబర్స్ కంట్రోల్గా ఉండడం అంటే ఫాస్టింగ్ ఇలా 100 తిన్న తర్వాత 150 ఇలా ఉంటే నాకు కంట్రోల్ ఉన్నట్టు అనేది చాలామంది అపోహలో ఉంటారు. ప్లస్ ఏంటంటే డైలీ నేను మెడిసిన్ వేసుకుంటున్నాను, నా షుగర్స్ కంట్రోల్గా ఉన్నాయి కాబట్టి నేను డాక్టర్ని కలవసరం లేదు, లేదా నేను ఇంకే చెకప్ చేయవసరం లేదు అనే అపోహలో ఉంటారు. ఇది కరెక్ట్ కాదండి. మనకేంటంటే డయాబెటీస్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడూ కూడా ఓన్లీ ఆ షుగర్ నెంబర్స్ని మనం టార్గెట్ చేయమండి. మనకి ఆ షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయటమే డయాబెటీస్ ట్రీట్మెంట్ ఒక ముఖ్య ఉద్దేశం. మనకి ఎప్పుడు కూడా షుగర్ నెంబర్ కరెక్ట్ నార్మల్గా ఉంటే ఓకే వీళ్ళకి ఏం కాంప్లికేషన్ లేదు అని కాదు. సో మనకి రెగ్యులర్గా ప్రివెంటివ్ చెకప్స్ అనేది చేసుకోవాలి. ఎలాంటి ప్రివెంటివ్ చెకప్స్ అంటే, ఇప్పుడు మనకి జనరల్గా డయాబెటీస్లో వచ్చే కామన్గా వచ్చే కాంప్లికేషన్స్ ఈ హార్ట్ కాంప్లికేషన్స్, కిడ్నీ కాంప్లికేషన్స్, కంటి చూపు సమస్యలు, తర్వాత ఫుట్ ఈ కాలి సమస్యలు. మనకి కామన్ ఈ హార్ట్ కాంప్లికేషన్స్ రాకుండా అంటే ముందుగా బీపీ చూసుకోవటం. బీపీ రెగ్యులర్గా మనకి డయాబెటీస్ పేషెంట్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు మనకు కంపల్సరీ బీపీ అనేది చూస్తారు డాక్టర్ గారు. ఆ బీపీ కంట్రోల్ ఉంచుకోవటం, కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకొని ఆ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే దానికి తగ్గ మందులు వాడటం, ప్లస్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, వీటి వల్ల ఈ హార్ట్ కాంప్లికేషన్స్ అనేవి తగ్గించుకోవచ్చండి. ఇంకా కిడ్నీ కాంప్లికేషన్ విషయానికి వస్తే, ఇది మనకి రెగ్యులర్గా యూరిన్ టెస్ట్, అంటే యూరిన్ టెస్ట్ అంటే నార్మల్ యూరిన్ టెస్ట్ కాదండి, మైక్రోప్రోటీన్స్ పోతున్నాయా లేదా అనేది చూసుకుంటాం. ఇలాంటివి యాన్యువల్గా ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఇలాంటి టెస్టులు చేసుకోవటం, ప్లస్ సరిగ్గా నీరు తీసుకోవటం, ప్లస్ సెల్ఫ్ మెడికేషన్ అవాయిడ్ చేయటం, అంటే ఏదో నొప్పి వచ్చింది అనేసి ఏదో బయట మెడిసిన్ తీసుకొని వాడటం, ఇలాంటివి చేయకుండా ఉంటే ఈ కిడ్నీ కాంప్లికేషన్స్ని కూడా మనం ముందే గుర్తించవచ్చు. తర్వాత ఈ కంటి సమస్యలు అండి, ముఖ్యంగా కంటి విషయానికి వస్తే ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్ అనేది కంటి చూపుని కాపాడగలుగుతుంది. ఎందుకంటే అది వచ్చేశాక అంటే స్టార్ట్ అయ్యి బాగా మొత్తం చూపు మొత్తం పోయినాక మనం చేయగలిగేది తక్కువగా ఉంటుంది. సో ముందు నుంచే మనకి రెటీనా ఎగ్జామినేషన్ అని ఉంటుంది రెగ్యులర్ చెకప్స్లో. ఆ రెటీనా టెస్ట్ చేసుకున్నప్పుడు డాక్టర్ గారు మనకు చెప్తారు, అమ్మ ఒకసారి దీనికి ట్రీట్మెంట్ అవసరము, కలవండి కంటి డాక్టర్ని కలవండి అనేసి. అలాంటప్పుడు అలా ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మనం చూపుని కాపాడుకోవచ్చు. తర్వాత ఈ ఫుట్ ప్రొటెక్షన్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దెబ్బలు తగిలితే ఒకటి, ప్లస్ వీళ్ళకి ఏంటంటే చాలామందికి షుగర్ పేషెంట్స్కి కాళ్ళ స్పర్శ తక్కువ ఉంటుంది, దానివల్ల మనకి వాళ్ళకి దెబ్బ తగిలింది అనేది కూడా తెలియదు. సో దీనికి ఏంటంటే డైలీ ఇన్స్పెక్షన్ చేసుకోవడం, డైలీ ఇన్స్పెక్షన్ అంటే రోజు అద్దంలో మన కాళ్ళని మనం చూసుకోవటం, కనపడితే మామూలుగా చూసుకోవడం. ప్లస్ మళ్ళీ ప్రాపర్ ఫుట్వేర్, అంటే మనకి టైట్ ఉండకూడదు, చెప్పుల వల్ల దెబ్బ తగలకూడదు, ప్రాపర్ ఫుట్వేర్ వేసుకోవటం, ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కాంప్లికేషన్స్ ని అవాయిడ్ చేయొచ్చండి.
1: ధన్యవాదాలు డాక్టర్ డి అనుష గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: ఇప్పటివరకు మీరు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం నిర్వహణ డాక్టర్ డి అనుష, జనరల్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ స్పాన్సర్డ్ ప్రోగ్రాం విన్నారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కి స్వాగతం. నేను మణిశ్రీ. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో 10 ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఘనంగా సత్కరించారు. రాష్ట జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 176 మంది విద్యార్థులను, వారిని ప్రోత్సహించిన ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, వార్డెన్లను సన్మానించారు. యోగాంధ్ర 2026లో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందిని భాగస్వాములు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ రోజు నుంచి స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రిజిస్టేషన్లకు అవకాశం కల్పించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7 నుంచి 21 వరకు ప్రత్యేక యోగా కార్యక్రమాలు రాష్ట్రమంతటా జరగనున్నాయి. వీటి పర్యవేక్షణకు ఆయుష్ శాఖ నుంచి ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించారు. అంతర్జాతీయ యోగా

దినోత్సవం 2026 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్లు కేటాయించింది. ఈ మేరకు పరిపాలన ఆమోదం తెలుపుతూ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల్లో ఒక్కో జిల్లాకు 25 లక్షల రూపాయల చొప్పున మొత్తం 7 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆటిజం బాధిత చిన్నారుల కోసం రాష్ట్రంలో 125 మున్సిపాలిటీల్లో ప్రత్యేక థెరపీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ కె రవీంద్రనాథ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీశ్రీ కళావేదిక చైతన్య సాహిత్య సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ప్రపంచ 7 తెలుగు సాహిత్య మహాసభలు రాజమహేంద్రవరంలో ఈ రోజు ప్రారంభం కానున్నాయి. 2 రోజుల పాటు నిర్వహించనున్న ఈ సభల్లో వివిధ ప్రాంతాల నుంచి 5,000 మంది కవులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు పాల్గొనున్నారు. ఈ రోజు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సెర్ప్ జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో రాష్ట పౌర సరఫరాల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మహిళా సాధికారత సమృద్ది సమాజానికి పునాది మన డబ్బులు మన లెక్కలు సూపర్ నారి గోడపత్రికలను ఆవిష్కరించారు. ఇలాంటి ఆరోపణలకు తావివ్వకుండా రాష్ట్రంలో బీసీ హాస్టళ్లు గురుకులాలను పకడ్బందీగా నిర్వహించాలని పనితీరు ఆధారంగా వాటికి గ్రేడింగులు ఇవ్వనున్నామని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఏలూరు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంపై పాఠశాల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషిక్ గౌడ అధికారులకు సూచించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
4: రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
3: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
4: ఏంటో విషయం?
3: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
4: అవునా?
3: అవును చిన్నమ్మాయి.
4: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
3: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
4: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికీ.
3: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బావుంటే దేశం బావుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
4: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
3: అవునవును,

0: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
1: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
0: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు,
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జీ సమత. మరి 11:07:54 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. మీరు కనిపెట్టిన ఒక కొత్త వంటకం కావచ్చు, లేదా మీరు రాసే కవిత, లేదా మీ బిజినెస్కి అంటే బిజినెస్ పెట్టడం కానీ, లేదా వెరైటీగా మీ బిజినెస్కి మీరు పెట్టేటువంటి పేరు, ఇట్లా ఏదైనా సరే, ఏదైనా మీ ఆలోచన అనేది ఉందనుకోండి, అది మీ ఆస్తి అంతే కదా. సో మన థింకింగ్ పవర్ అనేది మన క్యాపబిలిటీస్ని, అలాగే మనం ఏం చేయగలం అనేది నిర్ణయిస్తుంది. మరి ఈరోజు మన సినిమా కబుర్లలో ఎందుకు ఈ విషయం గురించి చెప్తున్నాను అంటే, మన టాలీవుడ్ హీరోస్ కూడా తమ ఆలోచనలతో అదిరిపోయేటువంటి మార్కెటింగ్ స్టైల్స్తో థియేటర్స్ని షేక్ చేసేసినటువంటి కొన్ని సినిమాల గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. అలాగే మరి ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్ బట్టి ఎవరో మన గురించి గొప్పగా పొగడాలి, లేదంటే ఎవరో మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కాకుండా మన ఫీడ్బ్యాక్ మనమే ఇచ్చేసుకోవాలి, అండ్ మనల్ని మనమే అలా ముందు నిలబెట్టుకోవాలన్నమాట. అంటే మనల్ని మనమే ఎలా మార్కెట్ చేసుకోవాలి అనేది కూడా మనమైతే తెలుసుకోబోతున్నాం ఈరోజు మన సినిమా కబుర్లు ప్రోగ్రాం అయితే వింటూ. అండ్ మార్కెటింగ్ అంటే మనం కేవలం వస్తువుల్ని మాత్రమే అమ్మడం అనుకుంటాం కదా, కాదండి, మనల్ని మనం ఇతరుల ముందు ఎలా ప్రజెంట్ చేసుకోవాలో చూపించేది కూడా, అది కూడా మార్కెటింగే ఏమంటారు. సో మరి ఇన్ని విషయాలు అయితే మనమైతే తెలుసుకోబోతున్నాం ఈరోజు మన సినిమా కబుర్లలో. ఏ సినిమాలో ఏ హీరో ఎలా తనల్ని తను ప్రజెంట్ చేసుకున్నాడు అనేటువంటి విషయాల గురించి, అయితే అన్ని సినిమాల గురించి కాదు, కొన్ని కొన్ని అసలు సినిమా ఈ సినిమా వినగానే హీరోనే గుర్తొస్తాడు మెయిన్గా అనుకునేటువంటి కొన్ని సినిమాల గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీ అందరి కోసం అయితే ముందుగా ఒక మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

ఈ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం, అలాగే మరి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. మరి మనల్ని మనం ఎలా ఇతరుల ముందు ప్రజెంట్ చేసుకోవాలి, అంటే ముఖ్యంగా మనల్ని మనం ఎలా మార్కెట్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడు కూడా మనకంటూ ఒక యునిక్ స్టైల్ అనేది ఉండాలండి, అప్పుడే మనం అందరి ముందు అలా ప్రత్యేకంగా కనిపిస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, జూలై సినిమాలో అల్లు అర్జున్ తీసుకోండి, తను చూడడానికి ఒక కామన్ కుర్రాళ్ళలాగే ఉంటారు, కానీ తన డిఫరెంట్ ఆలోచన విధానంతో చాలా విభిన్నంగా ఉంటాడు. అలాగే అంటే మనం ఆలోచన విధానం కనుక డిఫరెంట్గా ఉంటే ఎందరిలో ఉన్నా కూడా మనల్ని ప్రత్యేకంగా చూపించగలుగుతుంది, అదే మన స్టైల్. సో మీ స్కిల్స్, మీ పనితీరు, ఇలా ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇతరుల కంటే భిన్నంగా మిమ్మల్ని నిలబెడతాయి, అదే మీ బ్రాండ్ అన్నమాట. సో అలా మనకంటూ ఒక యూనిక్ స్టైల్ని మెయింటైన్ చేయాలి. ఎవరినో చూసి కాపీ కొట్టి అయ్యో వాళ్ళు అలా ఉంటే బాగున్నారు, నేను ఇలా ఉంటే బాగుంటానేమో అని చెప్పి అనుకోకుండా, మనకంటూ మనకి ఏం నప్పుతుంది లేకపోతే మనం ఎలా ఉండాలి అనేది మన స్టైల్ని అలా మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్పించి వేరే వాళ్ళని చూసి అలా ఇమిటేట్ చేయడం, కాపీ చేయడం అనేది చేయకూడదు అనమాట. అండ్ ఇంకా మరిన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తాను. మరొక లవ్లీ ట్రాక్ అయితే ఉన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ జూలై అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

సినిమా కవర్ల ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. అలాగే మరి టాలీవుడ్ హీరోస్ తమ ఆలోచనలతో అదిరిపోయేటువంటి మార్కింగ్ టైల్స్తో థియేటర్ని షేక్ చేసినటువంటి కొన్ని సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ మరి బిజినెస్ మ్యాన్ సినిమాలో కనుక మనం చూసినట్లయితే మహేష్ బాబులో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది చూసారా, మామూలుగా కనిపించదు అన్నమాట. ఎస్, బొంబాయి వెళ్ళినప్పుడు అతని దగ్గర ఏమి ఉండదు, కానీ అతని మాటల్లో కాన్ఫిడెన్స్ చూసి అందరూ అతన్ని నమ్మేస్తుంటారు. చూస్తుంటే మనకి సిల్లీగా అనిపిస్తుంది, కానీ నిజంగా మీరు కూడా ఎప్పుడన్నా అంత కాన్ఫిడెంట్గా బిహేవ్ చేశారా? సో మరి బిహేవ్ చేస్తే అప్పుడు మీకు వెంటనే తేడా తెలిసిపోతుంది. అంటే మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్సే మనకి ఒక ప్రత్యేకమైన ఆరాని, మనం ఎదుటి వాళ్లతో ఎలా ఉంటున్నాం అనే దాన్ని బట్టి ఎదుటి వాళ్ళు మనల్ని నమ్ముతారా లేకపోతే నమ్మరా అనే విషయం అయితే ఆధారపడి ఉంటుందన్నమాట. సో చాలామంది క్యాండిడేట్స్ కూడా, అంటే యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ, ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఎప్పుడైనా క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు ఎంప్లాయీస్ కానివ్వండి, మీ బాడీ లాంగ్వేజ్లో స్పష్టత అనేది చాలా చాలా అవసరం అనేది గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే మీరు కాన్ఫిడెంట్గా ఉండి ప్రజెంట్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా మీ ప్రాజెక్టే కానివ్వండి, మీ ఇంటర్వ్యూ కానివ్వండి, ఏదైనా సరే ఖచ్చితంగా అది కూడా బ్లాక్ బస్టరే అయిపోతుంది మరి. అండ్ మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం బిజినెస్ మ్యాన్ చిత్ర నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

గుర్తు పెట్టుకో, నీకంటే తోపెవడు లేడు ఇక్కడ. నీకేదనిపిస్తే వచ్చే, ఎవడు మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. కోర్తే దిమ్మ తిరిగిపోవాలి.

0: ఈ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. మరి తన అంటే వాళ్ళ టాలీవుడ్ హీరోస్, మన టాలీవుడ్ హీరోస్ వాళ్ళ ఆలోచనలతో అదిరిపోయేటువంటి మార్కెటింగ్ స్టైల్స్తో థియేటర్స్ని షేక్ చేసినటువంటి కొన్ని సినిమాల గురించి చెప్పుకుంటున్నాం. అలాగే మరి మన విజయం మనకి మాత్రమే పరిమితం కాదండి, సమాజానికి కూడా ఉపయోగపడాలి. అలా నిరంతర కృషి, క్రమశిక్షణ, ఫోకస్ ఉంటేనే పెద్ద లక్ష్యాలను కూడా మనం సాధించగలం. అదే సమయంలో సమాజానికి కూడా ఏదైనా కాస్త తిరిగిచ్చేయాలండో, లేకపోతే ఏమవుతుంది, లావ్ అయిపోతారు. సో ఇలా ఒక మంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ, అలాగే ఒక మంచి గోల్ సెట్ చేసుకోవాలి, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి అని ఇలా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్టైల్స్ని చూపించారు శ్రీమంతుడు ఈ సినిమాలో. అండ్ అలాగే మహర్షి సినిమాలో కూడా మనకైతే ఈ విషయాన్ని చూపించారనమాట. అండ్ మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మరి శ్రీమంతుడు ఈ చిత్రం నుంచి అయితే సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి, మరి వింటూ ఉండండి. అండ్ ఇంకా ఇలాంటి ఎన్నో సినిమాల్లో ఎంతోమంది హీరోస్ వాళ్ళ ప్రత్యేకమైన స్పెషాలిటీని సో మనకైతే చూపించారనమాట. అలా మనం కూడా వాళ్ళని చూసి కొన్ని కొన్ని నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఏంటో తెలుసుకుందాం, మాట్లాడుకుందాం ఈ సాంగ్ అయితే వినేసిన తర్వాత. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమరావతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
5: ఏదో బాగానే ఉన్నానులే.
4: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
5: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
4: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
5: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
4: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
5: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
4: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
5: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
4: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
4: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇంకోసారి అలా అస్సలు గివప్ ఇవ్వకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడే మనం విజేతలుగా నిలుస్తాం. వయస్సు, పరిస్థితులు, సమస్యలు ఇవన్నీ కూడా అన్ని అడ్డంకులు మాత్రమే, జస్ట్ మనకి ఆ దారిలో వెళ్ళేటువంటి హర్డల్స్ అన్నమాట. అంతిమ గమ్యం కానే కాదు, మన లక్ష్యమే మన అంతిమ గమ్యం. సో ఇలా నాని జెర్సీ సినిమా జీవితంలో ఓటములు ఎన్నొచ్చినా కూడా మళ్ళీ అలా ప్రయత్నించాలి అని నేర్పుతుంది. అండ్ అంతేకాదండి, ఒక సంస్థ కానీ ఒక వ్యక్తి కానీ సక్సెస్ అవ్వాలి అంటే సరైన వ్యక్తులతో పరిచయాలు ఉండాలి, అలాగే ఒక టీంని కానీ సంస్థను కానీ ముందుకు తీసుకెళ్లాలంటే కూడా నాయకుడై ఉండాలి. సో ఈ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, సో వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది, నిజాయితీ, ధైర్యం ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. సమస్యల గురించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటుంటారు, కానీ ఆ సమస్యల పరిష్కారాల గురించి ఆలోచించే వారే నిజమైన నాయకులు. ఇలా లీడర్ సినిమాలో రాణాతో ఈ నాయకత్వ లక్షణాలను కూడా అద్భుతంగా చూపించారు. సో ఇప్పుడైతే మీ అందరి కోసం జెర్సీ మూవీ నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది. మరి ఇలాంటి మరిన్ని టాలీవుడ్ సినిమాల గురించి, అలా వాళ్ళని వాళ్ళు నిలబెట్టుకున్నటువంటి టాలీవుడ్ హీరోస్ గురించి కూడా మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
6: నేను వెళ్ళి సందడి వినాలి.
5: కాసేపు ఉండొచ్చు కదా?
6: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
5: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
6: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
5: మీ తెలివి ముందు నాదేముందండి.
6: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
7: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఒక సరైన టీం, మంచి ఐడియా, పట్టుదల ఉంటే చిన్న ప్రయత్నం కూడా పెద్ద వ్యాపారంగా మారుతుంది. విఫలమవుతామేమో అనేటువంటి భయంతో కనుక మనం ప్రయత్నించకుండా ఉంటే అదే మనకు పెద్ద నష్టం, ఓటమిని కలిగజేస్తుంది. ఇలా విజయ్ దేవరకొండ పెళ్లి చూపుల సినిమా యువతకు ఒక స్టార్టప్ ఆలోచనలు పరిచయం చేసింది. అండ్ ఇంకా మనం ఇప్పటికి వరకు చాలా సినిమాలు మాట్లాడుకున్నాం. అండ్ ఇంకా సినిమాలంటే కేవలం వినోదం మాత్రమే కాదండి, ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు. ప్రతి సినిమాలో కూడా మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి, కానీ ఒక మంచి పాఠం దాగి ఉంటుంది. కాబట్టి సినిమా చూసిన తర్వాత కేవలం కథను మాత్రమే కాదు, ఆ సినిమా మన జీవితానికి ఇచ్చినటువంటి సందేశాన్ని కూడా మనమైతే గుర్తుంచుకుందాం. ఇలా మరి మన టాలీవుడ్ హీరోస్ వాళ్ళ మార్కెటింగ్ స్టైల్స్తో థియేటర్స్ని షేక్ చేసినటువంటి సినిమాలే కాదు, అండ్ ఇంకా చిన్న చిన్న సినిమాలు కూడా, ఏ సినిమా చూసినా కూడా ఈ సినిమా నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని కనుక మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఇది వాళ్ళ మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే, అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం పెళ్లి చూపులు ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. వింటూనే ఉండండి విద్ భారతి ఎఫ్ఎం.

0: అమరావతి ఎఫ్ఎం 101.3.
1: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, భారత ఆశలు ఆశయాలను నెరవేర్చేందుకు ఏపీ బ్లూ ఎకానమీ దోహదపడుతుందని, వికసిత భారత లక్ష్యాలు చేరుకోవడానికి ఇదే కీలకమని, భవిష్యత్ అంతా బ్లూ ఎకానమీదే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జేఈఈ పరీక్షలో ర్యాంకు సాధించి ఇంజనీరింగ్ యూజీ కోర్సులో ప్రవేశానికి కావలసిన కనీస అర్హత మార్కులు పొందిన విద్యార్థులు కూడా కౌన్సిలింగ్ లో పాల్గొనవచ్చని ఐఐటి రూర్కీ ప్రకటించింది. వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. విద్యార్థులు జులై 15లోపు తమ రివైజ్డ్ స్కోర్ కార్డును సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. దేశంలో తొలిసారిగా ఏకకాలంలో 4 రాష్టాల హైకోర్టులకు మహిళలు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్నారు. ఉన్నత స్థాయి న్యాయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందనడానికి ఇది సూచికగా నిలుస్తోంది. కృత్రిమ మీద ఏఐ అనేది ఇకపై ఊహాజనిత సాంకేతికత కాదని, అదొక కార్యాచరణ వాస్తవం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. సాంకేతికత, అధికారం, స్వేచ్ఛ, న్యాయం మధ్య భవిష్యత్తు సంబంధం ఈ దశాబ్దంలో మనం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. రాష్టంలో 2047 నాటికి 50% పచ్చదనం సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ నెల 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి సీడ్ బాల్ కు ఒక చెట్టును సృష్టించగల శక్తి ఉంటుందన్నారు. యోగాంధ్ర 2026లో రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందిని భాగస్వాములను చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ రోజు నుంచి స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రిజిస్టేషన్లకు అవకాశం కల్పించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7 నుంచి 21 వరకు ప్రత్యేక యోగా కార్యక్రమాలు రాష్ట్రమంతటా జరగనున్నాయి. వీటి పర్యవేక్షణకు ఆయుష్ శాఖ నుంచి ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 నిర్వహణకు రాష్ట ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ మేరకు పరిపాలన ఆమోదం తెలుపుతూ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల్లో ఒక్కో జిల్లాకు 25 లక్షల రూపాయల చొప్పున మొత్తం 7 కోట్ల రూపాయలను కేటాయించింది. ఆటిజం బాధిత చిన్నారుల కోసం రాష్టంలో 125 మున్సిపాలిటీలు ప్రత్యేక థెరపీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ కె రవీంద్రనాథ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. న్యూస్ ఎలయన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
2: సూక్తులతో సుధలు పంచుతూ
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
2: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
2: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మరి మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అయితే ఇప్పుడు మనకైతే భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి కదా, సో ఉష్ణోగ్రతలు అయితే 40 డిగ్రీస్ పైనే ఉంటున్నాయి అండ్ ఇలా ప్రజలను ఇబ్బంది పడుతున్నాయి కదా. అయితే మన దేశంలో వేసవి ఉంది, కానీ మరి ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా వేసవి ఉంటుందా? ఉండదు. ఎందుకంటే భూమి తన అక్షంపై సుమారు 23.5 డిగ్రీల కోణంలో వంగి ఉండడం వల్ల ఋతువులు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఏర్పడతాయట. అందుకని ఒక అర్ధగోళంలో వేసవి ఉంటే మరో అర్ధగోళంలో చలి ఉంటుంది. ఇలాగా మరి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో, అంటే ప్రపంచంలో మిగతా దేశాల్లో ఇదే టైంలో ఎలాంటి టెంపరేచర్స్ ఉన్నాయి, లేకపోతే అక్కడ ఏ సీజన్స్ రన్ అవుతున్నాయి, ఈ విషయాలన్నీ ఈరోజు మరి మనమైతే మాట్లాడుకుందాం మనం మీకు తెలుసా ప్రోగ్రాంలో. మరి వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, మీకు తెలుసా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం, మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి మనకి ఇక్కడ ఎండలు మండిపోతుంటే మరి మిగతా భాగాలు అంటే వేరే వేరే దేశాల్లో ఎలా ఉంది అనేటువంటి విషయం గురించి. సో భారతదేశం, అమెరికా, కెనడా, యూరప్, చైనా, జపాన్ ఇలాంటి దేశాలు ఇవన్నీ కూడా ఉత్తర అర్ధగోళం అంటే నార్థర్న్ హెమిస్ఫియర్లో ఉంటాయన్నమాట. సో వీళ్ళందరికీ కూడా అంటే మనతో పాటు అమెరికా, కెనడా, యూరప్, చైనా, జపాన్ ఈ దేశాలన్నింటికి కూడా మే నుండి ఆగస్ట్ వరకు ఈ దేశాల్లో సాధారణంగా వేసవికాలమే ఉంటుంది. అంటే రోజులు పొడవుగా సూర్యకాంతి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, చిలీ ఇట్లాంటి దేశాలన్నీ కూడా సదర్న్ హెమిస్ఫియర్లో అంటే దక్షిణ అర్ధగోళంలో ఉంటాయన్నమాట. సో మనకి వేసవి ఉన్నప్పుడు అక్కడ చలి ప్రారంభం అవుతుందన్నమాట. అంటే ఇక్కడ మనం జూన్లో అబ్బో ఎండలు అనుకుంటూ ఉంటే అక్కడ ప్రజలు మాత్రం అబ్బో చలి అనుకుంటూ స్వెటర్లు వేసుకుంటూ ఉంటారనమాట. అది సంగతి. అండ్ ఇంకా ఉన్నాయి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ క్లైమేటిక్ రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి గురించి ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత అండ్ ప్రతి మీ అందరి కోసం బ్రహ్మోత్సవం ఈ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. మరి స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ మహే ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో ఈరోజు జరిగే పురుషుల U18 ఆసియా కప్ హాకీ ఫైనల్ మ్యాచ్లో భారత్ జపాన్ జట్టుతో తలపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. నిన్న సాయంత్రం దామంలో 2,970 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులు ప్రారంభించిన తర్వాత ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. భారీ మౌలిక సదుపాయాల అభివృద్ది, పేదల

0: క్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ సంస్కరణలతో ముందుకు దూసుకుపోతుందని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
1: భారత్ నే 7.7% కి గ్రోత్ రేట్ హాసిల్ కియే ఔర్ పిఛలా క్వార్టర్ జో 31 మార్చ్ కో ఖత్మ హువా ఉస్మే భీ భారత్ కి గ్రోత్ 7.8% రహీ హై ఔర్ యే దునియా మే తేజ్ గతి సే ఆగే బడ్నే వాలీ బడీ ఇకానమీ హై.
0: అంతకుముందు సూరత్లో 18,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ భారతదేశపు మొత్తం 250 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో ఒక్క గుజరాత్ నుంచే 50 గిగావాట్ల సహకారం అందుతోందని గుర్తు చేశారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆత్మగౌరవం, సుపరిపాలన, దేశరక్షణ అనే ఆదర్శాలతో పాలనా వ్యవస్థ నిర్మించారని, ఇది భారతీయ ప్రజానీకంలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని కొనియాడారు. స్వరాజ్యం, స్వసంస్కృతి, స్వధర్మాల పట్ల ఆయనకున్న అచంచల అంకితభావం, ధైర్యసాహసాలే బాల శివాజీని ఛత్రపతిగా మార్చాయని సోషల్ మీడియా వేదికగా హోంమంత్రి పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ చిన్న వయసులో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ప్రతిజ్ఞ చేసి మొఘలులకు సవాల్ విసిరారని గుర్తు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం నేటికీ కోట్లాది మంది యువకుల్లో దేశభక్తిని, సాంస్కృతిక గర్వాన్ని నింపుతూ నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉందని అమిత్ షా చెప్పారు. దేశవ్యాప్తంగా 942,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని, సమతుల్య ఎరువుల వినియోగాన్ని ఈ ప్రచారం ఒక దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలా మార్చిందని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. భూమిని సారవంతం చేయటం, సమతుల్య ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం, స్థిరమైన వ్యవసాయ పద్దతులు పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ ప్రచారం ప్రారంభించింది. ఈ అభియాన్ కింద ఇప్పటి వరకు 17,800 పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి దాదాపుగా 6,98,000 మంది రైతులు చేరువయ్యాయని, దీనితో పాటుగా సుమారు 3,700 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి 157,000 మందికి పైగా పాల్గొన్న వారికి సమతుల్య ఎరువుల వినియోగం, భూమి ఆరోగ్య నిర్వహణ, శాస్త్రీయ వ్యవసాయ పద్దతులపై సమాచారం అందించామని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతులకు సేంద్రీయ ప్రత్యామ్నాయ పోషకాల వాడకం, సమగ్ర పోషక నిర్వహణ పద్దతులపై అవగాహన కల్పించేందుకు 8,850 పైగా క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని, ఈ ప్రదర్శనలు రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గించేందుకు దోహదపడతాయని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర మాధ్యమిక విద్యాబోర్డు మార్కుల వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీని 7 జూన్ వరకు పొడిగించింది. విద్యార్థులు రేపు అర్ధరాత్రి వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చని బోర్డు సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. విద్యార్థులకు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేందుకు అదనపు సమయం కల్పించేందుకు వారి ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సీబీఎస్ఈ పేర్కొంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తన తాత్కాలిక సభ్యత్వాన్ని పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తూ జమ్మూ కాశ్మీర్ గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేయాలని చూస్తోందని భారత్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మండలి వార్షిక నివేదికపై చర్చ సందర్భంగా మాట్లాడిన భారత ప్రతినిధి పి హరీష్ భద్రతా మండలిలో పాకిస్తాన్ తన బాధ్యతలను గుర్తించాలని తెలిపారు.
2: I'd like to remind Pakistan that being a member of the UN Security Council is a huge responsibility. It's not a forum for peddling biased and false narratives. I'd like to make it loud and clear. Jammu and Kashmir was, is and will always remain an integral and inalienable part of India. Any assertions to the contrary are baseless, devoid of and inconsistent with historical facts. Empty rhetoric and hollow claims by Pakistan would not change this fundamental reality. In the interest of time or the wider UN membership, I would not delve any further into this.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిమ్స్టెక్ దినోత్సవం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. బంగాళాఖాత ప్రాంతంలో సంయుక్త శ్రేయస్సు, అనుసంధానం, స్థితిస్థాపకత బిమ్స్టెక్ పెంపొందిస్తుందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పరస్పర సహకార స్ఫూర్తితో సభ్య దేశాలతో భాగస్వామ్యం బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. బంగాళాఖాత తీర ప్రాంత దేశాల మధ్య ఆర్థిక సహకారం పెంపొందించడమే లక్ష్యంగా బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్ అనే ఈ ప్రాంతీయ సంస్థ ఏర్పాటైందన్నారు. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టే పెట్టుబడుల నిబంధనలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించింది. సవరించిన నిబంధనల ప్రకారం జనరల్ రూట్ ద్వారా పెట్టుబడి పెట్టే ఎఫ్పిఐలకు కొన్ని పరిమితులు తొలగించడం వల్ల మరింత సులభమవుతుంది. అలాగే ప్రభుత్వ రాష్ట ప్రభుత్వ సెక్యూరిటీల కోసం ప్రస్తుతమున్న జనరల్ లాంగ్ టర్మ్ పెట్టుబడి విభాగాలు ఆర్బీఐ విలీనం చేస్తుంది. సవరించిన మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకొచ్చాయి. భారత్ అమెరికా ఆర్మీ టు ఆర్మీ స్టాఫ్ టాక్ సర్వే 9వ సదస్సు హవాయిలో జరిగింది. దీనికి భారత సైన్యానికి చెందిన డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, యుఎస్ ఆర్మీ పసిఫిక్ డిప్యూటీ కమాండింగ్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ జోయెల్ ఓవెల్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఉమ్మడి భద్రతా ప్రయోజనాలకు మద్దతుగా ద్వైపాక్షిక రక్షణ సహకారం బలోపేతం చేయడం, పరస్పర కార్యాచరణ మెరుగుపరచడం, వృత్తిపరమైన మార్పిడి విస్తరించడం, సైనిక సహకారం మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై ఈ చర్చలు సాగాయి. ఇరు దేశాల సైన్యాల మధ్య జరుగుతున్న భాగస్వామ్య పరిధిని ఇరుపక్షాలు అభినందించాయి. తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిన్న హైదరాబాద్లో హైటెక్స్లో థ్రెడ్ పోచంపల్లి చేనేత ప్రదర్శన ప్రారంభించింది. ఈ ప్రదర్శన వ్యవసాయ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పోచంపల్లి ఇక్కత్ చేనేత కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. 2003లో లభించిన భౌగోళిక గుర్తింపు ఇక్కడి నేత కార్మికుల నైపుణ్యానికి నిదర్శనమన్నారు. గత 2.5 ఏళ్లలో చేనేత రంగం అభివృద్ది కోసం ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ నేత కార్మికులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నేత నెలకు ఆధునిక డిజైన్లు, సరికొత్త సాంకేతిక శిక్షణ అందించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఒక అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీరలు నేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన పోచంపల్లి నేత కార్మికులు ప్రశంసించారు. ఈ ప్రతిభే ఈ పట్టణానికి సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అనే పేరు తెచ్చిపెట్టిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపుగా 12,000 మంది చేనేత కార్మికులు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేత కార్మికులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఒక చేనేత ఉత్పత్తిని కొనడం అంటే ఒక కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడ్డమేని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు జనసేన పార్టీ అభ్యర్థిగా లింగ్వినేని రమేష్ను ఆ పార్టీ అధ్యకుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ ఒక అధికార ప్రకటన విడుదల చేస్తుంది. రమేష్ ఈరోజు తన నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. 2015 నుంచి జనసేన పార్టీలో ఆయన కొనసాగుతున్నారు. ఈరోజు కేరళ మాహే ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ రెడ్ కలర్ హెచ్చరికలు జారీ చేస్తుంది. అలాగే ఈరోజు ఈశాన్య భారతదేశం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, రాయలసీమ అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపుల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండవచ్చని పేర్కొంది. మరోవైపు ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. జపాన్లో ఈరోజు జరిగే పురుషుల అండర్-19 ఆసియా కప్ హాకీ ఫైనల్ మ్యాచ్లో భారత్ జపాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. నిన్న జరిగిన 2వ సెమీఫైనల్లో భారత్ 5-3 తేడాతో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. వార్తలు ముగించే ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావ్ అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్.

ప్రభాతి ఎఫ్ఎం 101.3. ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్జ్ పై. మరి మీకు తెలిసే ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం. అండ్ అలాగే మరి మనకు ఎండలు మండిపోతుంటే మరి మిగతా దేశాల్లో ప్రదేశాల్లో ఎలా ఉంటుంది ఎండలు అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి ఆస్ట్రేలియాలో చూస్తే శీతాకాలం వైపు వాతావరణం లాగా మారుతుందంట. అంటే కొన్ని ప్రాంతాల్లో దాదాపుగా 5 నుంచి 15 డిగ్రీల మధ్య ఉంటాయట. అబ్బా ఎంత చల్లగా హ్యాపీగా ప్రశాంతంగా అనుకుంటున్నారు కదా. అండ్ న్యూజిలాండ్లో ఈ సమయంలో మంచు కురిసే ప్రాంతాలు కూడా ఉంటాయంట. అంటే మనకి ఇక్కడ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటే ఇంకో పక్క న్యూజిలాండ్లో మంచు కురుస్తూ ఉంటుందన్నమాట. అండ్ అంతేకాదు యూకే యూరప్లో కూడా వసంతకాలం ముగిసే వేసవికాలం ప్రారంభమవుతుంది. అండ్ సింగపూర్, ఇండోనేషియా, మలేషియా ఇట్లాంటి ప్రాంతాల్లో మనకు 4 ఋతువులు ఉండవు. అంటే మనలాగా 4 ఋతువులు ఉండవు అనమాట. అక్కడ సంవత్సరం పొడవునా కూడా వేడి తేమ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రధానంగా వర్షాకాలం లేకపోతే ఎండాకాలం, ఈ 2 ఋతువులే ఎక్కువగా కనిపిస్తాయట. అండ్ డిసెంబర్లో భారతదేశంలో అంటే మనకి చలికాలం ఉన్నప్పుడు ఆస్ట్రేలియాలో క్రిస్మస్ వేడుకలు అలాగే వేసవి వాతావరణం అనేది ప్రారంభమవుతుంది అనమాట. సో మరి ఇంకా ఏంటి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: ఎస్, మీకు తెలిసిన ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి మనకు ఇక్కడ ఎండలు మండిపోతుంటే వేరే ప్రాంతాలు, ప్రదేశాల్లో మరి ఎలా ఉంటున్నాయి వాతావరణాలు అనేటువంటి విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఇందాక చెప్పినట్టు సింగపూర్, ఇండోనేషియా, మలేషియా ఇట్లాంటి ప్రాంతాల్లో మనలాగా 4 ఋతువులు అయితే ఉండవట అక్కడ. అండ్ అక్కడ సంవత్సరం పొడవునా కూడా వేడి తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రధానంగా వర్షాకాలం లేదంటే ఎండాకాలం ఈ రెండే కనిపిస్తాయంట. అండ్ డిసెంబర్లో మనకి భారతదేశంలో చలికాలం ఉన్నప్పుడు ఆస్ట్రేలియాలో క్రిస్మస్ వేడుకలు అలాగే వేసవి వాతావరణం లాగా ఉంటుందన్నమాట. అండ్ అందుకే భూమి ఒక అద్భుతమైనటువంటి గ్రహం అని చెప్పచ్చు. ఒకే సమయంలో వేరువేరు ఋతువులు వేరువేరు ప్రదేశాల్లో ఉండడం నిజంగా ప్రకృతి వైవిధ్యానికి గొప్ప ఉదాహరణ అనేది చెప్పాలి. అండ్ నిజమే కదా, మనకు కూడా ఇక్కడ రీసెంట్ టైమ్స్లో అయితే మనం చూస్తున్నాం, గత 3-4 రోజులుగా ఉదయం చూస్తే అబ్బా అనిపించేటువంటి ఎండలు, మళ్ళీ సాయంత్రం కల్లా వర్షాకాలం, అంటే ఉదయం ఎండాకాలం, సాయంత్రం వానాకాలం అనిపిస్తుంది. అండ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి కదా. సో ఇలాగా ప్రపంచాన్ని కనుక మనం తెలుసుకుంటే మనకి జ్ఞానం పెరుగుతుంది, అదే ప్రకృతిని అర్థం చేసుకుంటే మనకి ఆశ్చర్యం కలుగుతుంది, ఏమంటారు అంతే కదా. సో మరి ఇది ఇవాళ మనం మీకు తెలిసే ప్రోగ్రామ్ అనమాట. అండ్ నెక్స్ట్ ధీర ప్రోగ్రాంలో కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే రెడీగా ఉంది. మరి ఆలస్యం అందుకు, మీ అందరి కోసం అయితే మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం.

0: వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. విశాఖపట్నం నగరాన్ని బే సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణను తక్షణమే చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో అభివృద్ది పనులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పెదపెంకి గ్రామంలో 100కు పైగా మలేరియా కేసులు నమోదవటం, తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల బారిన పడుతుండటంతో కారణాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవటమే అన్ని సమస్యలకు మూలమని, అందుకే అక్కడ మ్యాజిక్ డ్రైన్లు ఏర్పాటు చేస్తున్నట్టుగా అధికారులు ఆయనకు తెలిపారు. దీంతో ఈ నెల 24న పెదపెంకి గ్రామానికి వచ్చి మ్యాజిక్ డ్రైన్లు, ఇతర అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తానని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకే ప్రత్యేక సమగ్ర సవరణను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని ఎల్లమ్మవారి దిన్నెలో జరుగుతున్న ప్రత్యేక సవరణ ప్రక్రియను ఆయన ఈరోజు పరిశీలించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో అభివృద్ది కేంద్రాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభించారు. గ్రామాల్లో డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చేలా సమృద్ది కేంద్రం ఏర్పాటు చేశారు. తిరుమలలో స్వామివారిని ఈరోజు ఉదయం పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని చెప్పారు. రాష్ట పర్యాటక రంగానికి మరో జాతీయ స్థాయి అరుదైన గౌరవం లభించింది. ఇండియా టుడే జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో విశాఖ అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జూన్15న గోవాలో జరిగే అవార్డుల కార్యక్రమంలో అవార్డు అందుకోవాలని ఆ సంస్థ రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు ఆహ్వానం పంపింది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఆశించే విదేశాల్లోని ఎన్ఆర్ఐ భక్తులు సుపతం మార్గంలో పొందే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఉన్న గడువును 30 రోజుల నుంచి 90 రోజులకు పెంచుతూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుతో విదేశాల నుంచి వచ్చే భక్తులు మరింత సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకునేందుకు వీలు కలుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాకులోని విజయదుర్గా పీఠాధిపతి వార్డ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం మరణవార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ఓస్లో వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక నార్వే చెస్ 2026 టైటిల్ను కైవసం చేసుకుని అంతర్జాతీయ చెస్ ప్రపంచంలో ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారుడిగా రికార్డు సృష్టించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: Chica, chum, chum.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: గంట 10 నిమిషాలు కావస్తుంది మన స్టూడియోస్ లో టైమ్ అండ్ ధీరా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మరి ఈ రోజు ధీరా ప్రోగ్రామ్ లో కొన్ని మంచి టిప్స్ గురించి తెలుసుకుందాం అనమాట. అది కూడా వర్కింగ్ ఉమెన్ కి ఉపయోగపడేవి. ఒకవైపు ఆఫీస్ వర్క్, డెడ్ లైన్స్, ఇంట్లో వంట చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, అండ్ ఇంకొన్ని రోజుల్లో స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. అబ్బా, ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు కూడా వర్కింగ్ ఉమెన్ మల్టీ టాస్కింగ్ చేస్తూ ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నారని చెప్పుకోవచ్చండి. అయితే అలా కాకుండా కొన్ని సింపుల్గా చేసుకునేటువంటి ప్రీ ప్లానింగ్ హ్యాబిట్స్ ద్వారా టెన్షన్ లేకుండా అలా మరి సాగిపోవాలి అంటే ఎలాంటి హ్యాబిట్స్ని మరి వర్కింగ్ ఉమెన్ మీ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈరోజు మన ధీరా ప్రోగ్రాంలో. అండ్ మరి ఇప్పుడైతే మీ అందరి కోసం వచ్చేస్తుంది డీజేటీలు విచిత్ర నుంచి ఒక లవ్లీ ట్రాక్. వింటూ ఉండండి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమతా.

0: పొద్దున్నే ఆఫీస్కి వెళ్లే టైం కల్లా బా బండి తాడాలు ఎక్కడ పెట్టేశాను లేదా ఐడి కార్డ్ ఎక్కడ ఉంది అని చెప్పి ఇలా వెతుక్కుంటూ ఒక టెన్షన్ లేకుండా ఉండాలి అంటే మీరు మెయిన్ డోర్ దగ్గరే బండి తాడాలు, ఛార్జర్, ల్యాప్టాప్ ఛార్జర్ కానివ్వండి, మీ ఆఫీస్ బ్యాగ్, ఆఫీస్కి తీసుకెళ్లాల్సిన మెయిన్ థింగ్స్ ఇవన్నీ కూడా రాత్రే మెయిన్ డోర్ దగ్గర ఒక చోట సర్ది పెట్టుకోండి. సో దాన్నే లాంచ్ ప్యాడ్ అంటారనమాట. అంటే మీరు బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు వాటర్ బాటిల్స్ కూడా కుదిరితే నైటే ఫిల్ చేసి పెట్టుకోవడం, మీ బ్యాగ్ సర్ది పెట్టేసుకోవడం, ఇవన్నీ ఏంటంటే నైటే రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి. సో మార్నింగ్ మీరు అంతా రెడీ చేసుకొని ఆఫీస్కి బయలుదేరే టైంకి వెళ్ళి టక్కన వెంటనే తాళాలు, ఐడి కార్డు, బ్యాగ్, వాటర్ బాటిల్ అన్నీ తీసుకొని చక్కగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇలా చేయడం ద్వారా ఏంటంటే మార్నింగ్ టైం అనవసరమైనటువంటి టెన్షన్స్ లేకుండా ఉండొచ్చు. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని టిప్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను, మరి మీరు కూడా వింటూనే ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకే ప్రత్యేక సమగ్ర సవరణను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిందని మంత్రి పి నారాయణ తెలిపారు. భారత్ నెట్ ఉద్యమి కేంద్ర పథకం కింద చేపట్టిన సమృద్ది గ్రామ ప్రాజెక్టు ద్వారా పౌరసేవలు, డిజిటల్ వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మురుగునీరు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఆటిజం బాధిత చిన్నారుల కోసం ప్రభుత్వం రాష్ట్రంలో 125 మున్సిపాలిటీల్లో ప్రత్యేక థెరపీ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. వార్తల వివరాలు. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకే ప్రత్యేక సమగ్ర సవరణ సర్ను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని ఎల్లమ్మవారి దిన్నెలో జరుగుతున్న ప్రత్యేక సవరణ ప్రక్రియను ఆయన ఈరోజు పరిశీలించారు. ఇంటింటి సర్వేలో పాల్గొని బీఎల్ఏ బీఎల్ఓలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సర్ ప్రక్రియ వల్ల స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారవుతుందన్నారు. భారత్ నెట్ ఉద్యమి కేంద్ర పథకం కింద చేపట్టిన సమృద్ది గ్రామ ప్రాజెక్టు ద్వారా పౌరసేవలు, డిజిటల్ వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో స్థానిక శాసనసభ్యులు ధూళిపాళ నరేంద్రతో కలిసి ఆయన ఈరోజు సమృద్ది కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ
1: గ్రామంలో మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ సేవలన్నీ కూడా ఒకే ఒక ప్లేస్ లో తీసుకొచ్చేటువంటి ముఖ్య ఉద్దేశం. మొట్టమొదటిగా తీసుకుంటే ఆరోగ్యం. అభివృద్ధి చెందినటువంటి గ్రామం, దాదాపు 60 టెస్టులు బయట ల్యాబులతో పోలిస్తే కనీసం 30-50% రేటు తక్కువతో ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ ఆ టెస్టులు చేయడానికి ఒక ట్రైన్డ్ నర్సు ఉంటుంది. ఆ నర్సు ఆ టెస్టులు చూసుకొని మీ బీపీ షుగర్ చెక్ చేసి డాక్టర్ని కన్సల్ట్ చేసేటువంటి విధానం ఇందులో వచ్చింది.
0: అమరావతిలోని హైకోర్టు శాశ్వత భవన అభివృద్ది పనులకు రాష్ట ప్రభుత్వం 547 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులను హైకోర్టు భవన బాహ్యవలయ అభివృద్ది, ఇతర పనుల కోసం ఖర్చు చేస్తారు. పనుల పర్యవేక్షణ, తదుపరి చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని అమరావతిలోని సీఆర్డీఏ పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులను మంత్రిమండలి సిఫార్సుల మేరకు మార్పు చేస్తూ రాష్ట ప్రభుత్వం జీవో 118ని జారీ చేసింది. 94 కోట్ల 90 లక్షల రూపాయల వ్యయంతో అదనపు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి శుక్రవారం ఇంధన పొదుపు కోసం నో వెహికల్ డేగా పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు భవిష్యత్తులో పెద్ద మార్పు తీసుకువస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి అమరావతి సచివాలయానికి మంత్రి నిన్న సైకిల్ మీద వెళ్లారు. సచివాలయంలో పనులు ముగించుకుని తిరిగి రాత్రి విజయవాడకు సైకిల్ మీద చేరుకున్నారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ
2: చంద్రబాబు నాయుడు గారు 2 పిలుపులు ఇచ్చారు. ఒకటి, ఎవ్రీ ఫ్రైడే నో వెహికల్ డేగా పొదుపు పాటించాలి, ఇంధనం ఖర్చును తగ్గించాలి అనేటువంటిది. రెండవది, పర్యావరణ దినో పొల్యూషన్ లేకుండా సైకిల్ మీద ప్రయాణించండి అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిచారో దానిని అనుసరించే కార్యాలయం దగ్గర నుంచి సెక్రటరియట్ వరకు సైకిల్ మీద వెళ్ళి మళ్ళీ తిరిగి కష్టం కూడా ఇష్టంగా కనిపించేటువంటి పరిస్థితి. నిజంగా ఇది ఒక చిన్న ప్రయత్నం, చంద్రబాబు నాయుడు గారు చిన్న ప్రయత్నం, రేపు ఈ సమాజంలో ఒక పెద్ద మార్పుని తీసుకొస్తుంది కోరుతూ.
0: భారతదేశంలోని పారిశ్రామిక వాడల్లో రెన్యూవబుల్ ఎనర్జీని ఉపయోగించుకుని తక్కువ ఉద్గారాలు విడుదల చేసే అల్యూమినియం పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రష్యాకు చెందిన రూసాల్ అల్యూమినియం సంస్థను కోరారు. రష్యా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం సంస్థల్లో ఒకటైన రూసాల్ సంస్థ ప్రతినిధులతో సెయింట్ పీటర్స్బర్గ్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ భారతదేశంలోని డీప్ వాటర్ పోర్టుల వద్ద ఉన్న ప్రత్యేక వాటర్ ఫ్రంట్ బెర్తులు, క్రమబద్దమైన కస్టమ్స్ క్లియరెన్స్లను ఉపయోగించుకుని ఒక కోస్టల్ అల్యూమినియం రిఫైనరీ, బాక్సైట్ దిగుమతి హబ్ను అభివృద్ది చేయడానికి భాగస్వామ్యం వహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకిలో అభివృద్ది పనులపై ఈరోజు అమరావతి నుండి దృశ్యమాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. గ్రామంలో ఫైలేరియాతో పాటు డెంగ్యూ మలేరియా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యక్రమాలు, మురుగునీటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఆటిజం బాధిత చిన్నారుల కోసం రాష్టంలో 125 మున్సిపాలిటీల్లో ప్రత్యేక థెరపీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సమగ్ర శిక్ష కార్యక్రమం అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ కె రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్మిస్తున్న ఈ కేంద్ర నూతన భవన నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దేశంలో మొదటిసారిగా రాష్టంలోనే వీటిని అందుబాటులోకి తెస్తున్నామని, రాష్టంలో ప్రత్యేక అవసరాల పిల్లలు 90,000 మంది వరకు ఉన్నారని తెలిపారు. పరీక్షలు నిర్వహించి ఆటిజంతో బాధపడుతున్న వారిని ఇందులో చేరుస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఆటిజం థెరపీ సెంటర్లో ప్రత్యేక వైద్యులతో కూడిన 7 పర్యవేక్షకులు అందుబాటులో ఉంటారని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం లభించింది. ఇండియా టుడే సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో విశాఖ అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ నెల 15 గోవాలో జరిగే అవార్డుల కార్యక్రమంలో పురస్కారం అందుకోవాలని ఇండియా టుడే సంస్థ రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను ఆహ్వానించింది. విశాఖ అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం పట్ల పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు రాబోయే రోజుల్లో రాష్టంలో పర్యాటక రంగాభివృద్దిని మరింత ముందుకు తీసుకువెళ్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుపేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, యువతులలో చైతన్య

0: నిర్ణయాన్ని తీసుకొచ్చేందుకు అమలు చేస్తున్న కిశోర్ బాలికా వికాస పథకం సత్ఫలితాలనిస్తోంది. తిరుపతి జిల్లాలో ఈ పథకం అమలు తీరును శ్రీకాళహస్తి డివిజన్ మహిళా అభివృద్ది శిశు సంక్షేమ శాఖాధికారి శాంతిదుర్గ వివరిస్తూ,
1: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదేశాల మేరకు కిశోరి వికాస్ కార్యక్రమాన్ని 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య ఉండే వాళ్ళందరూ కూడా బాలికలు బాలురు ఇద్దరికి కూడా జీవన నైపుణ్యాలు, అదేవిధంగా విద్య, ఆరోగ్యము, ఆహారము, మొబైల్ వాడకాన్ని తగ్గించడము, హెల్దీ డైట్ తీసుకునే విధంగా వాళ్ళని మోటివేట్ చేయడము, ఇలాంటి అంశాలన్నీ పెట్టుకుని వారికి మేము డెమోస్ చేసి కొన్ని గ్రామాలలో ఈ ర్యాలీస్ రూపంలో, అదేవిధంగా క్విజ్ కాంపిటీషన్స్, అదేవిధంగా అవగాహన కార్యక్రమాలు, చర్చా కార్యక్రమాలు చేసి కిశోరి బాలికలు హెల్దీగా ఉండాలి అనే ఉద్దేశంతో అవగాహన ఇస్తున్నాము.
0: మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తే సంచలనాలు సృష్టిస్తారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరులో జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం పట్ల మహిళలకు అవగాహన కల్పించాలని అన్నారు. మహిళల అభివృద్ది కుటుంబాల పురోగతికి, సమాజ శ్రేయస్సుకు మూలాధారమని పేర్కొన్నారు. మహిళలు ఆర్థిక వ్యవహారాలపై పూర్తి అవగాహన కలిగి ఉండడం ద్వారా కుటుంబ ఆర్థిక స్థితి మరింత బలోపేతమవుతుందని మనోహర్ తెలిపారు. ప్రభుత్వం మహిళల సాధికారతకు ప్రాధాన్యతను ఇస్తూ అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21న నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం 10 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. సుమారు 25,000 మందితో రాష్ట్రస్థాయిలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ నెల 21న కృష్ణానది వెస్ట్ బైపాస్ వంతెనపై యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రధానంగా నిర్వహించనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకే ప్రత్యేక సమగ్ర సవరణను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిందని మంత్రి పి నారాయణ తెలిపారు. భారత్ నెట్ ఉద్యమి కేంద్ర పథకం కింద చేపట్టిన సమృద్ది గ్రామ ప్రాజెక్టు ద్వారా పౌరసేవలు, డిజిటల్ వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మురుగునీరు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఆటిజం బాధిత చిన్నారుల కోసం ప్రభుత్వం రాష్ట్రంలో 125 మున్సిపాలిటీల్లో ప్రత్యేక థెరపీ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని, జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
5: अगर टाइम मैनेजमेंट सीख लिए और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी.
4: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से लगातार चल रहे हैं. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
0: विंटनारो विविध भारती FM 101.3.

ఎస్, వర్కింగ్ ఉమెన్స్కి కావాల్సినటువంటి కొన్ని టిప్స్, ఉపయోగపడేటువంటి టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను కదా. అండ్ అలాగే వీకెండ్ రోజున, లేదంటే ఆదివారం కానివ్వండి, వారానికి సరిపడ కూరగాయలు కానివ్వండి, లేకపోతే పళ్ళు ఇలాంటివి తెచ్చుకొని చక్కగా ముక్కలు కోసుకొని బాక్సెస్లో సర్ది పెట్టుకోండి. అండ్ కుదిరితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి, ఇడ్లీ పిండి ఇలాంటివైనా బ్యాటర్స్, సో వీటన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకోండి. సో ఇదే మీల్ ప్రెప్ అన్నమాట మనకి. అండ్ ఆఫీస్కి వెళ్ళగానే మీరు చేయాల్సినటువంటి టాప్ పనులు ఏంటి అని కూడా పేపర్ మీద నోట్ చేసుకోండి. అవి పూర్తయ్యాక మాత్రమే మిగతా వాటి మీద వర్క్ చేయండి. సో దీనివల్ల ఏంటంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, వర్క్ టెన్షన్ కూడా తగ్గుతుంది. అండ్ ప్రతిదాన్ని గుర్తుపెట్టుకోవాలి అని అనుకోకుండా కరెంటు బిల్స్, డాక్టర్ అపాయింట్మెంట్స్, సో వీటన్నిటి కోసం టెన్షన్ పడకుండా మన మొబైల్లోనే చక్కగా క్యాలెండర్స్, సో ఇలాంటి కొన్ని యాప్స్ ఉంటాయి కదా, వాటిని మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే ఎప్పుడు కరెంటు బిల్లు అపాయింట్మెంట్, లేకపోతే డాక్టర్ అపాయింట్మెంట్ ఎప్పుడుంది, సో ఇలాంటివి అందరికీ తెలుస్తాయి. అండ్ దీనివల్ల బాధ్యతలు కూడా అందరూ పంచుకుంటారు. అండ్ ఇవన్నీ మనం రెగ్యులర్గా వినేటువంటి టిప్సే, కానీ కొన్ని డిఫరెంట్గా ఉండేటువంటి టిప్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే సపోజ్ నెల మధ్యలో లేదంటే సడన్గా ఏదైనా బర్త్డే పార్టీ వస్తుంది, లేదంటే ఫంక్షన్స్ వస్తాయి, అబ్బా అప్పుడు ఏం గిఫ్ట్ కొనాలి అంటూ మనకి దొరికేటువంటి కొంచెం ఫ్రీ టైంలో ఆలోచిస్తూ ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటాం కదా, సో దానికోసం టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇంట్లోనే ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ అనేది మెయింటైన్ చేయండి. అందులో మనకి కామన్గా ఉండేటువంటి గిఫ్ట్స్ లైక్ మంచి బుక్స్ కానివ్వండి, కాఫీ మగ్స్, పర్ఫ్యూమ్స్, ఇవన్నీ కూడా పెట్టుకోవడం వల్ల ఏంటంటే వీటితో పాటు గిఫ్ట్ ర్యాపర్స్, గిఫ్ట్ కార్డ్స్, ఇప్పుడు గిఫ్ట్ కార్డ్స్ ఇస్తున్నారు, సో వాటిని ఇలాంటివి మనకి అందుబాటులోనే ఉంచుకోవడం ద్వారా ఏంటంటే అర్జెంటుగా ఎప్పుడన్నా మనం ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అండ్ ఇంకా మరిన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తాను మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. అండ్ ప్రతి మీ అందరి కోసం రౌడీ బాయ్స్ ఈ చిత్రం నుంచి మరొక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

మరి ఎంతసేపటికి ఆడవాళ్లే ఇంట్లో బయట చూసుకుంటూ కష్టపడాలా? లేదు కదా. సో ఇంట్లో ఉండేటువంటి మగవాళ్ళు కూడా ఉద్యోగం చేసేటువంటి మహిళలకు ఇంట్లో ఎలా సహాయం చేయాలి, ఇలాంటి విషయాలు కూడా మనం తెలుసుకుందాం. అండ్ ఏదైతే ఇంట్లో పని ఉందో అది ఇద్దరి బాధ్యత కదా, ఎందుకంటే లేడీస్ ఉద్యోగం చేస్తున్నప్పుడు వచ్చేటువంటి ఆదాయం ఎలా అయితే ఇద్దరికి ఉపయోగపడుతుందో, అలాగే ఇంట్లో నేనేదో హెల్ప్ చేస్తున్నాను అని అనుకోకండి. ఎందుకంటే ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ మ్యూచువల్ రెస్పాన్సిబిలిటీ అనేది గుర్తించాలి. అండ్ మార్నింగ్ పూట భార్య ఒక్కరే వంటకాయలు అలా వర్క్ చేస్తూ అలా హడావిడి వాళ్ళ హడావిడి తగ్గించాలంటే కాస్త పాలు కాయడం కానివ్వండి, లేకపోతే కూరగాయలు కట్ చేసి ఇవ్వడం, పిల్లల్ని స్కూల్కి రెడీ చేయడం, ఇలాంటి పనులలో కాస్త హెల్ప్ చేయొచ్చు. అండ్ ఇంట్లో ఏ సామాన్లు అయిపోయాయో అనేది ఎప్పుడో చెప్పి అప్పుడు టెన్షన్ పడకుండా ఎప్పటికప్పుడు కిరాణాల లిస్ట్ రాయడం, కూరగాయలు తీయడం, కరెంటు బిల్స్ కట్టడం, ఇలాంటివి వాళ్ళు చూసుకుంటే ఇంకా మంచిదన్నమాట. అండ్ ఈవినింగ్ కూడా ఆఫీస్ నుండి ఇంటికి ఇద్దరు అలసిపోయి వస్తారు, బట్ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కాస్త ఇల్లు సదరంలో హెల్ప్ చేయడం కానివ్వండి, లేకపోతే డిన్నర్ అయిపోయిన తర్వాత డిషెస్ క్లీన్ చేయడం కానీ, లేకపోతే డిన్నర్ ప్రిపరేషన్లో కాస్త హెల్ప్ చేయడం కానీ, ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కాస్త పిల్లలకి కాస్త కూర్చోబెట్టి హోంవర్క్ చేయించుకోవడం, లేదంటే దగ్గర కూర్చొని చూసుకోవడం కానీ, టేబుల్స్ అద్దడం, ఇట్లాంటి పనులలో కాస్త హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. అంటే ఇంకొకటి ఏంటంటే హెల్ప్ చేస్తున్నాను అని కాకుండా ఇది నా ఇల్లు, ఎందుకంటే మన ఇద్దరి ఇల్లు అయినప్పుడు ఇద్దరి బాధ్యత కూడా ఉండాలి కదా. సో ఇలా ప్రతి భర్త ప్రతి మగవాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళు ఫీల్ అయినప్పుడే ఆ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుందన్నమాట. సో అండ్ ఇంకొకటి ఏంటంటే నేషనల్ సర్వేల ప్రకారం మన దేశంలో మగవారి కంటే కూడా ఆడవాళ్లే ఇంటి పనుల కోసం రోజునుకు 4 నుంచి 5 రెట్లు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారట. సో ఈ భారం తగ్గాలంటే కాస్త భర్త మనసు కూడా మారాలన్నమాట. భార్య ఉద్యోగం వల్ల వచ్చేటువంటి జీతం ఇద్దరికి కావాలనుకున్నప్పుడు ఇంటి బాధ్యత కూడా ఇద్దరిది కావాలి. అండ్ మీ భార్య ఆఫీస్ కెరీర్లో సక్సెస్ అవ్వాలన్నా, ఇంట్లో సంతోషంగా ఉండాలన్నా కూడా మీ సపోర్ట్ అనేది చాలా చాలా ముఖ్యం బ్రదర్. సో ఈరోజు నుంచి కాస్త మీరు కూడా ఈ ఇంటి పనులలో సమానంగా హెల్ప్ చేయడానికి హెల్ప్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే హెల్ప్ చేస్తున్నానని కాకుండా ఇది నా ఇల్లు, నా బాధ్యత అని కూడా గర్వంగా చెప్పుకోండి. సో మరి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మనం కలుద్దాం. సో అండ్ వింటూనే ఉండండి వివిధ్ భారతి FM, విత్ యువర్ RJ సమత.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
5: ఏమైందమ్మా అలా ఉంటే?
4: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
5: ఆ కావాలి.
4: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
5: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం ప్రతియోర ఆర్జే సమత. మరి సమయం చూసుకుంటే 2:32 అయితే అయిపోయింది అనమాట. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము సందడి ప్రోగ్రామ్ లోకి.

ఎస్, మరి సందడి సందడిలో నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగేలోపు ఆల్రెడీ మరి మన లిజనర్స్ అందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజెస్ అయితే పెట్టేస్తున్నారు అన్నమాట. సో మరి మీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజ్తో పాటు ఇప్పుడు మరి నేను ఫస్ట్ క్వశ్చన్ అయితే అడగబోతున్నాను అనమాట. సో మరి ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ మరి ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? సో మరికి పచ్చబొట్లు తెలుసు కదండి, చాలామంది ట్యాటూ వేయించుకుంటుంటారు కదా. అయితే ఈ పచ్చబొట్టు అనేది అంటే ట్యాటూ అనేటువంటి పదం ఏ భాష నుండి ఉద్భవించింది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ట్యాటూ అనేటువంటి పదం ఏ భాష పదం నుండి ఉద్భవించింది? సో మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ ఈలోపు పచ్చబొట్టు అంటూ బాహుబలి ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ కూడా వచ్చేస్తుంది. వింటూ ఉండండి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: మరి సందడి సందడి ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే ఫస్ట్ క్వశ్చన్ కూడా అడిగాను కదా, మరి టాటూ అనే పదం ఏ భాష పదం నుండి ఉద్భవించింది? సో మరి చూసేద్దాం ఆన్సర్స్ అయితే. కమర్తి శంకర్ గారు రాజుల నుంచి సో హాయ్ అంటూ పంపించారు. అలాగే శుభ మధ్యాహ్నం అంటూ నల్గొండ జిల్లా చందంపేట చిత్రియాల నుండి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారనమాట. అలాగే ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కేదారి వీరేష్ గారు రాజుల నుంచి. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహబాను జైనుద్దీన్ గారు. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆన్సర్ అయితే పంపించారండి. ఓకే కరెక్ట్ ఆన్సర్. అలాగే లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి పంపించారనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, ఆన్సర్ అయితే పంపించలేదు. ఓకే టీవీ సుబ్బారావు శ్రీదేవి గారు కాజా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించలేదు ఇంకా. ఓకే ఆన్సర్ అయితే పంపించలేదు. పెడరా జోగానంద్రావు కాలనీ నుండి అప్పలరాజు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే గంజి శ్రీను గారు కమ్మపల్లె పుల్లంపేట నుంచి పంపించారు కానీ ఆన్సర్ కాదండి. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదు. జాండ్రపేట నుండి సజ్జా లీలారాణి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ కాదండి దమ్మోజు వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఆన్సర్ కానీ కాదు. అండ్ ఆద్య అభి బీరం కూడా హైదరాబాద్ నుండి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా అక్కరపాక నుండి రమా గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విశాల గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత అంకయ్య గారు గడ్డం బందరుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదండి. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి పంపించారు భారతదేశ సంస్కృత ఇది ఓకే కాదండి. భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అంటూ ఆళ్లగడ్డ నంద్యాల నుంచి పోలయ్య గారు పాలెం పోలయ్య గారు పంపించారు. ఓకే గణేష్ గారు రాజు కోనాపూర్ నుండి పంపించారు ఆన్సర్ కానీ కాదండి. శేషు గారు కాకినాడ నుంచి పంపించారు కానీ కాదు. విశ్వనాథాచారి చిక్కబల్లాపూర్ కర్ణాటక నుండి పంపించారు ఆన్సర్ కాదండి. అండ్ కాలు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సమత గారు అంటూ పంపించారు అనమాట రైట్ ఆన్సర్. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్స్ ఎవరు పంపించారో చూసేద్దాం.
1: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనే తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

ఎస్, ఇంకా ఆన్సర్స్ అయితే చూసేద్దాం. కమతం వెంకట లక్ష్మీ రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా సినిమా కబుర్లలో మంచి టిప్స్ అలాగే మంచి పాటలు వినిపించారు, ప్రోగ్రామ్ చాలా బాగుంది అంటూ ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందికాయపల్లి నుంచి పంపించారండి, థ్యాంక్ యూ. అండ్ అలాగే పంపించారు అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ మణిదీప ముద్దునూరు కడప నుంచి పంపించారు కానీ కాదండి. అండ్ ఎలా ఉన్నారు అంటూ భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు, నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు. అలాగే నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాను గారు పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అండ్ అలాగే పాలెం పోలే గారు అళ్ళగడ్డ నంద్యాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ శుభోదయం మిత్రమా అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హనీ. అండ్ ఇంకా అంకయ్య గారు నెల్లూరు నుంచి పంపించారు కానీ కాదండి. సో మరి రైట్ ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకుందాం.

అని ఇచ్చిన కరెక్ట్ ఆన్సర్. అండ్ మెయిన్ ఆన్సర్ వచ్చేసి పాలినేషియా భాషల్లో ఒకటి. సో పాలినేషియా అనే భాష నుంచి వచ్చింది. అండ్ అసలు ఈ టాటూ అంటే అర్థం ఏంటి అంటే గుర్తు పెట్టడం అనమాట, కొట్టడం లేదా గుర్తు పెట్టడం. అంటే ఇంకుతో మనకి సిరా ఇంకుతో ఇట్లా ఫస్ట్ మార్క్ చేసి దానిపైన చేస్తారు కదా, సో అది అదన్నమాట ఆలోచన. దానివల్ల ఈ టాటూకి ఆ పేరైతే వచ్చిందనమాట.

అండ్ ఇంకా టాటూల గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. ఏంటి అంటే, ప్రపంచంలోనే అత్యంత పాత టాటూని ఓటి అనేటువంటి ఒక మంచు మనిషి మమ్మీ పైన కనుగొన్నారనమాట. అయితే ఒకప్పుడు అంటే పూర్వకాలంలో 5300 ఏళ్ల క్రితం ఈ టాటూలన్నింటినీ కూడా కీళ్ల నొప్పుల చికిత్స కోసం వీటిని వేసుకునేవారట. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి ఈ టాటూ వేసేటప్పుడు చిన్న సూది ద్వారా ఇంక్ చర్మం లోపల పొరైనటువంటి డెర్మిస్లోకి వెళుతుంది కాబట్టి, అండ్ ఆ లోపల ఉన్నటువంటి డెర్మిస్ పొర మనకు మామూలుగా దెబ్బలు తగిలితే పైన మానిపోతూ ఉంటాయి కదా, ఎంత కోసుకుపోయినా చిరిగిపోయినా మళ్ళీ కొత్త స్కిన్ వచ్చేస్తుంటుంది. కానీ చూడండి, మనకి ఈ టాటూ వేసుకుంటే అది ఎప్పటికీ మారిపోదు అనమాట. ఎందుకు అంటే ఈ ఇంక్ అనేది లోపల ఉన్నటువంటి డెర్మిస్ పొర లోపలికి దాకా వెళుతుంది కాబట్టి, అందుకే టాటూ ఎప్పటికీ కూడా చెరిగిపోకుండా అలా ఉండిపోతుంది అనమాట. అండ్ కాకపోతే ఏంటంటే, మన బాడీ ఎప్పుడు కూడా మనకి ఏదన్నా సిక్నెస్ రాగానే దాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కదా, అలాగా తెల్ల రక్త కణాలు ఆ సిరాను తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయట. అందుకని కాలక్రమేణా టాటూలు కాస్త మసగబారతాయి కానీ పూర్తిగా మాత్రం పోవు. అండ్ ఇది అనమాట. అండ్ ఇంకా 100% అసలు ఎవరైనా టాటూలు ఫుల్గా వేయించుకున్నారు అంటే, లక్కీ డైమండ్ రిచ్ అనేటువంటి వ్యక్తి తన కనురెప్పలు నోటి లోపల భాగంతో సహా శరీరం మొత్తాన్ని అంటే దాదాపుగా 100% టాటూలతో నింపేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడట. సో నిజంగా ఆయన ఓపిక అయితే మెచ్చుకోవచ్చు అన్ని టాటూలు వేయించుకున్నందుకు. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, మన సందడి సందడిలో ఏంటో తెలుసుకుందాం.

సో మనం చూస్తున్నాం, ఎండలు అయితే బాగా పెరిగిపోతున్నాయి కదా. ఎండలు పెరిగిపోతున్నాయని ఏసీలు, కూలర్లు ఇలాంటివన్నీ పెట్టేసుకుంటున్నాం. అండ్ వాటి నుంచి రిలీజ్ అయ్యేటువంటి గ్యాసెస్ వల్ల మళ్ళీ ఇంకా ఓజోన్ లేయర్ డిప్రెషన్ అనేది జరుగుతూ గ్లోబల్ వార్మింగ్ అయితే పెరిగిపోతుంది. అండ్ మళ్ళీ ఆ సైకిల్ అలాగే రిపీట్ అవుతూ ఉంటుంది కదా. అయితే మరి ఇట్లాంటివి తగ్గించాలి, ఎండని తగ్గించాలి, మనల్ని మనం కాపాడుకోవాలంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి? చెట్లను కాపాడడం. ఇలా 1973లో ఉత్తరాఖండ్లో ఒకసారి చెట్లను నరికేయడానికి, అంటే నరికివేయడానికి అప్పుడు ప్రభుత్వం ట్రై చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఆడవాళ్ళు చిన్న పిల్లలతో సహా, ఈ చెట్లను నరికివేయకూడదు అని వాటిని కౌగిలించుకున్నారట. సో ఈ ఉద్యమం మీకు తెలుసా? మరి ఇంతకీ ఏంటి ఆ ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి పర్యావరణ పరిరక్షణ ఉద్యమం? 1973లో ఉత్తరాఖండ్లో చెట్లను నరికేయడానికి వాటిని కౌగిలించుకున్నటువంటి ప్రపంచ ప్రసిద్ధ పర్యావరణ పరిరక్షణ ఉద్యమం ఏమిటి? మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి 0866-24-888-14 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ కార్తికేయ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఎస్, మరి సందడి సందడిలో నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. శుభ మధ్యాహ్నం అంటూ పంపించారు ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాండ్ గుంటూరు నుంచి. ఓకే అండి, కేదార్ వీరేష్ గారు రాజోల నుంచి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ నుండి, ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు. సో ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. పండు బీరామ్ కూడా హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా మహేష్ బేతంచెర్ల నుంచి గుడ్ ఆఫ్ టెర్రర్ అంట. ఓకే, అండ్ వాయు జల కాలుష్యంపై జరిగినటువంటి ఉద్యమం అంటున్నారు శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు. కాదండి, చెట్లని కాపాడడం కోసమే జరిగినటువంటి ఉద్యమం అన్నమాట అది. అనంతపురం నుంచి అనురాధ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దునూరు కడప నుంచి. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి గారు సందడే సందడికి స్వాగతం పలుకుతూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు, సూపర్. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు కేరళం సీతారామాంజనేయులు తమ్మవరం పెద్దకూరపాడు పల్నాడు నుంచి. పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గంజి శ్రీని గారు ఎస్, 10th క్లాస్ లెసన్లో ఉంది అంటున్నారు. ఎస్ ఉంది, కానీ ఇది ఎంతమందికి తెలుసు. అండ్ ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అలాగే హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కా అండ్ హనీ రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలే గారు ఆళ్లవగడ్డ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమరిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి శంకర్పల్లి పొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుంచి పంపించారు. ఓకే, అండ్ కుస్మ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుంచి. శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. మరి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఎస్, ఇంకా ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. కొత్తగూడెం యాకూబ్ పాషా నూర్జహాన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అక్కరపాక నుంచి రమా గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ రవికుమార్ రెడ్డి, మహేష్, వినయ్, శ్రీదేవి, శైలజ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి మహమ్మద్ జైరుద్దీన్ స్నేహమాన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే చిప్కో మూమెంట్ అనమాట. చిప్కో అంటే హిందీలో హత్తుకోవడం అని అర్థం. 1973లో ఉత్తరాఖండ్లో వాణిజ్య కాంట్రాక్టర్లు అక్కడ చెట్లను నరకకుండా స్థానిక మహిళలు వాటిని కౌగిలించుకొని ప్రాణాలకు తెగించి కాపాడుకున్నారనమాట. అండ్ దీని అంటే ఈ మూమెంట్ ఫలితంగా హిమాలయ ప్రాంతాల్లో చెట్లు నరికివేతపై ప్రభుత్వం 15 ఏళ్ల నిషేధం విధించింది. అయితే ఇప్పుడున్నటువంటి గ్లోబల్ వార్మింగ్కి ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, మనకు కూడా గ్లోబల్ వార్మింగ్కు కారణమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్లను చెట్లు పీల్చుకుంటాయి. సో మనం కూడా అప్పటి చిప్కో మూమెంట్ లాగైనా సరే మన చుట్టూ ఉన్నటువంటి చెట్లను కాపాడుకుంటేనే ఈ భూతాపం అనేది తగ్గుతుంది. ఏమంటారు, కరెక్టే కదా? అలాగే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణ మార్పులపై కేవలం ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకోవాలి అని కాదండి, సామాన్య ప్రజలు కూడా ఇలా కలిసికట్టుగా పోరాడితే ఖచ్చితంగా మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిని మనం కాపాడుకోవచ్చు. అలాగే ప్రకృతిని నాశనం చేసేటువంటి అభివృద్ధి కాకుండా పచ్చదనాన్ని కాపాడేటువంటి సుస్థిర పద్ధతుల్ని కూడా పాటించాలి. సో ప్రతి ఒక్కరూ కూడా తమ వంతుగా మొక్కలు నాటడం, ఉన్న చెట్లను నరకకుండా రక్షించుకోవడమే నిజమైన చిప్కో మూమెంట్ నుంచి మనం తీసుకోగలిగేటువంటి స్ఫూర్తి అదనమాట. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనేది అడిగే ముందు ఒక మంచి సాంగ్ అయితే వచ్చేసింది మీ అందరి కోసం. జనతా గారే చిత్రం నుంచి. And stay tuned and keep listening to Vivid Bharati FM and Sandade Sandade program lo manam unnam.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. రాష్ట్రంలోని అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలను నైరుతి రుతుపవనాలు తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 10వ తేదీ కల్లా రాష్ట్రంలో సగానికి పైగా భూభాగానికి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని పేర్కొంది. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో అభివృద్ది పనులపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు అమరావతి నుండి దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. పెదపెంకి గ్రామంలో 100కు పైగా పైలేరియా కేసులు నమోదవడం, తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల బారిన పడుతుండటంతో పారిశుధ్య సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ప్రత్యేక యోగా కార్యక్రమాలు రాష్ట్రమంతటా జరగనున్నాయి. యోగాంధ్ర 2026 పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందిని భాగస్వామ్యం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ రోజు నుంచి స్వర్ణగ్రామ వార్డు సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించింది. శ్రీశ్రీ కళావేదిక, చైతన్య సాహిత్య సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ప్రపంచ 7వ తెలుగు సాహిత్య మహాసభలు రాజమహేంద్రవరం సమీపంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. 2 రోజుల పాటు నిర్వహించనున్న ఈ సభల్లో వివిధ ప్రాంతాల నుంచి 5,000 మంది కవులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు పాల్గొంటున్నారు. గురుకులాల ప్రిన్సిపాల్స్, వసతి గృహాల వార్డన్లతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి యేసు సవిత అమరావతి సచివాలయం నుంచి నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తూ బీసీ వసతి గృహాలు గురుకులాల పనితీరు ఆధారంగా వాటికి గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రాజ్యసభ అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున లింగమనేని రమేష్ అసెంబ్లీలో ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. రమేష్ నామినేషన్పై 6 జనసేన ఎమ్మెల్యేలు, 3 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, 1 భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సంతకాలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆసుపత్రిలో శ్రీవారి వైద్య సేవా కార్యక్రమాన్ని నిన్న ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్ను ఈవో ఎం రవిచంద్ర ఆవిష్కరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల సేవలు స్వామివారి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు రాష్ట్రంలోని 51 మండలాల్లో వడగాల్పులు, 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. తిరిగి 4 గంటలకు వింటారు.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏమండు భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
2: వస్తున్నా. అమ్మా ఇషు.
1: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
2: అమ్మా ఇంకా పడుకోలేదా?
3: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
2: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
1: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

ఎస్, వెల్కమ్ బ్యాక్ టు సందడి సందడి. అండ్ ఇందాక కొన్ని మెసేజెస్ అయితే అలా పెండింగ్ ఉండిపోయాయి అన్నమాట. అంకయ్య గడ్డం గారు బండర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు గ్రీన్ విప్లవం అంటూ, కాదండి. అండ్ అలాగే తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్, చాణిక్య, శంకర్ కుమార్, అజయ్, గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అలాగే వివేక్, సో వీరందరూ కూడా కర్నూలు డిస్ట్రిక్ట్ కొద్దుమూరు నుంచి ముల్లగుర్తి విలేజ్ నుంచి పంపించారు. సో కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ కేదార్ వీరేష్ గారు రాజు నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు, చిప్కో మూమెంట్ అంటూ. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, అది కూడా తెలుసుకుందాం. మనం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, అక్కడ జస్ట్ కొన్ని మొక్కలు అలా కనిపిస్తేనే వాళ్ళ ఇంటి చుట్టూ మొక్కలు పెట్టుకున్నా, లేకపోతే గార్డెనింగ్ అలా ఏమైనా పెంచుకుంటున్నా చేసినా కూడా, అబ్బా వీళ్ళు ఎంత బాగా మొక్కలు పెంచుతున్నారు అని అనుకుంటుంటాం కదా. కానీ కొన్ని వందలకు పైగా చెట్లను పెంచి పోషించినటువంటి ఒక వ్యక్తి ఉన్నారన్నమాట. సో ఆవిడని ట్రీ మదర్ ఆఫ్ ఇండియా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. అండ్ అలాగే ఫారెస్ట్ హీలింగ్ ఉమెన్ అని కూడా బిరుదు ఇచ్చారనమాట ఆవిడకి. ఇంతకీ ఎవరు ఆ మహిళ? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ట్రీ మదర్ ఆఫ్ ఇండియా అని ఆప్యాయంగా పిలుచుకునేటువంటి మహిళ ఎవరు? సో మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866-24-8814 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ చంద్రలేఖ.

0: సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ అడిగాను కదా, మరి ట్రీ మదర్ ఆఫ్ ఇండియా అని ఆప్యాయంగా పిలిచేటువంటి మహిళ ఎవరు అని అడిగాను. అండ్ చూసేద్దాం రైట్ ఆన్సర్స్. చాలా మంది పంపించేశారనమాట ఆన్సర్స్, అయితే మెసేజెస్ చాలా వచ్చేసాయి. ఎస్, కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పేడ నుంచి రైట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కోటా శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగడిగ నుండి జయలక్ష్మి గారు, భారత్ మాతానా కాదండి. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పారేపల్లి బెనర్జీ, మురళి, సువర్ణలేఖ్య, రాజీవిక, వేద్విక, నందిగామ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. కేళం సీతారామాంజనేయులు గారు తమ్మవరం పెద్దకూరపాడు పల్నాడు నుండి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే దీపిక అభిరామ్ బీరాంగూడ హైదరాబాద్ నుండి పంపించారనమాట. ఓకే. అండ్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తాడేపల్లి నుంచి నాగమణి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ రాజేష్ గారు అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్, ఆదాం, సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు డిస్ట్రిక్ట్ ముల్లగుర్తి విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుకుమార్, తేజశ్రీ, అమూల్య, అఖిల గూడూరు చెవటపల్లెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకా కర్నూలు జిల్లా గోనెగొండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి గారు రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి, నిష్కా అండ్ హని రైట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ విశాల గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి ఇంతకీ ట్రీ మదర్ ఆఫ్ ఇండియా అని పిలుచుకునేటువంటి వ్యక్తి ఎవరు, ఆవిడెవరు అని అడిగాను. అండ్ చూసేద్దాం, పెడన జోగానంద్రకాల నుండి అప్పలరాజు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మహేష్ గారు బేతంచెర్ల నుంచి రైట్ ఆన్సర్, అక్కరపాక నుంచి రామా గారు రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇంకా ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్, జాన్ ఫ్రమ్ కదిలింది నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, వేదాంతం జానకీ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు మచిలీపట్నం నుంచి, అండ్ ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు ఉమ్మడి నుండి కరెక్ట్ ఆన్సర్, అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి కందికైపల్లి నుంచి రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్, రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య పొద్దుటూ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నుంచి రైట్ ఆన్సర్, దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. వావ్, సూపర్. మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి మామిడి, నేరేడు, వేప తిరుపతి ఇంట్లో ముందు ఇలాగ పందిరి వేసాయి అంటున్నారు, చాలా బాగుందండి, నిజంగా సూపర్. జాప భూమేశ్వర గారు భూలక్ష్మి వెల్లుల నుంచి, సో ఇందాక క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించారనమాట. అలాగే కానో నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఫారెస్ట్ హీలింగ్ ఉమెన్, ట్రీ మదర్ ఆఫ్ ఇండియా అని ఆప్యాయంగా పిలుచుకునేటువంటి మహిళ సాలుమారద తిమ్మక్క గారు అనమాట. సో ఈవిడ కర్ణాటకలో రహదారి వెంబడి 385 పైగా మర్రి చెట్లను నాటి పోషించారు. సో అందుకే ఆవిడని ట్రీ మదర్ ఆఫ్ ఇండియాగా పిలుచుకుంటారనమాట. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, తెలుసుకుందాం.

ఒలింపిక్స్లో మెడల్ గెలుచుకున్నటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఒలింపిక్స్లో మెడల్ గెలుచుకున్నటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు? సో మరి మీ ఆన్సర్ని అయితే వాట్సాప్ చేసేయండి 0866244884 ఈ వాట్సాప్ నెంబర్కి. అండ్ ఇందాక క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే పంపించేస్తున్నారు, ఆల్రెడీ ఆన్సర్ నేను చెప్పేశాను కదా. మరి ఇప్పుడు నేను అడిగినటువంటి క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించేసేయండి. వినేష్ శ్రీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కనకారావు గారు పెడ నుంచి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. కేదార్ వీరేష్ గారు రాజోల నుంచి ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ మీరు పంపించారు, నేను చదివాను, మళ్ళీ అదే పంపించారు. ఎనీవే, మరి ఇప్పుడైతే ఒలింపిక్స్లో మెడల్ గెలుచుకున్నటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు? ఈ క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ పంపిస్తూ వింటూ ఉండండి వివిధ భారతి FM.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సందడి సందడి ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. మరి ఒలింపిక్స్లో మెడల్ గెలుచుకున్నటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు అని అడిగాను. చూసేద్దాం ఆన్సర్. సుకుమార్, తేజశ్రీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చౌటపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గూడు నుంచి పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కర్నూలు జిల్లా గోనెగండ్ల నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే తేజస్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు డిస్ట్రిక్ట్

కొదుమూరు ముల్లగుర్తి విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోటా శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మను శేఖర్ రవళి చిన్ని ఇందు ఎమ్మిగనూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కాదండి, గొల్లనేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ గారు పంపించిన ఆన్సర్ కానీ కాదు. ఎస్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు పెద్దపరం నుంచి పంపించారు కానీ కాదండి. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు రైట్ ఆన్సర్ పంపించారు మచిలీపట్నం నుంచి. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. వినయ్ శ్రీదేవి శైలజ అపర్ణ తులసి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అమలాపురం నుంచి విశాల గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దులూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ అమలాపురం నుంచి. కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కాదండి, రాజేష్ అంబిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మహారాష్ట్ర నుంచి పంపించారు కానీ ఆన్సర్ కాదు. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అంకయ్య గారు గడ్డం అంకయ్య గారు బందర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదండి. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి ఆన్సర్ పంపించారు రైట్ ఆన్సర్. అలాగే కేళం గంగమ్మ గారు తమ్మవరం నుంచి పంపించారు పల్నాడు నుంచి, సూపర్ రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా బోల్డ్ అన్ని ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. మళ్ళీ ఓకే, జాన్ గారు కలిదిండి నుంచి రైట్ ఆన్సర్, ఓర్వకొండ నుండి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్, శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కట్ల సతీష్ గారు రైట్ ఆన్సర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అక్కరపాక నుండి రమా గారు పంపించారు కానీ కాదండి. కేదార్ వీరేష్ గారు రాజోల నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నరసాపురం నుంచి నాగేష్ లావణ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్ అండ్ నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. జాపా భూమేశ్వర గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యమున అనసూయ యమున జానకంపేట చిలక నారాయణ గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఓకే అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు దేవసేన గారు తిరుపతి నుంచి. సూపర్బ్, ఓకే, చాలా చక్కగా మొక్కలు పెంచారు అనమాట, సూపర్ అండి. అండ్ ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు అంకయ్య గారు బందర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ అలాగే కడప నుంచి రవిరెడ్డి గారు అండ్ మహేష్ గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కరణం మల్లేశ్వరి గారు అనమాట. సో కరణం మల్లేశ్వరి గారు 2000లో జరిగినటువంటి సిడ్నీ ఒలింపిక్స్లో 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్లో బ్రాంజ్ మెడల్ అయితే గెలుచుకున్నారు. మరి ఈరోజు మన సందడి సందడి లాస్ట్ క్వశ్చన్ అయితే ఉందన్నమాట. అదేంటి అంటే 1984లో భోపాల్ గ్యాస్ యాక్సిడెంట్ అయితే జరిగింది, మనందరికీ తెలుసు కదా. అయితే ఈ భోపాల్ దుర్ఘటనలో విడుదలైనటువంటి వాయువు ఏది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 1984లో జరిగినటువంటి భోపాల్ దుర్ఘటనలో విడుదలైనటువంటి వాయువు ఏది? సో ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి 0866244884 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ చందమామ.
1: Man is moon, moonlight is Roma, both are loving together, Chanda Mama.

ఎస్, మరి మన సందడి సందడిలో నేను అడిగినటువంటి లాస్ట్ క్వశ్చన్కి చూసేద్దాం ఆన్సర్స్ అయితే. ఎస్, కడప నుంచి వినయ్ శ్రీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారనమాట. అండ్ ఇంకా కనకారావు గారు పెడ నుంచి అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి అండ్ రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ అలాగే మురళీ గారు పంపించారు, షూర్ అండి తప్పకుండా. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ తేజేశ్వరి శ్రీనివాసులు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే కడప నుంచి అనంత నాగ త్రివేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, భాస్కర్ గారు పెడన్ నుంచి

అండ్ హసిత గారు జమలాపురం నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎమ్మిగనూరు నుంచి మను అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే గొల్లనేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ గారు, అలాగే అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకటేశ్వరరావు గారు నంద్యాల నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ గోర్లఖాన్ దొడ్డి నుంచి పత్తింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శివప్రసాద్ గారు అమలాపురం నుంచి, నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, అండ్ గణేష్ రాజు శ్రీవత్స కొన్నపూర్ నుంచి, అలాగే కర్నూలు నుంచి తాతారావు గారు, అంకయ్య గడ్డం గారు బందర్పల్లి నెల్లూరు నుంచి, కర్నూలు జిల్లా నుంచి, లక్ష్మీదేవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి, ఆర్జేయింగ్ బాగుంటుంది, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు, సూపర్. అలాగే కడప నుంచి సెహనాజ్ బాషా రెహానా, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే చిలుక నారాయణ అనసూయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ జానకంపేట నిజామాబాద్ నుంచి, అలాగే హసిత గారు జమలాపురం నుంచి, అండ్ ప్రసాద్ గారు చింతలపాడు నుంచి, ఇంద్రజా గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. మరి రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. '84లో భోపాల్ దుర్ఘటనలో విడుదలైనటువంటి వాయువు మిథైల్ ఐసో సైనేట్ అనమాట. సో ఈ వాయువు దాదాపుగా 40 టన్నులకు పైగా విడుదలైందట. అండ్ అప్పట్లో 500,000 మందికి పైగా ప్రజలపై ఈ గ్యాస్ ప్రభావం చూపించిందట. సో ఇది మరి ఇవాళ మన సందడే సందడి ప్రోగ్రామ్. హోప్ మీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది. మాయదారి మాయదారి అందమా, మహామాయ చేయవద్దమా అంటూ పవిత్ర బంధం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్తో మరి ఈరోజు మన సందడి సందడి అయితే ఎండ్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ వివిధ ప్రోగ్రామ్ కూడా మంచి సాంగ్స్తో రెడీగా ఉంది. అండ్ మీరు కూడా వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసు గుణ. రాష్ట్రంలోని అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలను నైరుతి రుతుపవనాలు ఈ రోజు తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 2-3 రోజుల్లో తొలకరి జల్లులు పడే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నీ టైటిల్ను గెలిచిన తొలి భారత ప్లేయర్గా 20 ఏళ్ల ప్రజ్ఞానంద ఘనత సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అతడి ప్రతిభకు ఇదో కీలక మైలురాయి అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రశంసించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో భారత్ నెట్ ఉద్యమి కేంద్ర పథకం కింద సమృద్ది కేంద్రాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభించారు. గ్రామాల్లో డిజిటల్ సేవలు, పౌరసేవలు అందుబాటులోకి తెచ్చేలా సమృద్ది కేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో అభివృద్ది పనులపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు అమరావతి నుండి దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. పెదపెంకి గ్రామంలో 100కు పైగా ఫైలేరియా కేసులు నమోదవడం, తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల బారిన పడుతుండటంతో పారిశుధ్య సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పర్యాటక రంగానికి మరో జాతీయ స్థాయి అరుదైన గౌరవం లభించింది. ఇండియా టుడే సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో విశాఖ అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణ కార్యక్రమం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జూన్ 15 గోవాలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు ప్రదానం చేయనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర 2026లో భాగంగా రేపటి నుంచి ఈ నెల 21 వరకు ప్రత్యేక యోగా కార్యక్రమాలు రాష్ట్రమంతటా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల రిజిస్ట్రేషన్లు ఈ రోజు నుంచి గ్రామ, వార్డు, సచివాలయాల ద్వారా చేసుకోవచ్చు. వీటి పర్యవేక్షణకు ఆయుష్ శాఖ నుంచి ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించింది. శ్రీశ్రీ కళావేదిక, చైతన్య సాహిత్య సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ప్రపంచ 7వ తెలుగు సాహిత్య మహాసభలు రాజమహేంద్రవరం సమీపంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ జీజీయూలో ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు నిర్వహించనున్న ఈ సభలో ఈ రోజు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొంటున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్యరాజీ సమత. మరి సమయం చూస్తే 4:10 అయితే అయిపోయింది అనమాట. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రాంలోకి. మరి ఈరోజు వివిధ ప్రోగ్రాంలో 1 హీరోయిన్ సాంగ్స్ అయితే వినబోతున్నాం అనమాట. సో ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ అంటే లయా గారు అనమాట. సో ఈరోజు అయితే బ్యాక్ టు బ్యాక్ లయా గారి సాంగ్స్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి. స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: FM 101.3.

0: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనే తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సో ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మరి సమయం చూసుకుంటే 4:50 అయితే కావస్తుందనమాట. మరికొద్దిసేపట్లో స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనెల అయితే వినేస్తారు. అండ్ అలాగే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి, సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి

0: టాపిక్స్తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్తీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్. అండ్ ఇప్పుడైతే మీరు వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ పెన్నెల.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యోర్ ఆర్జే చేతన్. ఇవాళ నేను మన కాలేయం గురించి మాట్లాడతాను. టుడే ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఆర్ లివర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. కాలేయం అనేది మన శరీరంలో ముఖ్య అవయవం. అనేక కారణాల వల్ల కాలేయ సమస్యలు చుట్టుముడతాయి. కొన్నిసార్లు ప్రమాదకర సమస్యలు కూడా వస్తాయి. వీటన్నిటినీ ట్రీట్మెంట్తో సరిచేసుకోవచ్చు. కొన్ని ఆహార పదార్థాలను తినడం వల్ల లివర్ ఆరోగ్యం బాగుంటుంది. అవేంటో తెలుసుకోండి చేతంతో ఈరోజు.

మా ఈ ప్రోగ్రాం పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. మన శరీరంలో అతిపెద్ద అవయవం కాలేయం. దీన్ని ఆరోగ్యంగా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని అలవాట్ల కారణంగా త్వరగా కాలేయం దెబ్బతింటుంది. అలా కాకుండా లివర్ హెల్తీగా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు నేను చెప్పేస్తాను. సో లిసన్ కేర్ఫుల్లీ. ఓ స్ట్రాంగ్ కాఫీ తాగితే చాలు, ఎంతో రిలాక్స్ అవుతాం. కొన్ని రోజులుగా కాఫీపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు కాఫీని తాగడం వల్ల లివర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని తేల్చేశారు. కాఫీలో ప్రత్యేక గుణాలు లివర్ క్యాన్సర్ రాకుండా చూస్తాయని తేలింది. కాబట్టి కాఫీని రెగ్యులర్గా తాగడం అలవాటు చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చెప్పినప్పటికీ కూడా మీరు అవి తింటే మంచిది, ఇది చేస్తే మంచిది అని చెప్పాను. కాబట్టి వాటిని అతిగా కాకుండా, ఎక్కువ చేయకుండా, మోతాదుతో, పరిమితిని మించకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాఫీ అన్నాను కదా, టీ కూడా చాలా మంచిదంటున్నారు మన ఎక్స్పర్ట్స్. ఎన్నో గొప్ప గుణాలున్నాయంట దీంట్లో. కాస్త ఒత్తిడిగా ఫీల్ అయినప్పుడు రిలాక్స్ అవుతాం టీ తాగి. కానీ కాలేయాన్ని కాపాడడంలో టీ కూడా ఒక కీ రోల్ పోషిస్తుంది. నెక్స్ట్ ఆన్ ద లిస్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రూట్ ఫర్ లివర్ హెల్త్ ఈజ్ గ్రేప్స్. ద్రాక్షలోనూ ఎన్నో అద్భుత గుణాలున్నాయట. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ లివర్ ని రక్షిస్తాయి. కాబట్టి వీటిని కూడా మీ డైట్ లో చేర్చుకోండి. బ్లూబెర్రీస్, క్రెయిన్బెర్రీస్ లో యాంథోసియనిన్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. గార్లిక్, వెల్లుల్లి. వెల్లుల్లిలో ఎన్నో అద్భుత గుణాలున్నాయి. దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ అన్ని తొలగిపోతాయి. ఘాటైన వెల్లుల్లి కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. దీనిని తినడం వల్ల కాలేయ ఆరోగ్యం బాగుంటుంది. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. కాలేయ ఆరోగ్యానికి, కీళ్ల నొప్పులు తగ్గడానికి పనికొస్తుంది. బీట్రూట్, క్యారెట్, బంగాళాదుంపల్లో కాలేయ కణాలు పునరుత్పత్తికి ఉపయోగపడే ఎన్నో గొప్ప గుణాలున్నాయట. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల లివర్ హెల్తీగా ఉంటుంది. డైలీ మీ డైట్ లో ఇవన్నీ మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫైబర్, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా ఉండి, సోడియం పొటాషియం తక్కువగా ఉండే యాపిల్స్ కూడా కాలేయాన్ని కాపాడతాయి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. యాపిల్ తొక్క లోపలి గుజ్జులోను పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది గ్యులాక్టిరోనిక్ యాసిడ్ తయారీకి దోహదపడుతుంది. యాపిల్లో ఉండే మాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కాబట్టి యాపిల్స్ ని కూడా రెగ్యులర్ గా యూజ్ చేయండి. ఇవన్నీ చెప్పాను. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. శరీరానికి కావాల్సిన ఎన్నో ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు ఈ ఆకుకూరల్లో ఉంటాయి. వీటిలో కొవ్వు శాతం కూడా తక్కువగా ఉంటుంది. ప్రతిరోజు వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలు బయటికి వెళ్ళిపోతాయి. అంతేకాదు, క్యాబేజ్ కూడా కాలేయాన్ని శుభ్రపరుస్తుందట. దీనిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని ప్రత్యేక గుణాలు మీ లివర్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు ఇంక్లూడ్ క్యాబేజ్ ఇన్ యువర్ డయట్ పీరియాడిక్లీ. గుడ్ ఫ్యాట్స్, ఎన్నో పోషకాలు ఉండే నట్స్ కూడా లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ అన్ని కూడా లివర్ ని కాపాడతాయి. సో యూజ్ దెమ్ అకార్డింగ్లీ. ఒమేగా 3

ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలు కూడా లివర్ ని కాపాడతాయి. వీటిని తినడం వల్ల గుండెకి మేలు జరుగుతుందని చెబుతున్నారు మన హెల్త్ ఎక్స్పర్ట్స్. ఎన్నో ఆరోగ్య గుణాలు ఆలివ్ ఆయిల్లో దాగుంటాయి. దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ ఆయిల్ కూడా లివర్ ఆరోగ్యాన్ని మెరుగుగా ఉంచుతుందని తేలింది. ఫ్యాటీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ హెల్త్కి మంచివి కావని మీకు అందరికీ తెలుసు. అవి తినడం వల్ల లివర్పై బర్డన్ ఎక్కువ పడుతుంది అండ్ దట్ హార్మ్స్ యువర్ లివర్. సో అవాయిడ్ ఫ్యాటీ, జంక్ అండ్ ప్రొసెస్డ్ ఫుడ్. ఈ మధ్య సెడెంటరీ లైఫ్ వల్ల ఎంతో మందికి ఎన్నో హెల్త్ సమస్యలు వస్తున్నాయి. లివర్ ప్రాబ్లమ్స్ కూడా దాని నుండే వస్తున్నాయి అంటున్నారు డాక్టర్స్. అందుకే ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మీ లైఫ్ని కొంచెం యాక్టివ్గా చేసుకోండి. చాలా మటుకు మార్కెట్కి నడిచి వెళ్ళండి. బైకో కార్లోనో వెళ్తూ ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న పనులు మీరు నడక ద్వారా చేసుకోండి. లిఫ్ట్ బదులు మెట్లను యూజ్ చేయండి. కాస్త డైలీ యాక్టివ్గా వాక్ చేస్తూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ దట్ ఇంప్రూవ్స్ యువర్ ఓవరాల్ హెల్త్. మనం తిన్న ఆహారం అరిగేటట్టు చూసుకోవాలి. ఈ మధ్య ఆహారం ఎక్కువ అవుతుంది కానీ పని చాలా తక్కువ అవుతుంది. అందుకే ఈ యాక్టివ్ లైఫ్ స్టైల్ చాలా ముఖ్యమవుతుంది. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళల్లో కూడా ఎన్నో మిత్స్ అండ్ మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఇంత ఫ్యాట్ తినాలి, ఇంత ప్రోటీన్ తినాలి అనేసి ఎక్కువ కన్స్యూమ్ చేస్తున్నారు. కానీ బాడీ దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఆ లోడ్ అంతా కూడా లివర్పై పడుతుంది. అందుకే ఏ డైట్ చేసినా, ఏది తిన్నా ఒక్కసారి మీ హెల్త్ ఎక్స్పర్ట్తో, న్యూట్రిషనిస్ట్తో, డాక్టర్తో కన్సల్ట్ చేసి మాత్రమే చేయాలి అని చెప్తున్నాను. వెల్ డియర్ ఫ్రెండ్స్, లివర్ హెల్త్ గురించి చెప్పుకుంటున్నాం. కానీ లివర్ హెల్త్ మెయిన్గా దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆల్కహాల్ కన్జంప్షన్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. వేరే ఏమి ఉన్నా లేకున్నా కానీ ఆల్కహాల్ ఏంటంటే డైరెక్ట్గా లివర్ని పాడు చేసే కెపాసిటీ దానికి ఉంటుంది. అందుకే ఆల్ ది ఆల్కహాలిక్స్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ నౌ. చాలామందికి ఏంటంటే ఏం కాదులే అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది అందరి బాడీ ఒకే తీరులో ఉండదు కాబట్టి ఈ ఆల్కహాల్ ఒక్కొక్కరిపై ఒక్కొక్కలాగా ప్రభావం చూపుతుంది. కొంతమందికి కొంచెం లేట్ అయినప్పటికీ, కొంతమందికి త్వరగా అయినప్పటికీ కూడా ఇట్ విల్ డెఫినెట్లీ అఫెక్ట్ ద లివర్. లివర్ సిరోసిస్కి దారితీస్తుంది ఆల్కహాల్. అయితే ఆల్కహాల్ డిసడ్వాంటేజెస్ విన్నారు కదండి చేతన్ ద్వారా. ఇది ఎంతగా మార్చేస్తుంది అంటే ఒక మనిషిని అసలు లో లోపల నుండి కూడా ఒక హాలోగా చేసేస్తుంది, స్కెలిటన్గా మార్చేస్తుంది. ఎందుకంటే మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, లివర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. దానికి ఎంతో కెపాసిటీ ఉంటుంది. పాపం ఎంత లోడ్ పడ్డప్పటికీ, ఎంత బర్డన్ పడ్డప్పటికీ కూడా దాన్ని అది రివైవ్ చేసుకుంటూ ఉంటుంది. అలాంటి దాన్ని ఒకవేళ చెడగొడితే ఇంకా దాన్ని పని చేయలేకుండా అది లివర్ సిరోసిస్ కి దారితీస్తుంది. ఆల్రెడీ ఈ ఆల్కహాల్ ఇవన్నిటి వల్ల చెడిపోతుంది. అదే కాకుండా మనకి ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్, ఏమన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ తోడయ్యాయంటే అది పూర్తిగా నశించే అవకాశం ఉంది. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ లైక్ థింక్ అబౌట్ అవర్ ఫ్యూచర్. దీంట్లో కేవలం మనమొకరమే ఎఫెక్ట్ అవుతామా అంటే కాదు, మన కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. ఒక ఫ్యామిలీ కూడా ఉంటుంది, దాన్ని నడపాలి. ఒకవేళ ఒక ఎర్నింగ్ మెంబర్ ఫ్యామిలీలో లేకపోతే వారి పరిస్థితి ఏమవుతుంది అని ద మెంబర్ హ్యాస్ టు థింక్. The head of the family always has to think about it before consuming alcohol. Alcohol is the most dangerous toxin for human body. అది డైరెక్ట్ గా లివర్ పై దాని ఎఫెక్ట్ చూపెడుతుంది. అంతేకాకుండా మనం ఏదో ఆల్కహాల్ అనుకుంటున్నాం కానివ్వండి, ఈ ఫుడ్స్లో కూడా చాలా కేర్ఫుల్గా, ఎక్కడ పడితే అక్కడ ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ తినేసేయడం, ఏదో ఫ్రై చేస్తున్నారు కదా, వేడివేడిగా ఇస్తున్నారు కదా అని చూస్తే వాళ్ళు ఏ ఆయిల్స్ యూజ్ చేస్తున్నారు అనేది మనకు చాలా ముఖ్యం. ఈ మధ్య ఆయిల్ అడల్ట్రేషన్ జరిగిపోయింది. మాస్ ప్రొడక్షన్లో ఏమవుతుందంటే ఏదంటే అది అమ్మేస్తూ ఉంటారు, కొనేవాళ్ళు ఎలాగో ఉంటారు కాబట్టి అనేసి. సో బాడీ కెనాట్ డైజెస్ట్ ఆల్ దిస్ సింథటిక్ థింగ్స్, వెదర్ ఇట్ ఈస్ మిల్క్ ఆర్ ఆయిల్ ఆర్ ఎనీ ఫుడ్. ఈ మధ్య చూస్తే అన్ని ఆర్టిఫిషియల్ వచ్చేసాయి, అన్ని నకిలీ వచ్చేసాయి, అన్ని అడల్టరేటెడ్ వచ్చేసాయి. మీరు ఏదో డబ్బు పెట్టి కొనేసుకొని కొంచెం ఈజీ అయిపోతుంది కదా అని చూసుకుంటే అది మీ బాడీకి ఇవ్వాలి, కాకపోతే రేపు దాని కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే బీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంట్లోనే కొంచెం ప్లానింగ్తో మనం చేసుకొని మన ఫుడ్ ప్లాన్ చేసేసుకుంటే హాయిగా స్వచ్ఛమైన ఫుడ్ మనం ఇంట్లోనే తీసుకోవచ్చు, అది టిఫిన్ కట్టుకొని వెళ్ళొచ్చు. చాలా మటుకు అవాయిడ్ చేయండి అవుట్ సైడ్ ఫుడ్ తినడానికి. వి నెవర్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద క్లోజ్ డోర్స్ ఆఫ్ ది కమర్షియల్ కిచెన్స్. మనకు తెలియదు కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఇట్లాంటి వాటికి అట్రాక్ట్ కాకుండా, టెంప్ట్ కాకుండా. ఈ మధ్య మనకు ఆన్లైన్లో ఏ రెసిపీ కావాలంటే ఆ రెసిపీ అవైలబుల్ ఉందండి. ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోండి, ఇంట్లోనే చేసుకోండి. అండ్ అంతేకాకుండా మీ ఇంటి వాళ్ళతో బాండింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుందిలా చేసుకుంటే. సో డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ నాట్ గెస్సింగ్ బట్ ఐఎమ్ ట్రస్టింగ్ దట్ యూ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ లివర్. With this lovely message, this is Chetan signing off.

ఆకాశవాణి విజయవాడ. స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఏ సిక్సర్. ఆకాశవాణి 90 ఇయర్స్. నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ. కృష్ణమ్మ సాక్షిగా. స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. రాష్ట్రంలోని అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలను నైరుతి రుతుపవనాలు ఈ రోజు తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రుతుపవనాల సీజన్లో 90% మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. లండన్కు చెందిన బ్రిక్బెక్ కాలేజ్ ఆఫ్ యూనివర్సిటీ ఇటీవల నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటర్నేషనల్ లా అనే అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగిస్తూ సాంకేతికత రాజ్యాంగబద్దంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఆయిల్ సంస్థ అండమాన్ తీరానికి సమీపంలో 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయపురం 3 చమురు అన్వేషిక బావిలో మరో సహజ వాయువు నిక్షేపాన్ని కనుగొనింది. సముద్ర గర్భంలో 355 మీటర్ల లోతులో ఉన్న ఈ నిక్షేపం రానున్న సంవత్సరాల్లో గణనీయమైన సహజ వాయువు వనరు కాగలదని కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గం ఎందరికో స్ఫూర్తిదాయకమని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ తెలిపారు. మార్కాపురం జిల్లా కనగిరిలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఈ రోజు ఆయన ఆవిష్కరించారు. ఇండియా టుడే సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో విశాఖ, అరకు, విస్టాడోమ్ రైలు ప్రయాణ కార్యక్రమం దేశంలోని మొదటి స్థానంలో నిలిచి అవార్డు సాధించడం పట్ల పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు రాబోయే రోజుల్లో రాష్ట పర్యాటక రంగ అభివృద్దిని మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం, అభివృద్దే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజయరాణి స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం సారిక పంచాయతీ పరిధిలోని మునక్కాయలవలస గ్రామంలో నిర్వహించిన పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆమె ఈరోజు పాల్గొన్నారు. ఆటిజం బాధిత చిన్నారుల కోసం రాష్ట్రంలో 125 మున్సిపాలిటీల్లో ప్రత్యేక థెరపీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సమగ్ర శిక్షా ప్రాజెక్టు అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ కె రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్మిస్తున్న నూతన కేంద్ర భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఆకాశవాణి
4: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
3: మన భారతదేశం విన్న తొలి స్వరం
4: ఆకాశవాణి.
3: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
4: కోట్లాది గుండెల చప్పుడుగా,
3: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
4: సమాజ స్వరం
3: మన ఆకాశవాణి.
4: సమాచారాన్ని అందించడమే కాదు,
3: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
4: 9 దశాబ్దాల

0: విశ్వసనీయత,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
1: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
0: గ్రామం నుంచి నగరం వరకు
1: సమాచారం,
0: వినోదం,
1: విజ్ఞానాన్ని అందిస్తూ
0: సంస్కృతికి అద్దం పట్టింది.
1: మారుతున్న కాలంతో పాటు
0: సరికొత్త సాంకేతికతతో
1: మీ ముందుకు సరికొత్తగా
0: ఆకాశవాణి వినండి,
1: ఆస్వాదించండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: హాయ్ హలో, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 5:47:40 అండ్ ఈ టైం గీత్ గాథ షాల్. సో నైట్ వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను అండ్ ఈ సాంగ్ ఫ్రమ్ ద మూవీ చెన్నై ఎక్స్ప్రెస్ నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్.

0: విద్యుభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఈరోజు పీఎం ఆర్థిక సలహా మండలి సమావేశం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. యుద్దం ముగింపుపై అనిశ్చితి నెలకొన్న కారణంగా యుద్ద ప్రభావం తగ్గించే చర్యలపై చర్చించినట్లు సమాచారం. అమరావతిలో

హైకోర్టు శాశ్వత భవన అభివృద్ది పనులకు రాష్ట ప్రభుత్వం 547 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులను హైకోర్టు బాహ్య ఆవరణ ఇతర అభివృద్ది పనులకు ఖర్చు చేయనున్నారు. భారతదేశంలోని పారిశ్రామిక వాడల్లో రెన్యూవబుల్ ఎనర్జీని ఉపయోగించుకుని కనిష్ట స్థాయి ఉద్గారాలు విడుదల చేసే అల్యూమినియం పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రష్యాకు చెందిన రూసా అల్యూమినియం సంస్థను కోరారు. రష్యా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం సంస్థల్లో ఒకటైన రూసాల్ సంస్థ ప్రతినిధులతో సెయింట్ పీటర్స్బర్గ్ లో సమావేశమయ్యారు. రాష్టంలోని అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలను నైరుతి ఋతుపవనాలు ఈ రోజు తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఋతుపవనాల సీజన్లో 90% మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. భారత ప్రభుత్వం 2027 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారును అందించేందుకు అర్హత గల పిల్లల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జూలై నెలాఖరులోగా దరఖాస్తులు సంబంధిత awards.gov.in వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చని పేర్కొన్నారు. మలేరియా రహిత సమాజం నిర్మించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. మలేరియా వ్యతిరేక మాసోత్సవాల కార్యక్రమం సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన గోడ పత్రాలు, ఫ్లెక్సీలను జిల్లా కలెక్టర్ బాపట్ల కలెక్టరేట్లో ఈ రోజు విడుదల చేశారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రముఖ యోగా గురువు కలిగొట్ల గోపాల శర్మ ఆధ్వర్యంలో ఈ సోమవారం నుండి ఈ నెల 21వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి గంటపాటు ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు, ఆసక్తి ఉన్నవారు దేవస్థానం కౌంటర్ వద్ద పేరు నమోదు చేసుకోవాలని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బిఎల్ నగేష్ కోరారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఆఖరి రోజున సర్టిఫికేట్స్ ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VP తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా.

0: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కా

0: అలల్లో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. డిఎస్సి నిర్వహణపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సూచించారు. భారత పారిశ్రామిక వాడల్లో తక్కువ కర్బన ఉద్గారాలు విడుదలయ్యే అల్యూమినియం పరిశ్రమను ఏర్పాటు చేయాలని రష్యా సంస్థను మంత్రి నారా లోకేష్ కోరారు. భారత్ నెట్ ఉద్యమి పథకం కింద గుంటూరు జిల్లాలో సమృద్ధి కేంద్రం భవనాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభించారు. వార్తల వివరాలు. డిఎస్సి నిర్వహణపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో శిక్షణ పొందుతున్న టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలతో ముఖ్యమంత్రి మాట్లాడారు. కార్యకర్తలను నాయకులుగా మలిచేందుకే శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట శ్రేయస్సు, పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, తప్పులు చేసిన వారిని ఉపేక్షించమని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయాలని, నాయకులుగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపింకి గ్రామంలో అభివృద్ధి పనులపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. పెదపింకి గ్రామంలో 100కు పైగా ఫైలేరియా కేసులు నమోదవడం, తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల బారిన పడుతుండటంతో ఉప ముఖ్యమంత్రి అక్కడ సమస్యలపై దృష్టి పెట్టారు. గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం అన్ని సమస్యలకు మూలమని అధికారులు గుర్తించారు. గ్రామంలో మ్యాజిక్ డ్రైన్లు నిర్మిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ నెల 24న పెదపింకి గ్రామానికి వచ్చి మ్యాజిక్ డ్రైన్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా అతిపెద్ద అల్యూమినియం సంస్థల్లో ఒకటైన రూసాల్ సీనియర్ మేనేజ్మెంట్తో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్బర్గ్లో సమావేశమయ్యారు. భారత పారిశ్రామిక కారిడార్లలో లో కార్బన్ గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్ ఎక్స్క్యూషన్ యూనిట్ నిర్మించాలని ఆయన కోరారు. అలాగే భారతదేశంలోని డీప్ వాటర్ పోర్టుల వద్ద ప్రత్యేకమైన వాటర్ ఫ్రంట్ బెర్తులు, క్రమబద్దమైన కస్టమ్స్ క్లియరెన్స్లను వినియోగించి కోస్టల్ అల్యూమినియం రిఫైనరీ, బాక్సైడ్ దిగుమతి హబ్ అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం చెన్నై కారిడార్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్లను అనుసంధానం చేస్తూ హై వాల్యూ ఆటోమోటివ్, ఏరోస్పేస్, అలాయ్ ప్లాంట్ల ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారు. రాయలసీమను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కడపలో ఈరోజు జరిగిన రైజింగ్ రాయలసీమ సదస్సులో ఆయన మాట్లాడుతూ, సహజ వనరులు, భౌగోళిక అనుకూలత, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో రాయలసీమకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాయలసీమను హరిత ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే 5 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొంటూ,
3: 50 ఎకర్స్ వరకు దేర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనీ డైరెక్ట్ గా క్లియరెన్స్ చేసుకోవచ్చు అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ఆర్డర్ పాస్ చేయడం జరిగింది కేబినెట్ లో. కాన్ఫిడెన్స్ అనేది బూస్టప్ కావడం జరిగింది ఇండస్ట్రీస్ అంతా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మీరు 2-3 ప్రాజెక్ట్స్ నేను చెప్పగలుగుతారు. ఒకటి గూగుల్, ఆర్సిలర్ మిత్తల్ అండ్ ఆమ్కా ప్రాజెక్ట్ మననే మనం ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది.
2: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ ఈరోజు దాఖలు చేశారు. అసెంబ్లీ భవనంలో లింగమనేని రమేష్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణికి అందజేశారు. రమేష్ నామినేషన్ను 10 మంది కూటమి ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆకాంక్షించారు. భారత్ నెట్ ఉద్యమి కేంద్ర పథకం కింద సమృద్ధి గ్రామ ప్రాజెక్ట్ అమలులో భాగంగా గుంటూరు జిల్లా నారాకోడూరు గ్రామంలో సమృద్ధి కేంద్రం భవనాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పైలట్ ప్రాజెక్ట్.

0: ప్రాజెక్టుగా ఏర్పాటైన ఈ కేంద్రం ద్వారా గ్రామ ప్రజలకు పలు ప్రభుత్వ, వైద్య, డిజిటల్ సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలన్నారు. కేంద్రం ఒక్కటి, సేవలు అనేకం అనే నినాదంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ సూచించారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆయన ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో పయనించి ఎందరో నాయకులుగా ఎదిగారని, వారిలో తన తండ్రి రామ్ విలాష్ పాశ్వాన్ కూడా ఒకరని అన్నారు. ఏ దళితుడికి అన్యాయం జరగకుండా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎంఎస్ఎంఈ యూనిట్ల స్థాపనకు సుమారు 500 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. స్వర్ణాంధ్ర 2047 సాధనకు అందరూ భాగస్వాములు కావాలని పేర్కొంటూ,
1: ఎంఎస్ఎంఈలో ఎవరైనా ఇండస్ట్రీ పెడితే 1 కోటి రూపాయలు పెట్టుబడికి కనీసం 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే దశ ఉంటుంది. అందుకే ఈ రోజు ఎంఎస్ఎంఈ సెక్టర్ లో కూడా అనేక విధి విధానాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. బ్యాంకర్స్ చాలా సింప్లిఫైడ్ గా లోన్ సిస్టమ్ ఇస్తున్నారు, ఎంఎస్ఎంఈ పార్క్స్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే పాలసీస్ కూడా చాలా ఎంఎస్ఎంఈ ప్రోత్సహించేలాగా ఉంది. ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్ కూడా గత సంవత్సరంలో కూడా సుమారు 500 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకొక 500 కోట్లు కూడా ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కూడా ఇది ప్రభుత్వం కార్యాచరణ చేస్తుంది.
0: రైతుల సంక్షేమం అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం సారిక పంచాయతీ పరిధిలోని మునక్కాయల వలస గ్రామంలో ఈరోజు నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రైతులకు భూ హక్కుల భద్రత కల్పించడంలో పట్టాదారు పాస్ పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆమె తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో భూ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన యోగా మాసం కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో అమలు చేయడానికి అన్ని చర్యలు చేపట్టామని జిల్లా సంయుక్త కలెక్టర్ అహ్మద్ ఖాన్ చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేపటి నుండి ఈ నెల 21వ తేదీ వరకు జిల్లాలో ఉన్న సచివాలయాల పరిధిలో మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రజలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిఎస్సి నిర్వహణపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సూచించారు. భారత పారిశ్రామిక వాడల్లో తక్కువ కర్బన ఉద్గారాలు విడుదలయ్యే అల్యూమినియం పరిశ్రమని ఏర్పాటు చేయాలని రష్యా సంస్థను మంత్రి నారా లోకేష్ కోరారు. భారత్ నెట్ ఉద్యమి పథకం కింద గుంటూరు జిల్లాలో సమృద్ధి కేంద్రం భవనాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 6:20:45. ఈ టైం కృష్ణా తీరంకి వెల్కమ్ చెప్పేస్తూ ఏం మాట్లాడుకుందాం ఈరోజు? ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే ఈ తరం పిల్లల ఆటలు ఎలా ఉన్నాయి? అసలు గమనిస్తున్నారు మీరు? అంటే ఒకప్పుడు పిల్లలు ఆరు బయట చక్కగా హాయిగా బొంగరాలు, గోళీలు, గాలిపటాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా, అంటే చాలా అంటే చాలా ఆటలు ఉన్నాయి, అవన్నీ కూడా చక్కగా ఆడుకుంటూ కనిపించేవారు. బట్ ఇప్పుడు గల్లీల్లో క్రికెట్ ఆడడం తప్ప వేరే ఆటలు ఆడే పిల్లలు ఎక్కడైనా కనిపిస్తున్నారు మీకు? మొత్తం మారిపోయింది కదా. అంటే స్మార్ట్ ఫోన్ అనేది అందుబాటులోకి వచ్చాక పిల్లల ఆటల తీరుతనులన్నీ కూడా పూర్తిగా మారిపోయాయని చెప్పొచ్చు. అంటే స్మార్ట్ ఫోన్ అనేది ఎలా తయారైందంటే పిల్లలకి ఒక గేమింగ్ ప్లాట్ఫామ్ లో మారిపోయింది అనమాట. అంటే ఇక గేమ్స్ అంటే, అంటే ఏదైనా ఒక గేమ్స్, ఒక స్పోర్ట్ అంటే స్మార్ట్ ఫోనే చూస్తున్నారు. బయట ఆడే ఆటల్ని అసలు పూర్తిగా మర్చిపోయారు. మన దేశ జనాభాలో 19 ఏళ్ల లోపు పిల్లలు దాదాపు 40% వరకు ఉంటారనమాట. అంటే 40% పాపులేషన్ అంతా కూడా 19 ఇయర్స్ బిలో ఉంటారు. బట్ స్మార్ట్ ఫోన్స్లో పిల్లలు ఇష్టంగా ఆడుకుంటున్న ఆటల గురించి కొన్ని నెంబర్స్ చెప్తాను మీకు, షాకింగ్ అనిపిస్తే. ఆ విషయాలు మాట్లాడుకుందాం ఈరోజు. ఏ గేమ్స్ ఆడుతున్నారు, లేకపోతే ఎంతమంది ఆడుతున్నారు, వాళ్ళ రెవెన్యూ ఎంత, అంటే స్మార్ట్ ఫోన్ కంపెనీస్, ఐ మీన్ గేమింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, ఆ గేమింగ్ కంపెనీస్ రెవెన్యూ ఎంతవరకు పెరిగింది, ఏ ఇయర్ నుంచి పెరిగింది అనేది ఆ నెంబర్స్ మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బట్ ఈ సాంగ్ తర్వాత చెప్తాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

మిక్కీ జెమేయర్ అండ్ శివాణి పాడిన బ్యూటిఫుల్ సాంగ్ ని కంపోజ్ చేసింది మిక్కీ జెమేయర్ ఫ్రమ్ ద మూవీ ముకుందా నుంచి ప్లే చేశాను. సో పిల్లలు స్మార్ట్ ఫోన్ లో ఆడే ఆటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గేమింగ్ కంపెనీస్ కి కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి అన్నమాట. అంటే లాస్ట్ 10 ఇయర్స్ లో మన దేశంలో స్మార్ట్ ఫోన్ లో ఆటలాడే పిల్లల సంఖ్యతో పాటు గేమింగ్ ఇండస్ట్రీ ఆదాయం కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఆ పెరుగుదల అనేది ఏ స్థాయిలో ఉందో చెప్తాను మీకు.

2015లో చూసుకుంటే 2600 కోట్ల మంది గేమర్స్ ఉండేవాళ్ళంట. అండ్ 2016లో చూస్తే ఆ నెంబర్ 3200 పెరిగింది. అండ్ 2017లో 4300 పెరిగింది. అండ్ 2024 వరకు చూస్తే ఆ నెంబర్ అనేది 22000 పెరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గేమింగ్ ఇండస్ట్రీ ఆదాయం ఎన్ని కోట్లు పెరిగింది అనేది. అంటే దాని అర్థం ఏంటి, మన పిల్లలు అంతకంతకు గేమింగ్కి అది కూడా స్మార్ట్ ఫోన్లో ఎడిక్ట్ అయిపోయారని చెప్పి. ఇంకా మాట్లాడుకుందాం, ఇంకా నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ అన్ని వింటే డెఫినెట్గా షాక్ అవుతారు. బట్ ఈ బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హరిహరన్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ గోవిందుడు అందరివాడేల నుంచి ప్లే చేసినవండి. సాంగ్ ని కంపోజ్ చేసింది యువన్ శంకర్ రాజా. సో డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడే పర్సంటేజ్ ఆఫ్ అంటే పిల్లల పర్సంటేజ్ ఎంతమంది ఉన్నారో చెప్తాను నేను. శాండ్ బాక్స్ క్రియేటివ్ గేమ్స్ ఉంటాయి కదా, ఆ టైప్ ఆడే పిల్లలు 15% ఉన్నారంట. అలాగే స్పోర్ట్స్ గేమ్స్ ఆడేవాళ్ళు 10% ఉంటే, పజిల్ గేమ్స్ ఆడేవాళ్ళు 8% ఉన్నారంట. అలాగే రేసింగ్ గేమ్స్ ఉంటాయి కదా, అవి ఆడేవాళ్ళు 7% ఉంటే, స్ట్రాటజీ గేమ్స్ ఆడేవాళ్ళు ఇంకొక 7% ఉన్నారు. అండ్ బ్యాటిల్ రాయల్ గేమ్స్ లైక్ మీరు చూసే ఉంటారు, ఇంతకుముందు పబ్జి చాలా ఫేమస్, సో అలాంటి గేమ్స్ ఆడేవాళ్ళు 28% ఉన్నారంట. జస్ట్ క్యాజువల్ గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటారు కదా, చిన్న చిన్న గేమ్స్ ఆడేవాళ్ళు, అవి వాళ్ళు 25% ఉన్నారండి. అంటే అర్థం చేసుకోండి, 19 ఇయర్స్ లోపు పిల్లలు క్యాజువల్ గేమ్స్ ఆడేవాళ్ళు 25% ఉంటే, బ్యాటిల్ అంటే రాయల్ గేమ్స్ ఇట్లాంటి పబ్జీ లాంటి గేమ్స్ ఆడేవాళ్ళు 28% ఉన్నారంట. దీన్ని బట్టి ఎంత ఎడిక్ట్ అయ్యారో అర్థం చేసుకోండి. సో 2015లో వారానికి ఎన్ని గంటలు ఆడేవాళ్ళు అండ్ ఇప్పుడు ఎన్ని గంటలు అయ్యింది అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్పి బాల సుబ్రహ్మణ్యం పాడిన బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ గ్రీక్ వీరుడు నుంచి ప్లే చేసిన సాంగ్ ని కంపోజ్ చేసింది ఎస్ఎస్ ధమన్. అండ్ మనమున్నాం కృష్ణా తీరంలో, మాట్లాడుకుంటున్నాం పిల్లలు ఇప్పుడు ఆడే ఆటల గురించి. అండ్ ఒకప్పుడు ఏం ఆటలాడేవాళ్ళు మనందరికీ తెలుసు. సో దేశంలో స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన కొత్తల్లో పిల్లలు వీటిలోని ఆటలతో వారానికి 3 నుంచి 4 గంటల వరకు మాత్రమే గడిపేవాళ్ళు. మరి ఇప్పుడు అంటే యావరేజ్ గా చూసుకుంటే సపోజ్ 2015 నాటి చూస్తే 3 to 4 hours ఉండేది స్మార్ట్ ఫోన్ లో గేమ్స్ ఆడడం అనేది వీక్లీ అనమాట. అండ్ అది 2016 కి 1 గంట పెరిగింది 4 నుంచి 5 గంటల వరకు. అలా అలా అలా అలా ఇంక్రీజ్ అవుతూ 2021 కి 9 నుంచి 11 గంటలు, అండ్ 2022 కి 10 to 12 hours, అండ్ 2023 10 to 13 hours, అండ్ 2024 11 to 14 hours వరకు వెళ్ళింది. అండ్ ఇప్పుడు చూస్తే స్మార్ట్ ఫోన్స్ మరింతగా పెరిగిపోయాయి. సో యావరేజ్ గా ఇప్పుడు ప్రెసెంట్ మన పిల్లలందరూ కూడా అంటే వారానికి సగటున 14 hours పాటు మొబైల్ గేమ్స్ తో గడుపుతున్నట్లు రీసెంట్ గా జరిగిన ఒక సర్వేలో తెలిసిందనమాట. నిజంగా అంటే ఇలాంటి విషయాలు వింటూ ఉంటే చాలా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు 90s kids ఎట్లాంటి ఆటలాడారు, ఎన్ని ఆటలాడారు, ఎన్ని దెబ్బలు తగిలించుకున్నారు. అలా అని చెప్పి ఇప్పుడు పిల్లలందరూ కూడా దెబ్బలు తగిలించుకోవాలని కాదు, ఇన్ కేస్ తగిలినా సరే మంచిదే, వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తాయి. బయట ఆడుతూ ఉంటే, నలుగురితో తిరుగుతూ ఉంటే అసలు ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఆ ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ కదా. అంతసేపు ఇంట్లో కూర్చోబెట్టి ఆ టీవీలు ఫోన్లు ఇచ్చేసి అందులో ఏమంటారు ఆ రైమ్స్ కానీ లేకపోతే ఆ కార్టూన్స్ కానీ ఏదైతే ఉన్నాయో యానిమేటెడ్ వీడియోస్ కానీ అవి చూస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా బ్రెయిన్ ఏం పెరుగుతుంది చెప్పండి. బాడీ ఏం అలసిపోతుంది, బ్రెయిన్ ఏం డెవలప్ అవుతుంది, ఏ రకంగా చూసినా అది నెగిటివ్ అన్నమాట.

కాబట్టి ఎవరైనా వింటున్న పేరెంట్స్ ఉంటే డెఫినెట్ గా మీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరీ అంటే బయటికి పంపించి ఆడించాలా అన్న సందిగ్ధావస్థలో ఉంటే అవన్నీ పక్కన పెట్టి డెఫినెట్ గా పంపించండి, నలుగురు పిల్లలతో ఆడించండి. సో అది చాలా చాలా మంచిది అన్నమాట, వాళ్ళ బ్రెయిన్ కి గానీ వాళ్ళ బాడీకి గానీ చాలా చాలా మంచిది. అండ్ 6:51:28 స్టూడియోలో టైం, ఒక లవ్లీ సాంగ్ తో బై బై చెప్పేద్దాం కృష్ణా తీరంకి మాత్రమే. అండ్ ఎగ్జాక్ట్ గా 7:00 మళ్ళీ కలుద్దాం న్యూస్ తర్వాత. మనసును మనసేలో వింటూ స్టే ట్యూన్డ్.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. రాష్ట ప్రభుత్వం అమరావతిలోని హైకోర్టు శాశ్వత భవన అభివృద్ది పనులకు 547 కోట్ల రూపాయలను, మరో 94 కోట్ల 90 లక్షల రూపాయలను అదనపు పనులు చేపట్టేందుకు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓటరు జాబితా ప్రత్యేక సవరణను పారదర్శకంగా నిర్వహించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గణియ తెలిపారు. ఆమె కలెక్టరేట్లో ఆళ్లగడ్డ నియోజకవర్గ సిబ్బందికి ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణపై శిక్షణను ఈ రోజు నిర్వహించారు. కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ విశ్వభారతి ఎడ్యుకేషనల్ సొసైటీలో అగ్ని ప్రమాద నివారణ ప్రథమ చికిత్సపై 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా అగ్నిమాపక అధికారి ఆంజనేయులు ఈ రోజు ప్రారంభించారు. 40 మందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. చిత్తూరులో ఈ రోజు నిర్వహించిన సురక్షిత చిత్తూరు, మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే బాల్య వివాహాలు, మహిళలపై నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగం, రోడ్డు ప్రమాదాల వంటి సామాజిక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. యోగానదిలో భాగంగా శ్రీశైల దేవస్థానంలో ఒంగోలుకు చెందిన ప్రముఖ యోగా గురువు యోగాచార్య గంధవళ్ళ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన జరిగే ప్రత్యేక యోగా కార్యక్రమం నిమిత్తం ముందస్తు యోగా శిక్షణ కార్యక్రమాలను ఈరోజు రేపు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ సమావేశం ఈరోజు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అధ్యక్షతన నిర్వహించారు. ఎగుమతులను బలోపేతం చేసే దిశగా తలసరి ఆదాయం పెంచే విధంగా సమగ్ర ఎగుమతుల కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమంపై ముందస్తు సన్నాహక సమావేశం ఈ రోజు నిర్వహించారు. రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లాలో నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమంలో సుమారు 500 మంది వైద్యులు పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.

0: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారత ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:04:55 మరికొద్ది సేపట్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్న తరుణంలో భారత ఆర్థిక పెరుగుదలను ఏ విధంగా కొనసాగించాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి సభ్యులతో చర్చించారు. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక మన దేశంలో ఆరోగ్య రంగంలో వచ్చిన పరివర్తన ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలియజేశారు. వంట నూనెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్యాకేజింగ్ నిబంధనలు ప్రకటించింది. భారత అండర్18 పురుషుల హాకీ జట్టు 3వ సారి ఏషియా కప్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులతో ఒక సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్త స్థిరతల మధ్య భారత ఆర్థిక వృత్తిని మరింతగా పెంపొందించడానికి తీసుకోవాల్సిన వివిధ చర్యలు ఆలోచనలపై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలితో చర్చించారు. జీవన సౌలభ్యాన్ని వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన వివిధ సంస్కరణలపై కూడా

స్థాయి సమావేశంలో చర్చ జరిగింది. పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలు భారత్ ప్రపంచంపై చూపే ప్రభావం గురించి కూడా సభ్యులు తమ అంచనాను ఈ సందర్భంగా వివరించారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS6 ఫలితాలపై కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ మాజీ అధ్యకుడు జేపీ నడ్డా ఈరోజు తిప్పికొట్టారు. ప్రజారోగ్యం అనేది రాజకీయ వాదోపవాదాలకు వాడుకునేంత చిన్న విషయం కాదని నడ్డా సోషల్ మీడియాలో అన్నారు. కేవలం తమకు నచ్చిన విషయాలను మాత్రమే చదవడం రాజకీయాలకు పనికొస్తుందేమో కానీ వాస్తవాలు మాత్రమే దేశానికి ఉపయోగపడతాయని ఆరోగ్య మంత్రి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో వచ్చిన గణనీయమైన మార్పులను NFHS6 గణాంకాలు ప్రతిఫలిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. NFHS3తో NFHS6 డేటాతో పోలుస్తూ గర్భధారణ మొదటి త్రైమాసికంలోనే ఫస్ట్ ట్రైమెస్టర్లో జరిగే యాంటీనాటల్ రిజిస్ట్రేషన్ల శాతం 43.9% నుంచి 76.2% పెరిగిందని నడ్డా చెప్పారు. అలాగే ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలు ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 38.7% నుంచి 90.6% పెరిగాయని, శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది సమక్షంలో జరిగే ప్రసవాలు అదే కాలంలో 46.6% నుంచి 91.3% పెరిగాయని నడ్డా చెప్పారు. ఇవి కేవలం అంకెలు మాత్రమే కావని, లక్షలాది మంది తల్లులకు సరైన సమయంలో అందుతున్న వైద్య సంరక్షణకు, సురక్షితమైన ప్రసవాలకు, మెరుగైన ఆరోగ్య ఫలితాలకు ఇవి నిదర్శనాలని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. సంపూర్ణ రోగ నిరోధకత పరిధి 87.1% పెరిగిందని, అలాగే ఆరోగ్య బీమా రక్షణ 4.9% నుంచి 60.2% భారీగా పెరిగిందని నడ్డా తెలియజేశారు. ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, పారిశుద్ధ్యం, చివరి వ్యక్తి వరకు సేవలను అందించడంపై నిరంతరాయంగా చేసిన పెట్టుబడుల వల్లే ఈ ప్రగతి సాధ్యమైందని ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. NFHS6 డేటా మాత్రం మెరుగైన వైద్య సదుపాయాలు, బలమైన మాతా శిశు సంరక్షణ సేవలు, విస్తృతమైన సామాజిక రక్షణ కీలక సూచీల్లో స్పష్టమైన ప్రగతితో ఒక భిన్నమైన వాస్తవాన్ని చూపుతోందని నడ్డా పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీ అభ్యర్థులు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుక్, రజనీష్ అగర్వాల్ ఈరోజు రాజ్యసభ ఎన్నికలకు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. భోపాల్ అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారికి వారు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, బీజేపీ రాష్ట అధ్యకుడు హేమంత్ ఖండేల్వాల్, మంత్రి కైలాష్ విజయవర్గీయ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా మందస్సార్ మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ బరిలోకి దించింది. మధ్యప్రదేశ్ నుంచి ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 8వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. యువత దేశానికి అతిపెద్ద బలమని, 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో వారు అగ్రగామి పాత్ర పోషిస్తారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన యూత్ ఫర్ వికసిత్ భారత్ మై భారత్ యూత్ కన్వెన్షన్ ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, యువత తమ ఆకాంక్షలను, ఆలోచనలను పంచుకోవడానికి, దేశ నిర్మాణంలో వారి స్వచ్ఛంద సేవాభావాన్ని చాటడానికి ఒక వేదికగా మై భారత్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేశారని పేర్కొన్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. చట్టపరమైన కొలతలు, లీగల్ మెట్రాలజీ నిబంధనల ప్రకారం వంట నూనెల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రామాణికమైన కొత్త ప్యాకింగ్ సైజులు ప్రవేశపెట్టింది. సవరించిన నిబంధనల ప్రకారం పామాయిల్, పామోలిన్, సోయాబీన్ నూనె, సన్ఫ్లవర్ నూనె, ఆవ నూనె, వేరుశెనగ నూనె, నువ్వుల నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, పత్తి గింజల నూనె, మొక్కజొన్న నూనెలతో సహా ప్రధాన వంట నూనెలన్నిటికీ ప్రామాణికమైన ప్యాక్ పరిమాణాలు నిర్ణయించినట్లు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 200 గ్రాములు, 500 గ్రాములు, 1 నుంచి 5 కిలోగ్రాములు, 15 కిలోగ్రాములు, 20 కిలోగ్రాములుగా ప్యాక్ పరిమాణాలను ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ సాయంత్రం న్యూఢిల్లీలో నేపాల్ విదేశాంగ మంత్రి శిషిర్ ఖనాల్తో చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై చర్చిస్తాయని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు

0: కనెక్టివిటీ, ఇంధనం ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగుతాయి. మరోవైపు నేపాల్ విదేశాంగ మంత్రి పర్యటన భారత నేపాల్ దేశాల మధ్య ఉన్న ప్రత్యేక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలియజేశారు.
1: With Nepal, we have an expansive agenda from development cooperation to people ties to trade and investment. So all these ties together will be discussed when the two foreign ministers meet. But on our side, we are keen to further strengthen this multifaceted partnership that we have with Nepal.
0: తమ దేశంతో పాటు కువైట్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణులను డ్రోన్లను ప్రయోగించిందని, అయితే వాటిని మధ్యలోనే అడ్డుకున్నానని బహ్రెయిన్ తెలియజేసింది. ఈ దాడులను బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. గల్ఫ్ పొరుగు దేశాలపై దాడులను వెంటనే నిలిపివేయాలని ఇరాన్ను కోరింది. ఈ దాడులు తీవ్రమైన ఉద్రిక్తతలకు దారితీసే చర్యలని, తమ దేశ సార్వభౌమాధికారాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అభివర్ణించింది. హోర్ముజ్ జలసంధి గల్ఫ్ అరబ్ మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు డ్రోన్లను తాము అడ్డుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించిన కొన్ని గంటలకే బహ్రెయిన్, కువైట్ ఈ ప్రకటన చేశాయి. పంజాబ్లో ఈ ఉదయం ఫిరోజ్పూర్ ఫజిల్కా రహదారిపై ఒక వాహనం ట్రక్కును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో కనీసం 8 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని, మరణించిన తమ బంధువు అస్థికలను బ్యాస్ నదిలో నిమజ్జనం చేయడానికి బ్యాస్ వెడుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలియజేశారు. ప్రమాదం తీవ్రతకు పలువురు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఫిరోజ్పూర్లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి చెరు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రధానమంత్రి ప్రకటించారు. భారత పురుషుల జట్టు అండర్18 హాకీ ఏషియాకప్ను 3వ సారి కైవసం చేసుకుంది. ఈరోజు కకామిగహారాలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో జపాన్ 4-1 తేడాతో భారత్ ఓడించింది. భారత్ తరఫున ఆశిష్ పూర్తి హ్యాట్రిక్ గోల్స్తో రాణించగా కెప్టెన్ కేతన్ కుష్వాహా విజేత జట్టు తరఫున మరొక గోల్ సాధించారు. అంతకుముందు జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియాను 3-0 ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. న్యూ చండీగఢ్లో జరుగుతున్న మ్యాచ్లో కేఎల్ రాహుల్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీలతో ఆతిథ్య జట్టును బలమైన స్థితిలో నిలిపారు. సాయి సుదర్శన్ కూడా 81 పరుగులు చేసి త్రుటిలో తన తొలి టెస్ట్ సెంచరీని చేజార్చుకోగా రిషబ్ పంత్ వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాటౌట్గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ సలీం 2 వికెట్లు తీసుకున్నారు. జియాపూర్ 1 వికెట్ తీసుకున్నారు. విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్న తరుణంలో భారత్ ఆర్థిక పెరుగుదలను ఏ విధంగా కొనసాగించాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన ఆర్థిక సలహా మండలి సభ్యులతో చర్చించారు. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక మన దేశంలో ఆరోగ్య రంగంలో వచ్చిన పరివర్తనను ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలియజేశారు. వంట నూనెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రామాణికమైన ప్యాకేజింగ్ నిబంధనలను ప్రకటించింది. భారత్ అండర్18 పురుషుల హాకీ జట్టు 3వ సారి జపాన్ నుంచి ఏషియా కప్ గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారత ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:15:40. అండ్ ఈ టైం వెల్కమ్ చెప్పేద్దాం మనసును మనసేకి. సో నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, ఫిలిం క్వశ్చన్స్, అలాగే మనసుకు రిలేటెడ్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతాను. అన్ని దాచిపెట్టాను, అవన్నీ అడుగుతాను. ఆన్సర్స్ తెలిస్తే 0862-438-1484 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. సో ఫస్ట్ అయితే ఎప్పట్లో నుంచి చాలా సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాను అని అనుకుంటున్నాను, చూద్దాం మరి ఎంతమంది ఆన్సర్ చేస్తారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి తెలిస్తే 0866 24 888 14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి తెలిస్తే 0866 24 888 14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

శేఖర్ చంద్ర కంపోజ్ చేసి యాసినిజర్ పడిన సూపర్ సాంగ్ విన్నారు. ఫ్రమ్ ద మూవీ 118 నుంచి ప్లే చేశాను. అండ్ 7:20:15 స్టూడియోలో టైం. మనమున్న మనసును మనసులో నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఫస్ట్ ఈజీ క్వశ్చన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. వెల్కమ్ అని అంటూ ఎలా ఉన్నావు మిర్యాలగూడ నుంచి, హలో కిషోర్ బాబు అని అంటూ చిన్నమ్మాయి గారు, థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ అలాగే ఎంఎస్ దుర్గారావు గారు ఆటల గురించి బాగా చెప్పారు అని అంటూ, ఇప్పటి వాళ్ళని చూస్తుంటే జాలేస్తుంది, వాళ్ళకు టైం లేదు, ఖాళీ స్థలాలు లేవు. ఎగ్జాక్ట్లీ ఇందాక టాపిక్ గురించి చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే రేడియో మిత్రులకు శుభదినం అని అంటూ రైట్ ఆన్సర్ కోట శ్రీమన్నారాయణమూర్తి, కోట సుజాత అండ్ ఫ్యామిలీ మెంబర్స్, భవానీపురం విజయవాడ నుంచి థ్యాంక్ యూ. అండ్ రైట్ ఆన్సర్ అండ్ కనకారావు గారు పడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ స్వయంవరం అంట కాదు కదా, రైటర్గా కాదు డైరెక్టర్గా గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి పంపించారు. అండ్ కానూరు నుంచి దాతారావు గారు, గుడ్ ఈవినింగ్ డబుల్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అని అంటూ రైట్ ఆన్సర్ అండ్ థ్యాంక్ యూ. అండ్ పాలెం పోలయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ హాయ్ ఎలా ఉన్నారు అని అంటూ అమూల్య రైట్ ఆన్సర్. అమూల్య నేను చాలా బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు. అండ్ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు, దామర్ల పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ నేనే అడిగానా రీసెంట్గా కాదులే, నాకు తెలిసి కొన్ని, అంటే ఐ మీన్ నాకు తెలిసి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుందేమో అనుకున్నాను, నాకు కూడా గుర్తొచ్చింది అడిగేటప్పుడు. బట్ ఊరినే ఫస్ట్ క్వశ్చన్ ఎలాగైనా ఈజీ క్వశ్చన్ అడగాలి కదా, మనం ఇంటరాక్ట్ అవ్వాలి కదా. అండ్ హాయ్ కిషోర్ గారు, గుడ్ ఈవినింగ్ అని అంటూ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మీకు కూడా. అండ్ మూవీ నేమ్ అని అంటూ అలేఖ్య ఫ్రమ్ నూతక్కి నుంచి పంపించారు. సో నూతక్కి అనగానే బిర్యానీ ఫేమస్ అనమాట, మేము చాలాసార్లు వచ్చాం అక్కడికి. అండ్ దస్తగిరి సంజయ్ ఫ్రమ్ ప్రొద్దుగూడ నుంచి రైట్ ఆన్సర్. అలాగే నమస్కారం, గుడ్ ఈవినింగ్ కిషోర్ గారు ఎలా ఉన్నారు అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మొహమ్మద్ జనిదిన్, స్నేహబాను జనిదిన్, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ కడప నుంచి వినయ్ రైట్ ఆన్సర్. అలాగే నేను బాగున్నాను థ్యాంక్ యూ అని అంటూ అమూల్య, సూపర్. అండ్ గుడ్ ఈవినింగ్ కిషోర్ సార్ అని అంటూ రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, సూపర్ వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ హాయ్ అంటూ గద్దే హసిత, హసితానా, ఓకే, జమలాపురం నుంచి పంపించారు హాయ్. అండ్ ఆన్సర్ కూడా పంపించుంటే బాగుండేది హసిత, మీ పేరు చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి రైట్ ఆన్సర్. అలాగే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్ సార్ అని అంటూ, వెరీ గుడ్ ఈవినింగ్ మీకు కూడా రైట్ ఆన్సర్. అలాగే ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు రైట్ ఆన్సర్. అండ్ జాయ్ అగస్టిన్ దర్శకత్వం వహించారంట, ఎవరైనా ఎందుకు దర్శకత్వం వహించారు, ఎక్కడ ఏ మూవీ. సో నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అది కాదు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అని అంటూ ఉమ్మేడ నుంచి మమ జనిదిన్, స్నేహబాను జనిదిన్ రైట్ ఆన్సర్. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ మూవీస్లో ఇది కూడా ఒకటి. సో నువ్వే నువ్వే అనమాట, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు నిజంగా, చాలా చాలా బాగుంటుంది సినిమా, చక్కగా అలా వెళ్ళిపోద్ది ప్లెజెంట్గా. ఆ కామెడీ కానీ, ఆ లవ్ స్టోరీ కానీ, ఆ సాంగ్స్ కానీ సూపర్గా ఉంటుంది సినిమా. అండ్ 7:22:58 స్టూడియోలో టైం, మనమున్నాం మనసును మనసేలో. అండ్ ఇంకొక మెసేజ్ వచ్చింది, నవీన్ కడప నుంచి పంపించారు, క్రిష్ నవీన్ పంపించారు, నువ్వే నువ్వే అంటూ రైట్ ఆన్సర్. అండ్ మీరు నూతక్కి వస్తే మా ఆత్మకూరు కనిపిస్తుంది కదా అని అంటూ ఆశేష్ గారు. సో అవునా, ఈసారి వచ్చినప్పుడు డెఫినెట్గా చూడడానికి ట్రై చేస్తాను, డెఫినెట్గా సెర్చ్ చేస్తాను. మన వాళ్ళందరి ఊరు పేర్లలో కూడా కొన్ని, అంటే నాకు కొన్ని ఎక్కడ టచ్ అయినాయి అంటే, ఎక్కడ కలిసినాయి అంటే, నేను ఎప్పుడు చూశానంటే ఆ పేర్లన్నీ కూడా, నేను మన పేరు మర్చిపోయాను యాక్చువల్గా నేను. సో మోపిదేవి, మోపిదేవి టెంపుల్కి వెళ్ళేటప్పుడు, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు, నేను కట్టమంచి వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని ఊర్ల పేర్లు లైక్ ఉన్నాయి, మర్చిపోయిన పేర్లు యాక్చువల్గా, ఆ పేర్లు మన వాళ్ళ పేర్లన్నీ కూడా, ఊరు పేర్లన్నీ కూడా ఆ జర్నీలో నాకు చాలా వరకు టచ్ అయినాయి అన్నమాట. నెక్స్ట్ మెసేజ్, కిషోర్ గారు మీ షోతో మారిపోతారు, మా మనసుని దోచే చోర్ అంట. ఎవరు పంపించారో థ్యాంక్ యూ సో మచ్, అండ్ మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది. ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్రెడ్. ఇందాక ఎలాగో మనం ఆటల గురించి చెప్పుకున్నాం కదా, కృష్ణా తీరంలో నేను, అంటే ఈ రోజుల్లో పిల్లలు ఏ ఆటలు ఆడుతున్నారని చెప్పి చెప్పాను. లైక్ అంటే మొబైల్స్లోనే గేమ్స్ ఆడుతున్నారు అందరూ కూడా, బయట ఫిజికల్ యాక్టివిటీస్ ఏం లేవు వాళ్ళకి. సో మనం, అంటే ఐ మీన్ మీరు చిన్నప్పుడు బాగా ఆడిన ఆటల్లో ఏదైనా ఒకటి కానీ రెండు ఆటలు చెప్పండి నాకు. ఇష్టమైన ఆటలైనా పర్వాలేదు, లేదా మీరు ఎక్కువ ఆడిన ఆటలైనా పర్వాలేదు, ఏదైనా సరే ఒక రెండు ఆటల గురించి చెప్పండి నాకు. మీకు బాగా నచ్చిన ఆటలైనా చెప్పండి, లేదా మీరు బాగా ఆడిన ఆటలైనా చెప్పండి, ఏదైనా రెండు ఆటలు. 08662438148 నంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి.

శ్రీరామ్ బాడీ అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మంచి రోజులు వచ్చే నుంచి ప్లే చేశారు. అండ్ 7:28 దాటి 24 సెకండ్స్ స్టూడియోలో టైం. మనమున్న మనసును మనసేలో నేను ఒక క్వశ్చన్ అడిగాను, మీరు చిన్నప్పుడు బాగా ఆడిన ఆటలు లేదా మీకు బాగా నచ్చిన ఆటలు ఏమైనా రెండు చెప్పండి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చూద్దాం మరి ఎవరెవరు ఏ ఆటలు పంపిస్తారు. కనకారావు గారు పెడల నుంచి క్రికెట్ కబడ్డీ బాగా ఆడారంట, అండ్ చైల్డ్గా ఉన్నప్పుడు మేడం హౌస్లో షటిల్ ఆడారంట కడప నుంచి వినయ్ పంపించారు. అలాగే గోళీలాట ఆడారంట, బొంగరాల ఆటలు ఇంకా చాలా ఉన్నాయి, మేము అడిగిన గేమ్స్ లేవండి. ఓకే, మేము ఆడని గేమ్స్ లేవా? ఫ్రమ్ దస్తగిరి సంధ్య. సూపర్, నిజమే కదా, చిన్నప్పుడు అంటే సూపర్ గేమ్స్ ఉండేవి. అండ్ కబడ్డీ ఆడారంట నేతాజీ గారు, ఫ్రమ్ సత్యవేడు తిరుపతి డిస్టిక్ నుంచి పంపించారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు, రింగ్ బాల్ ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది నాకు, ఖోఖో కూడా ఆడారంట. సూపర్. అండ్ అలాగే ఖోఖో కబడ్డీ బ్యాడ్మింటన్ ఆడారంట పాలంపోలయ్య గారు ఆలగడ్డ నుంచి. గుడ్ ఈవినింగ్ కోణార్క్ ఎక్స్ప్రెస్ అన్నట్టు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే గుడ్ ఈవినింగ్ క్రికెట్ ఆడారంట అండ్ కబడ్డీ అంట శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్రమ్ మధుర నుంచి. సూపర్. అలాగే 7 టైల్స్ అంటే ఏడు పెంకులు ఆట కొంపతీసి నాగపూజిత జమలాపురం నుంచి పంపించారు. అండ్ కబడ్డీ ఖోఖో కూడా ఆడారంట. అండ్ కిషోర్ గారు, చిన్నప్పుడు గిల్లిదండ ఎక్కువ ఆడేవాళ్ళం, అలాగే జారుడు బండ పై నుంచి జారుతూ ఉండేవాళ్ళం. ఈ ప్రశ్న అడగడం వల్ల చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి, చాలా మంచి ప్రశ్న అడిగారు అని అంటూ. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జనిదిన స్నేహభావం జరిగింది, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేను గిల్లి ఈ ఏదైతే ఫస్ట్ చెప్పారో అది నేను విన్నాను, కానీ అది ఎలా ఉంటుందో నాకు నిజంగా తెలియదు. మేబీ అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు, ఐ మీన్ కొన్ని కొన్ని ఏరియాస్లో కొన్ని కొన్ని పేర్లతో ఫేమస్ అవుతూ ఉంటాయి కొన్ని ఆటలు. అయితే ఆట ఒకటే, పేర్లు మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి, మేబీ తెలుసేపు మరి. నేను కిషోర్ గారు, నమస్తే అండి, నేను కర్రాబిళ్ళ ఆడానండి, తర్వాత వాలీబాల్ కూడా ఆడానండి. కాదండి, నా మ్యారేజ్ కాకముందు కిషోర్ గారు, ఈసారి నూతకు వస్తే మా షాప్కి రండి అని అంటూ డెఫినెట్గా వస్తాను. ఎవరు, చిన్నమస్తానరావు గారు పెద్దమస్తానరావు గారు పంపించారు మంగళగిరి నుంచి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే హ్యాపీ మా ఊర్లోదే, ఆహా ఓకే ఓకే, గుడ్ ఈవినింగ్ అనండి. గోడుబిళ్ళ ఆడారంట ఆత్మకూరు నుంచి ఆశీష్ గారు, డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ ఇంకెవరు పంపించారు, ఈ క్వశ్చన్ అడుగుతానని నేను అడుగుతానని ఎక్స్పెక్ట్ చేశాను అని అంటూ ఖోఖో అండ్ హైడెన్సీగా ఆడారంట అమూల్య. సో ఎలా ఎక్స్పెక్ట్ చేసావు నువ్వు? అలాగే కిషోర్ గారు, నేను ఎక్కువగా కబడ్డీ అండ్ కోలాటం ఆడేవాడిని అని అంటూ హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి. సూపర్. అండ్ అలాగే అలకే అండ్ తేజ ఫ్రమ్ నూతక్కి నుంచి బాల్ బ్యాడ్మింటన్ అండ్ వైకుంఠపాళి ఆడేవారంట. వైకుంఠపాళి కూడా సూపర్ అబ్బా, అసలు చిన్నప్పుడు వైకుంఠపాళి భలే ఉండేది. నేను కూడా మా అమ్మమ్మ గారిని బాగా గుర్తు, కృష్ణార్జున యుద్ధం అనుకుంటా, ఎగ్జాక్ట్ గుర్తులేదు, బాలకృష్ణ గారి సినిమా. సో బాగా చిన్నప్పుడు అది, ఆ సినిమాకి వెళ్ళినప్పుడు భీమవరంలో, అది కూడా మా అమ్మమ్మ గారు ఊరు భీమవరం దగ్గరలో ఉండేది, ఆ సినిమాకి వెళ్ళినప్పుడు ఒక షాప్లో నాకు వైకుంఠపాళి కనిపించింది. నాకు అది కొంటావా లేదా కొని తీరాల్సిందే అని చెప్పి పట్టుబట్టి కూర్చొని మరి దాన్ని కొనిపించుకుని, దాని కాయిన్స్ కొనిపించుకుని ఒక బాక్స్లో వచ్చేది చిన్నప్పుడు. దానిలోనే ఆ ఏదైతే రెడ్ బ్లూ కాయిన్స్ ఉండేవో దాంతోపాటు ఆ డై ఏదైతే ఉండేదో అది కూడా ఉండేది. సో అన్నీ కొనిపించుకుని ఇంటికెళ్ళి ఆడాను నేను. సో అమ్మమ్మ గారిని అలా ఇబ్బంది పెట్టాను అనమాట. నిజం అంటే ఏమాట కామాట అంటే అమ్మమ్మ గారితోనే మనకి చనువు ప్రేమ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి, అవునా కదా? సూపర్. నాకు కూడా మెమరీస్ గుర్తొస్తున్నాయి. అలాగే కానూరు నుంచి తాతారావు గారు, జవాబు నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎక్కువగా గోళీలాట్లు బొంగరాలు ఆటలు ఆడేవాడిని, నిక్కరికి 2 జోబులు ఉండేవి, 2 జోబుల్లో గోళీలు గెలిచేవాడిని అంట. సూపర్ తాతారావు గారు. అలాగే హైడెన్సీకి ఆడారంట పద్మావతి గారు జమలాపురం నుంచి. అండ్ నార్కర్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత క్రికెట్ అష్టజమ్మ ఆడారంట. అండ్ బడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు గోళీలాట ఒంగుడుదు కూడా ఆడారంట. సూపర్. అలాగే కోతి కొమ్మాట అంటూ గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు, గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి పంపించారు. సూపర్. అలాగే ఏడు పెంకులాట లూడో ఖోఖో ఆటలు ఎక్కువగా ఆడాను అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. సూపర్. అలాగే ఎలా అంటే కృష్ణా తీరంలో గేమ్స్ గురించి చెప్తారుగా, సో అలా ఎక్స్పెక్ట్ చెప్పారుగా, అలా ఎక్స్పెక్ట్ చేశానంట అమూల్య. సూపర్. అండ్ కరాటే అదేంటో మనకు అర్థం అలా, గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి పంపించారు. ఎనీవే, ఇవి నాకు వచ్చిన ఎస్ఎంఎస్లు అయితే థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు, అండ్ నాకు కూడా కొన్ని మెమరీస్ గుర్తొచ్చాయి. అప్పుడే బాగుండేదబ్బా నిజంగా, చిన్నప్పుడే మనం ఏదైతే స్కూల్ లైఫ్ ఎంజాయ్ చేస్తామో, ఐ మీన్ స్కూల్ లైఫ్లో ఉంటామో, స్కూల్ లైఫ్ ఏదైతే ఉంటుందో అదే చాలా చాలా బాగుంటుంది యాక్చువల్గా. అప్పుడేంటంటే ఇప్పుడు స్కూల్ చదివే వాళ్ళందరికీ కూడా బా స్కూల్ ఎప్పుడైపోతుంది, కాలేజ్కి ఎప్పుడు వెళ్తాం, ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం అనేది అనిపిస్తుంది, కానీ స్కూల్ లైఫే చాలా చాలా బాగుంటుంది. అండ్ దుహిత
పంపించారు కబడ్డీ, జమలాపురం నుంచి పంపించారు కబడ్డీ ఆడేవాళ్ళంట. సో అది సంగతి. సో చెప్పాను కదా చిన్నప్పుడే బాగుండేది, అమ్మమ్మ గారు ఊరెళ్ళి చక్కగా హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ రాగానే నిజంగా నైట్ నిద్రపట్టేది కాదు నాకు కూడా. రేపు ఊరు వెళ్తున్నాం అమ్మమ్మ గారు ఊరు అంటే ముందు రోజు నైట్ అస్సలు నిద్రపట్టేది కాదు. అటు ఇటు దొర్లుతూ ఎప్పుడు పొద్దున అవుతుందా, తెల్లవారుజామున అవ్వగానే అమ్మ ఎప్పుడు నిద్ర లేపుతుందా, ఆ ట్రైన్ ఎప్పుడు ఎక్కుతామా, ఎప్పుడు ఆ ఊర్లో దిగుతామా, ఎప్పుడు అమ్మమ్మ దగ్గరికి వెళ్తామా, ఇంత ఉండేదన్నమాట. ఏదైనా అమ్మమ్మ ప్రేమ, అమ్మమ్మ ప్రేమే కదా. 7:33:25 స్టూడియోల టైం, మనమున్న మనస్సును మనసేలో. నేనైతే క్వశ్చన్స్ అడుగుతున్నాను, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి అడుగుతాను. సో ఒక్కసారి మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళి అలా వద్దాం. ఏంటంటే శర్వానంద్ అండ్ సందీప్ కిషన్ వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా ఏంటి తెలిస్తే 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. శర్వానంద్ అండ్ సందీప్ కిషన్ వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా ఏంటి? బ్యూటిఫుల్ మూవీ, యాక్చువల్గా మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండ్ డైలాగ్స్ అలాగే ఎమోషనల్ డ్రివెన్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ మూవీ. అండ్ ఈ మూవీ ఏంటో తెలిస్తే 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ కిషోర్ గారు మా మెసేజ్ కనిపించలేదా అంట. ఎవరు? నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు. కనిపించలేదు కాబట్టే నేను చదవలేదు, కనిపిస్తే డెఫినెట్గా చదువుతాను, అందులో ఏమీ సంశయం వద్దు. నేను కనిపించిన ప్రతి మెసేజ్ చదువుతాను. ఇన్ కేస్ నేను మిస్ చేశాను అని అంటే అది బై మిస్టేక్ నాకు కనిపించి ఉండకపోయి ఉండొచ్చు, లేదా మీరు అదే చాట్లో ఇంకొక మెసేజ్ పెడితే అది ఎక్కడికో వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ రెండు తప్ప డెఫినెట్గా నాకు కనిపిస్తే మెసేజ్ అనేది చదువుతాను. 7:34:30-34 నేను అడిగిన క్వశ్చన్ శర్వానంద్ అండ్ అలాగే సందీప్ కిషన్ యాక్ట్ చేసిన మూవీ ఏంటో తెలిస్తే 0866-2488-14 నెంబర్ వాట్సాప్ చేస్తుండదు.

శ్రవణ్ భరద్వాజ్ అండ్ లలిత పాండి సాంగ్ ని కంపోజ్ చేసిన శ్రవణ్ భరద్వాజ్. బ్యూటిఫుల్ సాంగ్ అండ్ 7:38:45 స్టూడియోలో టైం. మనమున మనసును మనసే శర్వానంద్ అండ్ సందీప్ కిషన్ యాక్ట్ చేసిన మూవీ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది పంపించారు ఆన్సర్ తెలుసు అనుకుంటా. దుహిత, ఓకే, ప్రీవియస్ ఎస్ఎంఎస్ అది. కనకారావు గారు పెడర నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ హాయ్ కిషోర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని అంటూ శుభ సాయంత్రం అని అంటూ పంపించారు. క్రికెట్, చెస్, 7 పిక్స్, పిచ్ బంతి, ట్రేడ్, లూడో, వైకుంఠపాళి, క్యారమ్స్ ఆడారంట. క్యారమ్స్, నిజంగా క్యారమ్స్ మర్చిపోయాను నేను ఇందాక. నాకు చాలా చాలా ఇష్టమైన గేమ్ అనమాట క్యారమ్స్ అది. అలాగే ఎంఎంఎస్ నివాస్ నల్లపాటి నుంచి పంపించారు. ఎన్నో రోజులు, ఎన్నో రాత్రులు, నిద్రలేని రాత్రులు గడిపి సో ఆ క్యారమ్స్ ఆడడం జరిగింది మేము ఒక యుద్ధంలాగా. అండ్ అలాగే ఓకే కడప నుంచి వినయ్ పంపించారు నేను అడిగిన క్వశ్చన్ కి ఇప్పుడు. అలాగే ఫ్రమ్ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్ అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి రైట్ ఆన్సర్ అండ్ గుడ్ ఈవినింగ్ సార్ అని అంటూ ఆత్మకూరు నుండి ఆదిశేషు గారు చెన్నకేశ్వరరావు గారు రైట్ ఆన్సర్. అలాగే పాలంపోలే గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అలాగే మీ ప్రశ్నకు మా సమాధానం అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మామ జనిదిన్ స్నేహబాణి జనిదిన్ రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్. అలాగే కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. అలాగే మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్ అండ్ మనహర్ రైట్ ఆన్సర్. అలాగే మోహన్ మహంకాళి రాజేశ్వరి సాత్విక్ పొదిలి నుంచి పంపించారు. హాయ్ క్రిష్ గారు, హౌ ఆర్ యూ, గుడ్ ఈవినింగ్ అనంటూ. వెరీ గుడ్ ఈవినింగ్, చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి రైట్ ఆన్సర్ అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ అండ్ జాన్సన్ విజయవాడ నుంచి కిషోర్ గారు గుడ్ ఈవినింగ్ అనంటూ. వెరీ గుడ్ ఈవినింగ్ మీకు కూడా, మూవీ రైట్ ఆన్సర్ అండ్ నేతాజీ ఫ్రమ్ సత్యవేడు తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ హాయ్ గుడ్ ఈవినింగ్ సార్ అని అంటూ ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి రబ్బవరం విలేజ్ నుంచి పంపించారు. అమిత బేగం రైట్ ఆన్సర్ అండ్ అమూల్య, వావు, మీ మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ మాతో షేర్ చేసుకున్నారు, సూపర్. అవును, స్కూల్ డేస్ ఏ బాగుంటాయి కదా. ఎగ్జాక్ట్లీ, స్కూల్ డేస్ ఏ బాగుంటాయి. అండ్ రైట్ ఆన్సర్ అమూల్య. అండ్ అలేఖ్య ఫ్రమ్ నూతక్కి నుంచి హాయ్ కిషోర్ గారు మూవీ అని అంటూ రైట్ ఆన్సర్ అలేఖ్య. అండ్ వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ రైట్ ఆన్సర్. అండ్ గరీబ్ నవాజ్ నర్సరావుపేట నుంచి రైట్ ఆన్సర్ అండ్ నార్కెట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుంచి పున్నా వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ కడప నుంచి రామాంజనే

0: ఇల్లు పాలకొండమ్మ వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ హాయ్ కిషోర్ గారు గుడ్ ఈవినింగ్ అని అంటూ, అండ్ ఏడు పెంకులాట ఆడారంట, చింతపెక్కలాట అని అంటూ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుంచి సూపర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. సో మూవీ నేమ్ ఏంటి అంటే ప్రస్థానం అనమాట. బ్యూటిఫుల్ మూవీ నిజంగా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా చూడండి. దేవకట్ట గారు డైరెక్ట్ చేశారు మూవీస్. యాక్చువల్గా దేవకట్ట గారి మూవీస్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. సో అది సంగతి. అండ్ 7:41:30 శుభ సాయంత్రం సార్ అని అంటూ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ, శుభ సాయంత్రం మీకు కూడా అండ్ రైట్ ఆన్సర్. సో ఇంకొక ఒక ఒక వెరైటీ క్వశ్చన్ ఏంటంటే, మీకు మీరే మీ చిన్నప్పటికి మీ ఒక సలహా ఇచ్చుకోవాలి అని అంటే ఏమి ఇచ్చుకుంటారు? ఎగ్జాంపుల్, సపోజ్ ఒకే ఒక జీవితం అని ఒక సినిమా వచ్చింది రీసెంట్గా, మీరు చూసారో లేదో. చాలామంది శర్వానంద్ యాక్ట్ చేశారు, టైం ట్రావెల్ మూవీ అనమాట. సో శర్వానంద్, ప్రియదర్శి అండ్ వెన్నెల కిషోర్ వీళ్ళు ముగ్గురు కూడా ఫ్రెండ్స్. వాళ్ళకి ఒక టైం మిషన్ దొరుకుతుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పాస్ట్లోకి వెళ్ళాలి. శర్వానంద్కేమో వాళ్ళ మదర్ని చూడాలండి, వాళ్ళ మదర్ని కోల్పోతాడనమాట సినిమాలో. వాళ్ళ మదర్ని చూడాలి అని చెప్పి ఒక టైం మిషన్లో బ్యాక్ వెళ్తారు. ఆ టైంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉన్నారో వాళ్ళని కూడా చూస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళే శర్వానందే, శర్వానంద్ చిన్నప్పుడు క్యారెక్టర్ని చూస్తాడు, మాట్లాడతాడు, అన్నీ ఉంటాయి సినిమాలో. సో అలా మీరు కూడా మీ చిన్నప్పటి మీకు ఏదైనా సలహా ఇచ్చుకోవాలి. అబ్బా ఈ సలహా, అరే నువ్వు చదువుకోరా అనే సలహా కానీ, లేకపోతే అరే నువ్వు తెలివితేటలు పెంచుకోరా అనే సలహా కానీ, అరే అంటే ఇట్లాగా మీకు మీరే మీ చిన్నప్పటికి ఒక సలహా ఇచ్చుకోవాలంటే ఏం సలహా ఇచ్చుకుంటారు మీరు? అప్పుడే ఇలా నాకు సలహా ఇచ్చేవాళ్ళు ఉండుంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది కదా ఒక్కోసారి, ఎవరైనా మనల్ని గైడ్ చేసి ఉంటే బాగుంటుందని. ఆ గైడెన్స్ ఏదో మీకు మీరే ఇచ్చుకోవాలి అని అనుకుంటే ఏమి ఇచ్చుకుంటారు? ఇది నా క్వశ్చన్. సో ఆలోచించి పంపిస్తూ ఉండండి. 7:43:30 ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఈ లోపు మీకోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ స్నేహితుడు నుంచి ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్. అండ్ మనమున్నాం మనసును మనసేలో. నేను ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగాను, మీకు మీరే మీ చిన్నప్పటికి, అంటే మీ చిన్నప్పటి మీకు మీరు ఒక సలహా ఇచ్చుకోవాలి అంటే ఒక గైడెన్స్ ఇచ్చుకోవాలంటే ఏ విషయంలో ఇచ్చుకుంటారు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. లైక్ ఒకే ఒక జీవితం మూవీలో హీరో అండ్ ఫ్రెండ్స్ వెళ్తారు కదా టైం ట్రావెల్ చేసి, అలాగే వాళ్ళు కూడా చిన్నప్పటికి వెళ్ళి వాళ్ళ చిన్నప్పటి వాళ్ళకి కొన్ని చెప్పుకుంటారనమాట, అట్లాగనమాట. సో మూవీ చూసుంటే మీకు అర్థమయ్యేది. అండ్ శుభ సాయంత్రం సార్ అని అంటూ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ప్రస్థానం అని అంటూ, అండ్ మంచిర్యాల నుంచి చంద్రమౌళి పద్మరాణి అక్షర ప్రస్థానం అంటూ ప్రీవియస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోధ జానకి రాజు, అబద్ధం ఆడవద్దు అని చెప్పి సలహా ఇచ్చుకుంటారంట, అంటే మీరు పెద్దయ్యాక అబద్ధాలు ఆడారనమాట. సో ఐఎమ్ కిడింగ్. అలాగే హాయ్ కిషోర్ గారు, ఐఎమ్ శ్యామ్ ఫ్రమ్ విజయవాడ నుంచి, నాకు నేను ఇచ్చుకుంటే సలహా ఏంటి అని అంటే, పెళ్లి వద్దురా బాబు అని సలహా ఇచ్చుకుంటారంట, లైఫ్ని సోలోగా ఎంజాయ్ చేసేవాడిని అంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ అని అంటూ. సో ఎంత బాధపడి ఉంటే ఈ ఆన్సర్ చెప్తారు చెప్పండి మీరు. ఎనీవే, స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్తో కొట్టించుకోవడం వద్దు అనా అవునన్నా నాకు అసలు అర్థం లేదు, ఆ సెంటెన్స్కి అర్థం ఏంటో. కడప నుంచి వినే పంపించారు, కొంచెం క్లారిటీగా పంపించండి. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, జవాబు నేను చదువుకోలేదు కాబట్టి నాకు నేనే సలహా ఇచ్చుకుంటాను, చిన్నప్పుడు చదువుకుంటే బాగుండేదిగా అని అంటూ తాతారావు గారు పంపించారు. కనకారావు గారు, పెడ నుంచి స్టడీ ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే స్టడీ అప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయవచ్చు అనే సలహా ఇచ్చుకుంటారంట. మరి నాకు ఈ ఆన్సర్ అయితే ఎగ్జాక్ట్గా అర్థం అవ్వలేదు. అండ్ ఎక్కువ ఎవరిని ప్రేమించవద్దు, ఎవరిని ఎక్కువ అలవాటు చేసుకోవద్దు అని సలహా మాత్రమే కాదు, గట్టిగా కొట్టి మరీ చెప్తారంట. సో మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం, భవిష్యత్తుకు సరిపోయేంత డబ్బు ఉండాలి అని అనిపిస్తుంది, కానీ ఈ సలహా పాతికేళ్ల ముందు వచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఈ సలహా ఇచ్చుకుంటారనమాట మీరు మీ చిన్నప్పటి మీకు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మమ్మ జనిదిన్, స్నేహవాణి జనిదిన్. అండ్ పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి మహబూబ్ నగర్ నుంచి ప్రస్థానం అన్నట్టు ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అండ్ నమస్తే కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్న విన్నానండి. నేను చిన్నప్పుడు కరెంట్ ఆఫీస్లో చిన్న పని వచ్చిందండి, కానీ ఆ పని ఎందుకులే అని వదిలేశాను. అది ఉంటే ఈరోజు చాలా హ్యాపీగా ఉండేదండి అని అంటూ మంగళగిరి నుంచి దామర్ల చిన్న మస్తానరావు గారు, పెద్ద మస్తానరావు గారు. సో ఆ టైంగా అలా అనిపించింది అనమాట. ఎనీవే, ఈ సలహా ఇచ్చుకుంటారు. అండ్ బండి నేర్చుకోమని సలహా ఇచ్చుంటే బాగుండేదంట, కానీ ఇప్పుడు చాలా అన్నిటికీ ఇబ్బంది పడుతున్న బండి రాక, ఒకసారి పడి దెబ్బ తగిలింది. ఓకే, దెబ్బ తగిలింది అప్పటి నుంచి మానుకున్నారంట పాలెం పోలయ్య గారు. మరి అదే తప్పు, ఎందుకంటే ఒకసారి పడిపోయిన తర్వాత దెబ్బ తగిలిందని చెప్పి ఆగిపోకూడదు, డెఫినెట్గా కంటిన్యూ చేయాలి, ట్రై చేస్తూ ఉండాలి. డెఫినెట్గా ఏ మనం సాధించలేని ఏముంది చెప్పండి, నిజంగా ఒక్కసారి ఆలోచించండి. ఒక 500 ఇయర్స్ బ్యాక్ ఆలోచించి, ఒక 500 ఏళ్ళ ముందు ఎలా ఉంది ప్రపంచం, ఎంత అడ్వాన్స్డ్గా ఉండేదా, అసలు ఉంటుందా అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, ఇవన్నీ చేసింది కూడా మనమే, అంటే మనుషులే చేశారు ఇవన్నీ కూడా. టెక్నాలజీ కానీ ఏదైనా సరే మనుషులే అలాగా వచ్చిందనమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు, డెఫినెట్గా ట్రై చేస్తూ ఉండాలి. మనకి సాధించలేదంటూ ఏదీ లేదు, అది సంగతి. అండ్ పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు, బాగా చదువుకోరా అని సలహా ఇచ్చుకుంటారంట. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, మనం చేసిన పనిని మనమే ఆలోచించడం తప్పు, ఒప్పులను గుర్తించడం ఓకే, చదువు సమయం అని సలహా ఇచ్చుకుంటారంట. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు, 25 వెనక్కి మా ఇంటికి, నాకు అర్థం లేదు మెసేజ్ ఉంటాను ఎందుకంటే అప్పుడు ఓకే మీ ఇంటిని అమ్మితే ఓకే ఇంటికి సంబంధించి ఒక సలహా ఇచ్చుకుంటారనమాట. ఓకే, అలాగే అమూల్య, ఎస్ చూసా సూపర్ మూవీ, ఒకే ఒక జీవితం అన్నట్టు పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రఫీ ఉన్నీసా ఫ్రమ్ విజయవాడ నుంచి పంపించారు, మీ ఆన్సర్ కూడా పంపించుంటే ఇంకా బాగుండేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ రఫీ ఉన్నీసా. అండ్ సెఫ్, 7:51:28 స్టూడియోల టైం, మనమున్నాం మనసును మనసేలో. మీ చిన్నప్పటి మీకు మీకు మీరే సలహా ఇచ్చుకోవాలి అని అంటే ఏం సలహా ఇచ్చుకుంటారు అని చెప్పి క్వశ్చన్ అడిగారు. చాలా మంది రెస్పాండ్ అయ్యారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను, ఏంటంటే

సపోజ్ మీ జీవితాన్ని మీరే ఒక బుక్గా రాస్తే ఏ పేరు పెడతారు? 0866-24888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. మీ జీవితాన్ని మీరే ఒక బుక్గా కనుక రాస్తే, ఒక పుస్తకంగా రాస్తే ఆ పుస్తకానికి మీరు పెట్టే పేరేంటి? సో 0866-24888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్.

ఎంతెంత దూరం నన్ను పోపోమన్న. బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఎటో వెళ్ళిపోయింది మనసు నుంచి ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్ ని పాడింది కార్తీక్ అండ్ పాటను కంపోజ్ చేసింది ఇళయరాజా. అండ్ మనమున్నాం మనసును మనసే.

సో మీ జీవితాన్ని మీరే ఒక బుక్ గా రాస్తే ఏ పేరు పెడతారు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం. నాకు కూడా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది ఏం పేర్లు పెడతారని. రబ్బవరం విలేజ్ నుంచి అమిత బేగం, నాకు జాబ్ చేయాలని కోరిక, నా హస్బెండ్ కి ఇష్టం లేదు, మళ్ళీ అవకాశం వస్తే జాబ్ చేస్తా. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్ కి పంపించారనమాట. అండ్ మేడం ఫ్యాన్ స్టూడెంట్, ఓకే మేడం ఫ్యాన్ స్టూడెంట్ అంట, ఈ టైటిల్ పెడతారంట, మరి ఎందుకో. కడప విజయ్, కడప నుంచి విజయ్, అండ్ కానూరు నుంచి తాతారావు గారు, జవాబు మంచి చేయడంట. అండ్ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అని పెడతారంట దస్తగిరి సంధ్య, సూపర్. అలాగే గుడ్ ఈవినింగ్ అని అంటూ లైఫ్ హిస్టరీ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి అంట, దిస్ ఈస్ శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ మధుర నుంచి పంపించారు. అలాగే జీవితం చాలా అందమైంది అని పెడతారంట క్యాప్షన్ అని అనుకుంటున్నాను కానీ, ఓకే క్యాప్షన్ అనుకుంటున్నారంట కానీ అందరికీ కాదు. ఓకే అమూల్య, ఎవరి మనసులో ఏముందో ఒక్క ఎవరి మనసులో ఏముంది ఒకరి మనసులో ప్రేమ ఉంది. అబ్బా, మై లైఫ్ స్టోరీ బుక్ కి టైటిల్ ఇది, సో కొంచెం పెద్దదే కదా, చాలా బాగుంది బట్ అమూల్య. అలాగే మై ఇంట్రెస్టింగ్ లైఫ్ అని అంటే పెడతారంట, పాలెంపోలే గారు ఆలగడ్డ నుంచి పంపించారు. అలాగే నా జీవిత ప్రస్థానం అని పెడతారంట, నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, గతం పాఠాలు భవిష్యత్తు ఆశలంట, బ్యూటిఫుల్. అలాగే జీవితమే ఒక ఆట అంట, పెడల నుంచి జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, సూపర్. అలాగే కనకారావు గారు పెడల నుంచి, రాముడు కాదు కృష్ణుడు అని పెడతారంట. సో ఈ దెబ్బతో మీరేంటో అర్థమైపోయి ఉంటుంది అందరికీ. అండ్ నా బుక్ నేమ్ ఏంటంటే సముద్రం అనే జీవితానికి తోడు దరిద్రం అనే ఉప్పు అంట. సో మీ పేరు కూడా పంపించుంటే చాలా బాగుండేది, చాలా బాధగా, ఐ మీన్ ఎంతో వ్యధ ఉంటే తప్ప ఇలాంటి టైటిల్స్ రావన్నమాట. అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి ప్రశ్న అని పెడతారంట. అండ్ నా ఆటోగ్రాఫ్ అని పెడతారంట నేతాజీ గారు, సత్యవేడు తిరుపతి డిస్టిక్ నుంచి. అండ్ అమృతం అన్ను బుక్ అని పెడతారంట, పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ మహబూబ్ నగర్ నుంచి పంపించారు. అవును, మరి మీరు ఏమని పెడతారు చెప్పండి అని అంటే అమూల్య. సో నేనైతే ఇంకా ఏమనుకోలేదు, ఆ టైటిల్స్ డెఫినెట్గా ఈసారి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. నేను కనుక నా లైఫ్ని బుగ్గా రాస్తే ఏ టైటిల్ పెడతాను అనేది ఈసారి వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్తాను. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, మనిషి జీవితం మహాద్భుతం అని పెడతారంట, నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మమ్మ జనిదిన్, స్నేహాభాను జనిదిన్. సో ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే బ్యూటిఫుల్, చాలా మంది చాలా మంచి ఆన్సర్స్ పంపించారు, ఆలోచించి వాళ్ళ లైఫ్ కి సంబంధించి అంటే బుక్ రాస్తే ఏ టైటిల్స్ పెడతారు అనేది బ్యూటిఫుల్ గా పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అందరూ పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ 7:59 దాటి 12 సెకండ్స్ స్టూడియోలో టైం, మనమున్నాం మనసును మనసేలో. ఇది ఈ రోజు మనసును మనసే, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఎస్ఎంఎస్ ఎవరైనా ఇందాక క్వశ్చన్ విని ఆన్సర్స్ చేస్తూ ఉంటే డెఫినెట్ గా పంపించండి, నేను న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మళ్ళీ చదువుతాను. వింటూ స్టడీ ఉంటూ విత్ భారతీ FM 101.3 అండ్ మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఈరోజు కీలక ఆర్థిక సలహా మండలి సమావేశం జరిగింది. యుద్దం ముగింపుపై అనిశ్చితి నెలకొన్న కారణంగా యుద్ద ప్రభావం తగ్గించే దేశ ఆర్థిక పరివర్తన, దీర్ఘకాలిక అభివృద్ది ప్రాధాన్యతలకు సంబంధించిన పలు అంశాలపై తాము చర్చించినట్లు ప్రధానమంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రష్యా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ మాస్కోలోని స్బెర్ సిటీని సందర్శించారు. స్బెర్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ ఎఫిమోవ్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వ్యాధి నిర్ధారణ, ఇతర ఆవిష్కరణలతో కూడిన ఏటీఎంపై మంత్రి లోకేష్ ఆరా తీశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో భారత్ నెట్ ఉద్యమి కేంద్ర పథకం కింద సమృద్ది కేంద్రాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభించారు. గ్రామాల్లో డిజిటల్ సేవలు, పౌర సేవలు అందుబాటులోకి తెచ్చేలా సమృద్ది కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో అభివృద్ది పనులపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు అమరావతి నుండి దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. పెదపెంకి గ్రామంలో 100కు పైగా ఫైలేరియా కేసులు నమోదవడం, తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల బారిన పడుతుండటంతో పారిశుధ్య సమస్యలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇండియా టుడే సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో విశాఖ అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణ కార్యక్రమం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జూన్15 గోవాలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అందుకుంటారు. రాజ్యసభ అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున లింగమనేని రమేష్ అసెంబ్లీలో ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. రమేష్ నామినేషన్పై 6 జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, 3 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, 1 భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సంతకాలు చేశారు. ఈ నెల 21 జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపటి నుంచి ఈ నెల 21 వరకు ప్రత్యేక యోగా కార్యక్రమం

కార్యక్రమాలు రాష్ట్రమంతటా జరగనున్నాయి. యోగాంధ్ర 2026లో రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందిని భాగస్వాములను చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఈ రోజు నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్టేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రపంచ 7వ తెలుగు సాహిత్య మహాసభలు రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ జీజీయూలో ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరగనున్న ఈ సభల్లో వివిధ ప్రాంతాల నుంచి 5,000 మంది వరకు కవులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలను నైరుతి ఋతుపవనాలు ఈ రోజు తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల పదవ తేదీ కల్లా రాష్ట్రంలోని సగానికి పైగా భూభాగానికి ఋతుపవనాలు తాకే అవకాశం ఉందని పేర్కొంది. వివిధ భారతి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వినవచ్చు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: గాలికెదురు లేదు, కడలికంతు లేదు, అలుపెరుగని సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట మీ వెంట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాపు తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల 90 యవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది. వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వ్యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:25. ఈ టైం డ్యూయెట్ కి వెల్కమ్ చెప్పేద్దాం. బ్యూటిఫుల్ డ్యూయెట్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తాను. బట్ దానికన్నా ముందు, ఇందాక మనసును మనసేలో నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటంటే, మీ జీవితాన్ని మీరే ఒక బుక్గా రాస్తే ఆ బుక్కి మీరు పెట్టే పేరు ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. నాకు చిన్నప్పుడు మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే టీచర్గా ఉండేదాన్ని అని సలహా ఇచ్చుకుంటాను అని అంటూ, బుక్ టైటిల్ లైఫ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అంట, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. బ్యూటిఫుల్ అండ్ మీ కోరిక కూడా నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అలాగే, జీవితం చాలా అందమైంది అనే క్యాప్షన్, వెయిటింగ్ అంట. దేనికి మరి వెయిటింగ్? ఎవరు మీ పేరు? పేరు శ్రీలయ్య ఫ్రమ్ విజయవాడ నుంచి. దేనికి వెయిటింగ్? నాకు అర్థం లేదు అని కిషోర్ గారు ఈరోజు మనసులు మనసేలో సూపర్ ప్రశ్నలతో మంచి మంచి పాటలతో మమ్మల్ని అమితంగా ఆకట్టుకున్నారు అని అంటూ, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జనిద్దీన్, స్నేహబాను జనిద్దీన్, థ్యాంక్ యూ సో మచ్ మీన్స్ అలాట్ అండ్ మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు అని అంటూ సో పంపించారు. మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది. మళ్ళీ నేనా నెక్స్ట్ ఫ్రైడే సాయంత్రం 5 గంటలకు వస్తాను. అండ్ జయంతి ఆల్వాల్, మై నేమ్ ఈజ్ ఓకే, నా జీవితం అలలు లాంటివి అని అంటూ పంపించారు. బ్యూటిఫుల్. అలాగే అమూల్య, అబ్బో అంతేలేండి, క్వశ్చన్ ప్రిపేర్ చేసేటప్పుడే మీ ఆన్సర్ కూడా మాకు కావాలిగా, ఈసారి చెప్తారా, ఇంకా మర్చిపోయినట్టేనా ఈ క్వశ్చన్, బట్ ఎనీవేస్ ఆలోచించి చెప్పొచ్చు, మేము చెప్పముగా అలా అని అంటూ, డెఫినెట్గా చెప్తాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. నేనైతే నా బుక్ని, ఐ మీన్ నా లైఫ్ని ఒక బుక్గా రాస్తే ఆ బుక్కి ఏం పేరు పెడతాననేది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తాను. అండ్ ఈరోజు మనసును మనసే షో సూపర్గా ఉంది, ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అంటూ ఫ్రమ్ దస్

సంధ్య ప్రొద్దుటూరు నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య. అండ్ 8:30 స్టూడియోలో టైం. వెల్కమ్ టు డ్యూట్ డ్యూట్. ఒక సూపర్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తాను. ఇంకా మాట్లాడుకుందాం డ్యూట్స్ గురించి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: పాప్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఎటో వెళ్ళిపోయింది మనసు నుంచి ప్లే చేశాను అండ్ ఈ సాంగ్ ని పాడింది షాన్ అండ్ రమ్య అండ్ ఎస్కే అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది ఇళయరాజా అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది అనంత్ శ్రీరామ్. అండ్ మనకి ఇంకొక ఎస్ఎంఎస్ వచ్చింది, హాయ్ బ్రో, నా లైఫ్ టైటిల్ అన్ని మంచి సెకండ్లే అని పెడతారంట, సూపర్ బ్రో అని అంటూ సుజాత శ్రీనివాస్ దొడదేవర్ పాడించి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నాను. 8:14:35 స్టూడియో టైం, మనం జ్యూట్ లో లవ్లీ జ్యూట్స్ మీ అందరి కోసం వినిపిస్తూ ఉంటాను. బ్యాక్ టు బ్యాక్ వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగలపారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3. పై
0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
5: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
6: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
5: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
6: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే విత్ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
7: ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:29:50 సెకండ్లు అండ్ మరికొద్ది సేపట్లో అంటే 8:30 నిమిషాలకు తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అస్థిరత, సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు భారత్ నేపాల్ అత్యంత సన్నిహితంగా సహకరించుకుంటున్నాయని కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటున్న వేళ భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశంలో నైరుతి ఋతుపవనాలు విస్తరణ వేగంగా సాగుతోందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి PMEAC సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అస్థిరత, సంక్షోభ పరిస్థితుల మధ్య భారతదేశ ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన వివిధ వ్యూహాలు, చర్యలపై ఈ భేటీలో చర్చించారు. దీంతోపాటు దేశంలో వ్యాపార సానుకూల వాతావరణాన్ని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన పలు సంస్కరణలపై చర్చించారు. పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు భారత ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు పడుతుందనే అంశంపై సలహా మండలి సభ్యులు తమ అంచనాలను ప్రధానికి వివరించారు. ఈ భేటీ అనంతరం నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ

0: దేశ ఆర్థిక పరివర్తన, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రాధాన్యతలకు సంబంధించిన విస్తృతమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక అనిశ్చితి, అస్థిరత ఎదుర్కొంటున్న వేళ భారత్ మాత్రం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశం 7.7% స్థూల దేశీయోత్పత్తి జీడిపి వృద్ధి రేటును నమోదు చేయడం విశేషమన్నారు. గత 12 ఏళ్లుగా దేశ ఆర్థిక పునాదులను బలోపేతం చేసేందుకు తీసుకున్న పటిష్ట చర్యల వల్లే ఈ విజయం సాధ్యమైందని, ఇది భారత ఆర్థిక వ్యవస్థ అంతర్గత సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో భారతదేశం ఆర్థిక వృద్ధితో పాటు స్థిరత్వం, ఆత్మవిశ్వాసం, పర్యావరణ హిత ప్రగతి, అంతర్జాతీయ విశ్వసనీయతలను అందిపుంచుకుందని కొనియాడారు. సుదీర్ఘమైన విశేషమైన అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు భారత్ నేపాల్ దేశాలు అత్యంత సన్నిహితంగా సహకరించుకుంటున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. కష్ట సమయాల్లో ఇరు దేశాలు ఎల్లప్పుడూ ఒకరికొకరు అండగా నిలిచాయని ఆయన గుర్తు చేశారు. 3 రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్తో జైశంకర్ న్యూఢిల్లీలో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, నేపాల్ ప్రభుత్వ ఆకాంక్షలకు భారతదేశం తన పొరుగు దేశాల ప్రయోజనాల కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు ఎంతో సారూప్యత ఉందని అన్నారు.
1: India and Nepal, we of course share a very special relationship, one which is built on a strong foundation of vibrant people-to-people ties, cross-border connect and shared cultural and religious traditions. It is anchored by shared trust, goodwill and mutual benefit, and our bilateral ties have steadily developed in areas like trade, commerce, investments, energy, development cooperation, education, disaster response and culture. In newer domains like startups, AI, information technology, renewable energy and others.
0: నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ మాట్లాడుతూ, నేపాల్కు భారతదేశమే అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని, తమ దేశ దౌత్య విధానాల్లో భారత్కు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ మార్కుల ధృవీకరణ, రీఎవాల్యుయేషన్ కోసం దరఖాస్తులను సమర్పించే గడువును రేపటి వరకు పొడిగించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా సిబిఎస్ఈ ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు తమ దరఖాస్తులను ఆదివారం అర్ధరాత్రి వరకు ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చని బోర్డు స్పష్టం చేసింది. ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు 2027 ప్రతిపాదనలు సమర్పించేందుకు జూలై 31వ తేదీ వరకు గడువు ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 15 మార్చిన ప్రారంభమైన ఈ నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. అర్హులైన వారి వివరాలను కేంద్ర ప్రభుత్వ అధికారిక రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా మాత్రమే పంపాలని సూచించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో ఈరోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల వారు సంతాపం ప్రకటించారు. ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు తన ఓదార్పును తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు చొప్పున ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గత 12 ఏళ్లలో భారత సౌరశక్తి సామర్థ్యం 2.8 గిగావాట్ నుంచి 155 గిగావాట్ వరకు పెరిగిందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఈరోజు ఆయన సామాజిక మాధ్యమం వేదికగా దేశ ప్రగతిని వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40 లక్షలకు పైగా ఇళ్లు సౌరశక్తితో వెలుగులు అందిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో సౌర విద్యుత్ సామర్థ్యం రెట్టింపు కావడం పర్యావరణ పరిరక్షణతో కూడిన దేశ ప్రగతికి సజీవ సాక్ష్యమని కొనియాడారు. దేశ మార్కెట్లో లభించే వంట నూనెల ప్యాకెట్ల పరిమాణంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకువచ్చింది. మార్కెట్లో మరింత పారదర్శకత, ఏకరూపతను తీసుకువచ్చే లక్ష్యంతో లీగల్ మెట్రాలజీ నిబంధనల పరిధిలో వంట నూనెలకు నిర్దేశిత ప్రామాణిక ప్యాక్ పరిమాణాలను కేంద్రం తప్పనిసరి చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్యాకింగ్ పరిమాణాలు 200 గ్రాములు, 500 గ్రాములు, 1 నుంచి 5 కిలోగ్రాములు, 15 కిలోగ్రాములు, 20 కిలోగ్రాములుగా ఉన్నాయి. నూతన నిబంధనలు దేశంలోని అన్ని ప్రధాన వంట నూనెలకు వర్తిస్తాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. చండీగఢ్లో ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. కెప్టెన్ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ శతకాలు చేయడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఆధిపత్యం లభించింది. భారత్ క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఈరోజు ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలకు 16 మంది సభ్యుల టీ20 అంతర్జాతీయ భారత జట్టును ప్రకటించింది. శ్రేయాస్ అయ్యర్కు కొత్త టీ20 కెప్టెన్గా, తిలక్ వర్మకు వైస్ కెప్టెన్గా బాధ్యతలు అప్పగించింది. ఈ జట్టులో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తొలిసారి చోటు దక్కించుకున్నాడు. దేశంలో నైరుతి రుతుపవనాల విస్తరణ వేగంగా సాగుతోందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ విభాగం స్పష్టం చేసింది. వీటి ప్రభావంతో రానున్న వారం రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కేరళం రాష్ట్రానికి అత్యంత భారీ వర్ష సూచనతో కూడిన రెడ్ అలర్ట్ జారీ చేయగా ఈశాన్య రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లో రానున్న రోజుల్లోనూ వడగాలుల పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీలలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు, ఎఫ్పిఐ పెట్టుబడులకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ కీలక మార్పులను ప్రకటించింది. విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేయడంతో పాటు నిబంధనల ప్రక్రియను సరళీకరించడమే లక్ష్యంగా ఈ కొత్త నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చింది. నూతన నిబంధనల ప్రకారం సాధారణ మార్గం ద్వారా పెట్టుబడులు పెట్టే ఎఫ్పిఐలు ఇకపై స్వల్పకాలిక పెట్టుబడి పరిమితులు, సెక్యూరిటీల వారీగా పరిమితులు, కేంద్రీకృత పరిమితుల నుంచి మినహాయింపు లభించనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అస్థిరత, సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు భారత్, నేపాల్ అత్యంత సన్నిహితంగా సహకరించుకుంటున్నాయని కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక అనిస్థితి ఎదుర్కొంటున్న వేళ భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:59:57. సో డ్యూయట్ డ్యూయట్ లో బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేశారు. అండ్ ఈ టైం మధుర స్వరాలు. ఫస్ట్ అయితే లవ్లీ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: क्या बात बोला चिड़िया, मेरा दिल तिथर पिथर हो गया।
1: अयो मिम्मल का నేను నేనేదో సరదాగా రాసుకున్న పాట ప్రాక్టీస్ చేసుకుంటున్నానంతే అంతే అంతేనండి

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్న మధుర స్వరాలు. నెక్స్ట్ మీరు వినబోయే సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఒకే ఒక్కడు నుంచి ప్లే చేస్తున్నాను అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్ అండ్ ఈ పాటను పాడింది జీన్ శ్రీనివాస్ అండ్ స్వర్ణలత అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది ఎం రత్నం అండ్ శివగణేష్.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే విభక్తి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, మనమున్నాం మధుర స్వరాలలో. నెక్స్ట్ వినబోయే పాటను పాడింది శ్రీకుమార్ అండి, పాటను కంపోజ్ చేసింది ఏఆర్ రహమాన్ అండి, పాటకు లిరిక్స్ అందించింది సిరిమండల సీతారామశాస్త్రి. ఫ్రమ్ ద మూవీ ప్రేమంటే ప్రాణమిస్తా.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:43:59 అని మనము నా మధుర స్వరాలు. నెక్స్ట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ చూడాలని ఉంది నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ సాంగ్ ని పాడింది హరిహరన్ అండ్ పాటను కంపోజ్ చేసింది మణిశర్మ అండ్ పాటకు లిరిక్స్ అందించింది వేటూరి సుందరరామూర్తి.

స్టూడియోలో సమయం 10 గంటలు దాటి 10 సెకండ్లు. ఆ పాత మధుర గీతాలు వినిపించని రాగాలకి స్వాగతం. ముందుగా మీ అందరి కోసం రాణి రత్నప్రభ చిత్రం నుంచి వి సత్యారావు గారు వేషానికి ఆలపించిన ఈ పాటకు రచన ఆరుద్ర.

క్షణమైనా వీడ నన్నది, క్షణమైనా వీడ నన్నది.

వింటున్నారు ఆ పాత మధుర గీతాలు వినిపించని రాగాలే. నెక్స్ట్ వినబోయే పాటను ఆలపించింది ఘంటసాల, సంగీతం సాలూరి రాజేశ్వరరావు గారు, రచన దాశరథి.

వింటున్నారు ఆపాత మధుర గీతాలు వినిపించని రాగాలే. స్టూడియోలో సమయం 10:59:40. మరికొద్దిసేపట్లో ఢిల్లీ నుంచి వార్తలు వింటారు హిందీలో, ఆ తర్వాత ఇంగ్లీష్లో.

ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.

కార్యక్రమంలో చివరిగా భద్రాచల రామదాసు రచన పాహిరామప్రభు మధ్యమావతి రాగం ఖండచాపుతాళం.

ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి బివి దుర్గా భవానీ గారి వయలిన్ వాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం శ్రీ కె సద్గురుచరణ్ మృదంగం, శ్రీ కెవి రామకృష్ణ ఘటం.

స్టూడియో టైం 5 గంటల 11 నిమిషాల 13 14 15 16

0: సంగీత కార్యక్రమంలో శ్రీమతి బివి దుర్గాభవాని.
1: హలో, వివి టెస్టింగ్ ఈజ్ ఓవర్.